ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 25వ రోజు, అనగా క్రీస్తు శకం 2026 జూన్ నెల 15వ తేదీ సోమవారం. సమయం సరిగ్గా 5:58 దాటి 44 సెకండ్లు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 శబ్ద తరంగాలపై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. ఆకాశవాణి అభిమాన శ్రోతలందరికీ నమస్కారం, శుభోదయం.

0: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్, ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.

0: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 క్రోర్ మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం, ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.

0: ఇంతటితో తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసారాలు.
1: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
2: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
1: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
2: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
1: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
2: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
1: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధిగల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్జ్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
2: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం విందాం.

శ్రోతలు దేశభక్తి గీతం విన్నారు. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తల ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రితో ఈరోజు సమావేశం కానున్నారు. వర్షాకాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. డిజిటలీకరణ ప్రక్రియ ద్వారా పౌర సరఫరాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇంటింటి సర్వే ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్లో పర్యటిస్తున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులతో సమావేశం కానున్నారు. అలాగే రేపు జరిగే వరల్డ్ సిటీస్ సదస్సులో పాల్గొని ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. అనంతరం భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ నిర్వహించే బిజినెస్

0: రోడ్ షోల్లో పాల్గొని పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుందని అధికారులు తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. వర్షాలు, ప్రకృతి విపత్తులపై ఉన్నతాధికారులతో హైదరాబాద్లో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వర్షాల సమయంలో మున్సిపల్ పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. విద్యుత్ శాఖ పూర్తిస్థాయిలో సన్నద్దంగా ఉండాలని, నీరు నిలిచే ప్రాంతాలు, బ్లాక్ స్పాట్లపై ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాల సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా కోనూరు సమీపంలో కృష్ణానదిలో పడవ బోల్తాపడి నిన్న 4 మృతి చెందారు. ఒక వేడుకకు వెళ్లి తిరుగు ప్రయాణంలో నదిలో పడవ బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగిందని, వీటిలో 6 రక్షించగా 4 మృతి చెందారని అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలను నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాతో కలిసి నిన్న పరామర్శించారు. అనంతరం శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ,
1: పిల్లలు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి పరిస్థితి రాకూడదు. చాలా సార్లు చెప్తా ఉన్నాము, నీళ్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు వెంటనే అందరికీ చెప్పడం జరిగింది. ప్రభుత్వం వైపు నుంచి చేయగలిగిన సాయం మనం చేస్తాము. 5 లక్షల రూపాయలు ముందుగా ఇవ్వండి. కేవలం ఈ 5 లక్షలు ఇచ్చి అక్కడితో కాకుండా ఇంకా ఇంకేమైనా చేయించా ఆలోచిస్తా తప్పకుండా. దాంతో పాటుగా ఈ కుటుంబాలకు అన్ని విధాలుగా కూడా అందగా ఉండే విధంగా ఎవరికైనా ఇల్లు లేకపోతే కూడా శాంక్షన్ చేసే బాధ్యత తీసుకున్నాము.
0: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో జరిగిన పడవ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఈ ఘటనపై పల్నాడు జిల్లా అధికారులతో ఫోన్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటిస్తూ తక్షణమే అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై అధికారులతో సమగ్ర విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని సూచించారు. అలాగే ఈ ప్రమాదంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇంటింటి సర్వే ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ సర్వే 14 జూలై వరకు 4 రోజుల పాటు కొనసాగనుంది. ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లకు గణన పత్రాలను అందజేస్తారు. ఫామ్లలో ఓటరు పేరు, ఫోటో, గుర్తింపు కార్డు నంబరు, చిరునామా వివరాలతో పాటు పాత ఫోటో ముద్రించి ఉంటుంది. మిగిలిన వివరాలను ఓటర్లు నింపాల్సి ఉండగా అవసరమైన సహాయాన్ని బీఎల్ఓలు అందించనున్నారు. ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 4,16,00,000 గణన పత్రాలను ముద్రించగా 46,397 మంది బీఎల్ఓలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఏసు సవిత చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లాలో నిర్వహించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. 10వ తరగతి ఇంటర్మీడియట్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు పురస్కారాలను ఆమె అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇంజనీరింగ్ విద్యార్థులకు త్వరలో ల్యాప్టాప్లు అందజేస్తామని తెలిపారు. విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో పాటు నైతిక విలువలను కూడా అలవర్చుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం భారతీయ జనతా పార్టీ రాష్ట ప్రధాన అధికార ప్రతినిధి శ్రీ వల్లూరు జయప్రకాష్ నారాయణ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: అంతర్జాతీయ సంక్షోభాల సమయంలో భారత నాయకత్వం, విదేశాల్లో భారతీయుల యొక్క రక్షణ వంటి అంశాలు, ఇవాళ మోదీ గారి యొక్క దూరదృష్టి ఏ రకంగా ఉంది, ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయనేది ప్రపంచానికి ప్రస్ఫుటంగా కూడా కనబడతా ఉన్నటువంటి పరిస్థితి.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: డిజిటలీకరణ ప్రక్రియ ద్వారా పౌర సరఫరాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న మాట్లాడుతూ, రాష్ట్రంలో పౌర సరఫరాల రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చామని, రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని మంత్రి వెల్లడిస్తూ,
4: ఫస్ట్ టైం మేము స్మార్ట్ రైస్ కార్డ్స్ అని తీసుకొచ్చాం. ఏ రేషన్ షాప్లోనే తీసుకునే విధంగా ఈ స్మార్ట్ కార్డ్స్ డిజైన్ చేసాం. కొత్త రేషన్ కార్డ్ అనేది నిరంతరం

0: జరిగే ప్రక్రియ అండి. ఇప్పుడు ఈ రోజున మీరు వాట్సాప్ ద్వారా అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా ఆన్లైన్ పోర్టల్లో మీరు చేసుకోవచ్చు. స్థానికంలో మన స్వర్ణ సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు గ్రామంలో కానీ వార్డు కానివ్వండి, మీరు నమోదు చేసుకుంటే మీకు 15 రోజుల లోపే మీకు కార్డ్ డెలివరీ అయ్యే విధంగా సరఫరా చేస్తున్నాం. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల్లో 1,29,00,000 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయగలిగాం. సుమారు 30,831 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా 24 గంటల్లోనే రైతు ఖాతాల్లోకి మేము జమ చేశాం.
1: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చురుగ్గా పనిచేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. మంచిర్యాలలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణా శిబిరంలో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు, ఓటర్ల జాబితాలో ఉండేలా బీఎల్ఓలు కృషి చేయాలని సూచించారు. ఓటర్ జాబితాలో పొరపాట్లు ఉంటే వాటిని సరిదిద్దేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని, అవసరమైన ధృవపత్రాలు సమర్పించి పేర్ల నమోదు సవరణ ప్రక్రియను సులభతరం చేయాలని అన్నారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ద్రోణి దక్షిణ కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలో నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయని, మరో 4 నుంచి 5 రోజుల్లో తెలంగాణ అంతటా విస్తరించే అవకాశముందని పేర్కొంది. ప్రముఖ తెలుగు అభ్యుదయ విప్లవ కవి శ్రీశ్రీగా ప్రసిద్ది చెందిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు వర్ధంతి ఈరోజు. 1910 ఏప్రిల్ 30వ తేదీన విశాఖపట్నంలో జన్మించిన శ్రీశ్రీ అభ్యుదయ భావాలతో తెలుగు సాహిత్యంలో గొప్ప కవితా సంకలనాలతో పాటు తెలుగు చలనచిత్ర గీతాలను, రేడియో నాటికలను రచించారు. ఆయన రచించిన మహాప్రస్థానం ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో అనర్ఘరత్నంగా పేరు పొందింది. తెలుగు సాహిత్యపు దశ దిశను మార్చిన పుస్తకంగా మహాప్రస్థానం ప్రసిద్దిగాంచింది. అల్లూరి సీతారామరాజు సినిమా కోసం 1974లో శ్రీశ్రీ రాసిన పాటకు జాతీయ పురస్కారం లభించింది. 20వ శతాబ్దపు ఆధునిక తెలుగు కవితకు చుక్కానిగా నిలిచిన శ్రీశ్రీ 1983 జూన్ 15న తుదిశ్వాస విడిచారు. మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. రాష్ట మైనారిటీ సంక్షేమ శాఖ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో అమలవుతున్న తాలిమే హునర్ పథకం కింద ఉచిత కార్పొరేట్ రెసిడెన్షియల్ ఇంటర్ విద్యకు ఎంపికైన విద్యార్థులకు విజయవాడలో నిన్న అడ్మిషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ, తాలిమే హునర్ పథకం కింద నిర్వహించిన ప్రవేశ పరీక్షకు రాష్ట వ్యాప్తంగా విశేష స్పందన లభించిందన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రితో ఈరోజు సమావేశం కానున్నారు. వర్షాకాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. డిజిటలీకరణ ప్రక్రియ ద్వారా పౌర సరఫరాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ మనోహర్ తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇంటింటి సర్వే ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్పై మీ ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈరోజు ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ ప్రసారం అవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఈరోజు మౌనం ఈ అంశంపై డాక్టర్ వల్లాల పృథ్వీరాజు గారి ప్రసంగం ఉంటుంది. 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఈరోజు చిట్టిబాబు అందించిన వీణావాద్యం వినవచ్చు. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30

ఎన్సిఈఆర్టి వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక 9 గంటలకు చిత్రసీమ కార్యక్రమంలో శ్రోతలు తెలుగు సినీ గీతాలు వినవచ్చు. 10 గంటలకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 12:30 తెలుగులో జాతీయ వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు కొనసాగుతాయి. 3 గంటలకు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక 5 గంటలకు చిత్రసీమ కార్యక్రమంలో శ్రోతలు తెలుగు సినీ గీతాలు వినవచ్చు. 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారం.

సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమం ఉంటుంది. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు, 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ఉంటుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. ఇక రాత్రి 8:00 మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే తెలుగు సినీ గీతాల కార్యక్రమం. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తల ప్రసారం, 9:15 స్పాట్లైట్స్.

9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఉంటుంది. రాత్రి 10 గంటలకు మధుర గీతాలు కార్యక్రమంలో శ్రోతలు అలానాటి ఆనిముత్యాల లాంటి తెలుగు సినీ గీతాలు వినవచ్చు. ఇక రాత్రి 11:10 నుంచి 11:45 వరకు కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల పాలనపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారం అవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈరోజు మీ ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో జిల్లా సమాచార లేఖ ప్రసారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి జగిత్యాల జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ ఎం మహదేవ్.
1: జగిత్యాల జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు తుది దశకు చేరుకున్నాయని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. 436 కొనుగోలు కేంద్రాల ద్వారా 80,000 మంది రైతుల నుంచి 460,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు మంత్రి తెలిపారు. జిల్లాలో 508,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరిందని, రాగల 15 రోజుల్లో ధాన్య సేకరణ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్ వి సత్యప్రసాద్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శించి కొనుగోలు ప్రక్రియ పరిశీలించారు. ధాన్యం తూకం, మిల్లులకు తరలింపు, రైతులకు చెల్లింపు లో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ బి సత్యప్రసాద్ ధర్మపురిలో సమీక్ష నిర్వహించారు. ధర్మపురి, కోటిలింగాల ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతగా 117 కోట్ల రూపాయల నిధులు ఆమోదించింది. పుష్కర్ ఘాట్ల అభివృద్ధి, యాత్రికులకు తాగునీటి సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ, పార్కింగ్ స్థలాలు, విద్యుత్ సదుపాయాలు, యాత్రికుల విశ్రాంతి కేంద్రాలు, రహదారుల అభివృద్ధి వంటి పనులు చేపడతారు. జిల్లాలో జాతీయ రహదారులు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. మంత్రివర్గం ఆమోదించిన ప్రాజెక్టుల ప్రకారంగా మొత్తంగా 190.76 కిలోమీటర్ల మేర రహదారులు 4 లేన్లుగా విస్తరించారు.

0: తీర్చేందుకు 7,597.16 కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నారు. వీటిలో ఆర్మూర్ జగిత్యాల జాతీయ రహదారి నిర్మాణానికి 63 కిలోమీటర్లకు 2,471.76 కోట్ల రూపాయలు, జగిత్యాల మంచిర్యాల జాతీయ రహదారి 68 కిలోమీటర్లకు 2,730.72 కోట్ల రూపాయలు, జగిత్యాల కరీంనగర్ జాతీయ రహదారి 58 కిలోమీటర్లకు 2,394.68 కోట్ల రూపాయలు. ఈ ప్రాజెక్టుల ద్వారా జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, మంచిర్యాల, కరీంనగర్ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటుగా వాణిజ్య కార్యకలాపాలు మరింతగా వేగవంతం కానున్నాయి. జిల్లాలో మహిళా సంఘాల సభ్యులు బ్యాంకు రుణాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి చెందాలని లీడ్ బ్యాంక్ అధికారులు సూచించారు. జిల్లాలో 14,964 స్వయం సహాయక సంఘాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 900 కోట్ల బ్యాంక్ లింకేజ్ లక్ష్యం నిర్దేశించగా, ఇప్పటి వరకు 793 కోట్లకు పైగా రుణాలు అందించినట్టుగా తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ తో పాటు ఇతర వ్యాధుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించి గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా ఉప వైద్యాధికారి జైపాల్ రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. సారంగపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వహించిన పీఎం సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జగిత్యాల జిల్లాలో ఈ మధ్య కాలంలో కురిసిన వర్షాలతో పత్తి సాగు పనులు ఊపందుకున్నాయి. రైతులు పొలాలను సిద్దం చేసి విత్తనాలు విత్తేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 32,000 ఎకరాల్లో పత్తి సాగు చేరినట్టుగా వ్యవసాయ శాఖ తెలిపింది. అనుమతించిన విత్తనాలు మాత్రమే కొనుగోలు చేసి రసీదులు భద్రపరచుకోవాలని, వ్యవసాయ శాఖ సూచనలు పాటిస్తే మెరుగైన దిగుబడులు సాధించవచ్చని అధికారులు సూచిస్తున్నారు. ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో జగిత్యాల జిల్లా ధర్మపురి గ్రామానికి చెందిన విరంచి స్వర్ణ పథకాన్ని సాధించింది. చెన్నైలో నిర్వహించిన ఈ పోటీలో హిందుస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ యూనివర్సిటీ తరఫున పోటీ పడ్డ ఆమె 84 కిలోల విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. విజయంపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అభివృద్ధి పనులు కూడా త్వరితగతిన మొదలు కానున్నాయి. పుష్కరాల నాటికి యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు దేవాలయ పరిసర ప్రాంతాల్లో మౌలిక వసతులు విస్తరణ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ప్రజాప్రభుత్వ లక్ష్యం మేరకు అధికారులు సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి అజారుద్దీన్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత మాట్లాడుతూ, రైతు భరోసా పథకం కింద జిల్లాలో 319 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సహాయం అందించినట్టు తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు, ఉపాధి హామీ తదితర సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేస్తున్నట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కుసుమ్ పథకం ద్వారా జిల్లాలో రైతులకు సోలార్ పంపుసెట్ల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తున్నట్టు ఎస్ఈ సుదర్శనం తెలిపారు. 200 యూనిట్ల లక్ష్యంతో అమలు చేస్తున్నట్టు చెప్పారు. అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జగిత్యాల జిల్లాలో ఉద్యాన పంటల సాగుకు ప్రభుత్వం పలు రకాల రాయితీలు అందిస్తున్నట్టు జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్యామ్ ప్రసాద్ తెలిపారు. సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం కింద పండ్ల తోటలు, కూరగాయల సాగు, డ్రిప్ స్ప్రింక్లర్ల వంటి సూక్ష్మ నీటిపారుదల పద్ధతులకు సబ్సిడీలు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. సాధారణ రైతులకు 40-50%, ఎస్సీ ఎస్టీ రైతులకు 70-90% వరకు రాయితీలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. జాతీయ లోక్ అదాలత్ ను ఈ నెల 20 నిర్వహించనున్నట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి తెలిపారు. క్రిమినల్, సివిల్ కేసులతో పాటుగా ఆస్తి వివాదాలు, కుటుంబ కలహాలు, బ్యాంకు రుణాలు, విద్యుత్ ఛార్జీలు, చెక్ బౌన్స్, ట్రాఫిక్ కేసులు వంటి పలు వివాదాలు పరస్పర రాజీ ద్వారా పరిష్కరించుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య శాఖ నిర్వహించిన కంటి వైద్య శిబిరాలకు విశేష స్పందన లభించింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 276 బృందాలు చేపట్టిన పరీక్షల్లో 41,295 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా
1: ఎం మహాదేవన్ నించిన జగిత్యాల జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్లోవేకియా అధ్యక్షుడు రాబర్ట్ ఫీకో ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈరోజు ఫ్రాన్స్లో ప్రారంభమవుతుంది. దేశంలో అనేక చోట్ల నైరుతి ఋతుపవనాలు మరింతగా విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ గ్రూప్ ఏ ప్రారంభ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ 64 పరుగుల తేడాతో ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఆ దేశ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో చర్చలు జరుపుతారు. స్లోవాక్ అధ్యక్షుడు పీటర్ పెలగ్రినితో కూడా సమావేశం కానున్నారు. ఫ్రాన్స్లోని నీస్ నగర పర్యటన తొలి విడత ముగించుకున్న అనంతరం ప్రధానమంత్రి మోదీ 2 రోజుల అధికార పర్యటన నిమిత్తం నిన్న రాత్రి బ్రాటిస్లావా చేరుకున్నారు. ఈ పర్యటన భారత స్లోవేకియా సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, ఇరు దేశాల మధ్య సహకారానికి కొత్త మార్గాలు అన్వేషించేందుకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుందని మోదీ అన్నారు. స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెలగ్రిని ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోలతో జరగబోయే సమావేశాల కోసం

0: తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోదీ సోషల్ మీడియాలో తెలియజేశారు. 1993లో స్లోవేకియాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రధానమంత్రి ఆ దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. గత ఏడాది ఏప్రిల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్లోవేకియాలో జరిపిన అధికారిక పర్యటన, అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కోసం స్లోవాక్ అధ్యక్షుడు పీటర్ పెలెగ్రిని మన దేశాన్ని సందర్శించిన నేపథ్యంలో మోదీ స్లోవేకియా పర్యటన చేపట్టారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆటోమొబైల్, రైల్వే తయారీ రంగాలతో సహా వివిధ రంగాల్లో స్లోవేకియాతో ద్వైపాక్షిక సంబంధాన్ని బలోపేతం చేయడంలో భారతదేశానికి ఉన్న నిబద్ధతను ఈ పర్యటన పునరుద్ఘాటిస్తుంది. బ్రటిస్లావా చేరుకున్న వెంటనే మోదీకి ఘన స్వాగతం లభించిందని, సంప్రదాయ స్లోవాక్ ఆతిథ్యం ఇచ్చారని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేశారు. నిన్న ప్రధానమంత్రికి స్లోవాక్ విదేశాంగ మంత్రి జురాజ్ ప్లనర్ స్వాగతం పలికారు. ప్రవాస భారతీయులు కూడా ప్రధానమంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లుచ్నికా ఆన్సాంబుల్కు చెందిన స్లోవాక్ సంగీతకారులు వందే మాతరం గీతాన్ని ఆలపించారు. ప్రధానమంత్రికి ఈరోజు అధికారికంగా స్వాగతం లభించనుంది. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్తో విస్తృతంగా చర్చలు జరిపిన అనంతరం భారత్ ఫ్రాన్స్ ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో కూడిన అనేక కార్యక్రమాల్లో పాల్గొని తన ఫ్రాన్స్ పర్యటన మొదటి విడతను ముగించారు. ఆవిష్కరణలు, కృత్రిమ మేధస్సు, వ్యూహాత్మక సాంకేతికతలు, వాణిజ్యం, ఇరు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు వంటి అంశాలపై ఒక ప్రతిష్టాత్మకమైన కార్యాచరణను ఇరు దేశాలు ఆవిష్కరించడంతో ప్రధానమంత్రి పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక ముఖ్యమైన ముందడుగా నిలిచింది. రాబోయే సంవత్సరాల్లో కీలకమైన అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో సహకారానికి మార్గదర్శకంగా నిలిచే భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ రోడ్ మ్యాప్ 2030ని కూడా ఆమోదించడం ప్రధానమంత్రి పర్యటనలో ఒక ప్రధానమైన మైలురాయి. అంతకుముందు ప్రధానమంత్రి భారత్ ఇన్నోవేట్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది 120కి పైగా భారతీయ అంకుర పరిశ్రమలు, ప్రముఖ విద్యా సంస్థలు, పెట్టుబడిదారులు, సాంకేతిక రంగ నాయకులను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ,
1: आज भारत में एक स्टार्टअप रिवॉल्यूशन हो रहा है. इस रिवॉल्यूशन में भारत का नौजवान एक नए माइंडसेट के साथ मानवता के हित में समस्याओं के समाधान ढूंढ रहा है और हमारे नौजवानों के वर्ल्ड क्लास सॉल्यूशंस को ग्लोबल स्टेज पर लाने का माध्यम ही है भारत इनोवेट्स. आप सबको 100-125 स्टार्टअप दिख रहे हैं, लेकिन भारत में ऐसे 2,00,000 से ज्यादा स्टार्टअप का मेगा पूल है और अब ये सारे स्टार्टअप्स एक नई ऊर्जा के साथ भारत और वर्ल्ड इकोनॉमी की ग्रोथ में कंट्रीब्यूट कर रहे हैं.
0: ఏఐ గవర్నెన్స్ పై ఉమ్మడి భారత్ ఫ్రాన్స్ ఏఐ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటును రెండు దేశాలు ప్రకటించాయి. అదేవిధంగా ఆర్థిక భద్రతా చర్చలు కూడా ప్రారంభించాయి. రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసే లక్ష్యం కోసం ఒక ఉన్నత స్థాయి వార్షిక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయడానికి భారత ఫ్రాన్స్ దేశాలు ఈ సందర్భంగా అంగీకరించాయి. మన విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన గురించి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్తో ఆయన జరిపిన చర్చల వివరాలపై నీస్ నగరంలో ప్రత్యేక విలేకరుల సమావేశం నిర్వహించింది. భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ రోడ్ మ్యాప్ 2030 ఈ పర్యటనలో కీలకమైన ఫలితమని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ అభివర్ణించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 52వ G7 శిఖర అగ్ర సదస్సు ఈరోజు ఫ్రాన్స్లోని ఏవియాన్ నగరంలో ప్రారంభం కానుంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు G7 సభ్య దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు హాజరవుతారు. సభ్య దేశాలతో పాటు ఫ్రాన్స్ ఈ సదస్సుకు భారత్, బ్రెజిల్, ఈజిప్ట్, కెన్యా, దక్షిణ కొరియా, ఖతార్, సౌదీ అరేబియా, సిరియా, యుక్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను అవుట్రీచ్ భాగస్వామ్య దేశాలుగా ఆహ్వానించింది. G7 సదస్సులో భారత్ ఒక భాగస్వామ్య దేశంగా పాల్గొనడం ఇది 13వ సారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు జరిగే అవుట్రీచ్ సెషన్లలో పాల్గొంటారు. G7 సదస్సులో ప్రధానమంత్రి మోదీ పాల్గొనడం అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో భారత్ పోషిస్తున్న కీలక పాత్రను ప్రతిఫలిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ నగర్

జిల్లా జవహర్లో నిర్మించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వాణిజ్య విమాన సేవలు ఈ ఉదయం ప్రారంభమవుతున్నాయి. ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన మొదటి విమానం ఉదయం 7:05 లక్నో నుంచి బయలుదేరి 8:05 నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునేలాగా షెడ్యూల్ చేశారు. నోయిడా నుంచి బెంగళూరుకు మొదటి సాధారణ వాణిజ్య విమాన సర్వీస్ కూడా ప్రారంభమవుతుంది. జవహర్ విమానాశ్రయం నుంచి లక్నోకు బయలుదేరే మొదటి విమానం ఉదయం సమయానికి టేకాఫ్ కానుంది. ఈ తొలి విమానంలో జవహర్ ఎమ్మెల్యే ధీరేంద్ర సింగ్తో పాటు 20 మంది మహిళలతో కలిపి మొత్తం 172 మంది రైతులు ప్రయాణిస్తారు. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పునఃపరీక్ష అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రీఎగ్జామినేషన్ ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లో తమ పార్టీ ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసుతో ప్రమేయం ఉన్నట్టు అనుమానం వచ్చిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీని నిన్న 9 గంటల పాటు విచారించింది. నిన్న భవానీ భవన్లో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కునాల్ ఘోష్ అభిషేక్ బెనర్జీలను దర్యాప్తు సంస్థ విచారించినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. రాబోయే 6 నుంచి 7 రోజుల్లో పశ్చిమ బెంగాల్లో హిమాలయ సానువుల దిగువ ప్రాంతాలు, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈరోజు ఈశాన్య భారతదేశం, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. రాబోయే 4 నుండి 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, దక్షిణ ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించేందుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో నిన్న హ్యూస్టన్లో జరిగిన గ్రూప్ మ్యాచ్లో జర్మనీ టోర్నమెంట్లో తొలిసారిగా ఆడుతున్న కురకౌను 7-1 గోల్స్ తేడాతో ఓడించింది. మరొక మ్యాచ్లో టెక్సాస్లోని డల్లాస్ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఎఫ్ ప్రారంభ మ్యాచ్లో జపాన్ నెదర్లాండ్స్ అట్ల మధ్య జరిగిన మ్యాచ్ 2-2 గోల్స్తో డ్రాగా ముగిసింది. ఈరోజు గ్రూప్ ఎఫ్ మ్యాచ్లో టునీషియా, స్వీడన్ జట్లు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం 7:30 నిమిషాలకి మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరొక మ్యాచ్లో స్పెయిన్ జట్టు క్యాబోవర్డేతో తలపడుతుంది. మహిళల T20 ప్రపంచకప్ గ్రూప్ ఏ తొలి మ్యాచ్లో నిన్న రాత్రి ఎడ్బాక్స్టన్లో జరిగిన మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ను 64 పరుగుల తేడాతో ఓడించింది. పాకిస్తాన్కు 171 పరుగుల లక్ష్యాన్ని భారత్ నిర్దేశించగా పాకిస్తాన్ జట్టు 17 ఓవర్లలో 106 పరుగులకి ఆల్అవుట్ అయింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈవేళ ఫ్రాన్స్లో ప్రారంభమవుతుంది. దేశంలో అనేక చోట్ల నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ ప్రారంభ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి తరంగిణి కార్యక్రమంలో ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
1: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
2: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
3: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పే. విజిట్ www.ipeindia.org.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి

0: ఇచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ముందుగా ఒక పాట విందాం.

0: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి మౌనం ఈ అంశంపై డాక్టర్ వల్లాల పృథ్వీరాజు గారి ప్రసంగం.
1: చిరునవ్వు, మౌనం అనేవి

రెండు గొప్ప ఆయుధాలు. ఎన్నో సమస్యలకు చిరునవ్వు పరిష్కారం చూపిస్తే, మౌనం ఎన్నో సమస్యల్ని మన దరిదాపుల్లోకి కూడా రాకుండా చేస్తుంది. ఏ మనిషి మనసు మౌనంగా ఉంటుందో ఆ మనిషి మహాద్భుతాలను సృష్టిస్తాడు. మనసును మౌనంగా ఉంచుకుంటే ఆలోచనలు ఆధీనంలో ఉంటాయి. ఆలోచనలు ఆధీనంలో ఉన్నాయంటే ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది. ఆత్మవిశ్వాసమే అభివృద్ధికి పెట్టుబడి అన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రపంచ జీవన విధానాల్లో భారతీయ జీవన విధానం చాలా గొప్పది. కేవలం ఆచారాలు, వ్యవహారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు మాత్రమే కాదు, మౌనం ఒక తాత్విక దృక్పథం. భారతీయ ఋషులు సూచించిన జీవన విధానంలో ధర్మం, కర్మసిద్ధాంతం, ఆత్మ, మోక్షం, త్యాగం, సత్యం, సంస్కారం వంటివి అనేక మూలతత్వాలు ఉన్నాయి. అవి అన్నీ పాపభీతి, పాప పరిహారంతో ముడిపడి ఉన్నాయి. ఉపవాసము, జపము, మౌనము, పశ్చాత్తాపము, శాంతి మొదలైన ఐదు శాంతులు పాపాల పరిహారార్థం నిర్దేశింపబడ్డాయి. మౌనంగా ఉండటం, ఉండగలగటం ఒక సాధన. అలాంటి మౌనం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సంస్కృత భాషలో నిశ్శబ్దాన్ని సూచించేందుకు అనేక పదాలు ఉన్నప్పటికీ వాటిలో నిశ్శబ్దం, మౌనం అనే రెండు పదాలే ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సాధారణంగా మౌనం అంటే మాటలు మాట్లాడకపోవటం అని భావిస్తాము. కాని భారతీయ తాత్వికతలో మౌనం ఒక అంతరంగిక సాధన. నిశ్శబ్దం అంటే కూడా మాట్లాడకుండా ఉండటం అనే అర్థం. శరీరానికి, మనసుకు, సృష్టి సర్వానికి ఆవల ఉండేది. అంటే మనిషి సృష్టిలో తాను ఒక శకలంగా ఉండే స్థితిని అధిగమించి అసలు తానే ఆ సృష్టి మూలంగా మారేందుకు చేసే సాధన మౌనం అంటారు. వాక్కుని నియంత్రించడం మాత్రమే కాదు, ఆలోచనల్ని నియంత్రించడం మౌనం. ఇది ఒక అపురూపమైన కళ, ఒక తపస్సు కూడా. మౌనం అంటే మాట్లాడకపోవటం కాదు, మూగగా ఉండి సైగల ద్వారా, వ్రాతల ద్వారా భావనలను వ్యక్తపరచడం కాదు, నిశ్శబ్దంగా ఆలోచించడం కాదు, వాక్కుని నిరోధించి మనసుతో భాషించడం కాదు. మౌనం అంటే పంచేంద్రియాలని నిశ్శబ్దంలోకి తీసుకుని వెళ్లడం. ఈ శబ్దమయ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మాట్లాడాలనుకుంటారు. కాని ఏది మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి అనే ఆత్మవిశ్లేషణ కొంచెం తక్కువగా కనిపిస్తుంది. ఉత్తరాయణ తొలిదశ సమయంలో ముఖ్యంగా మౌని అమావాస్య నుంచి మహాశివరాత్రి వరకు మౌనంగా ఉండటం ఒక సాధన. మహర్షి మను మౌనాన్ని విశ్వ నిర్మాణానికి మూలంగా పేర్కొన్నారు. ఆదిశంకరులు మౌనం అనేది దైవదర్శనానికి ద్వారమని, చింతన లేని తపస్సని, అఖండ ఆనందపు ఆత్మస్థితి అని, అనుభవ భాష అని, పరమాత్మ సాక్షాత్కారానికి మూర్తీభవిస్తుంది అని వివేక చూడామణిలో తెలియచేశారు. మౌనం మతాలకి అతీతమైనది. హిందూ, బౌద్ధ, జైన, ఇస్లాం, క్రైస్తవంలో కూడా మౌనానికి విశిష్ట స్థానం ఉంది. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, వినేవారికి ఇంపుగా, హితముగా, మితంగా మాట్లాడాలి. అది సాధ్యమైతే మౌనమే మేలని విదురుని నీతి బోధిస్తుంది. అందుకని సినీ కవులు గీతాలకి మౌనం ఒక భావమైనది.

ఇట్లా ఎన్నెన్నో మౌనం శతకర్తల పద్యాలలో కూడా నుడీకారాలు రూపుదిద్దుకున్నది. మాట వెండి అయితే మౌనం బంగారం నానుడిగా మారుంది. అంతేకాదు, భారతీయ యోగ శాస్త్ర పితామహుడు పతంజలి మహర్షి మౌనం వల్ల ఎన్నో మహత్తర శక్తులు పొందవచ్చు అని తన యోగ సిద్ధాంతాల్లో మౌనానికి ప్రాధాన్యత ఇచ్చారు. మాటలను హృదాగా వినియోగించకుండా దైవమిచ్చిన వరంగా భావించి అవసరం మేరకు మాట్లాడటం సర్వదా శ్రేయస్కరమని అంటారు. గౌతమ బుద్ధుడు మౌనం అంటే మంచి భాషణం, మంచి భావం,

అంతేకాని మాట్లాడకపోవటం కాదు అని తెలియచేశాడు. బుద్ధుడు జ్ఞానోదయం పొందినప్పుడు వారం రోజుల పాటు మౌనంలోనే ఉన్నారు. అద్వైత వేదాంత పద్ధతులు అంతర్గత ఎదుగుదలకు మౌనాన్ని ప్రధానంగా తెలియజేశాయి. స్వామి వివేకానంద మాట్లాడటం ద్వారా శక్తిని వృధా చేసుకోవడం కంటే మౌనంతో ధ్యానం చేయటం వల్ల ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలు చేర్చుకోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. మౌనం నుండి జ్ఞానం ఉదయిస్తుందని, ఈ జ్ఞానమే ముక్తిని ప్రసాదిస్తుందని, అంతర్ముఖ పయనం చేస్తుందని, అంతర్యామిని దర్శింపచేస్తుందని, ఆత్మ సాక్షాత్కారం కావిస్తుందని పేర్కొంటారు రమణ మహర్షి. మౌనం అంగీకారం కాదని, అలాగని ఇతరుల మీదకు నెట్టివేస్తున్నట్లు కాదని, ఎందుకంటే మౌనం మాటలలోని అర్థాన్ని దాటి అనుభవాల లోతులోకి తీసుకుని వెళుతుందని, మౌనం ఓ ప్రశాంతత అని అంటారు. మాటలకు ఆటుపోట్లు ఉంటాయి, కాని మౌనం నిర్మలంగా, నిదానంగా, నిలకడగా

సహితం కాదని, అలాగని ఇతరుల మీదకు నెట్టివేస్తున్నట్లు కాదని. ఎందుకంటే మౌనం మాటలలోని అర్థాన్ని దాటి అనుభవాల లోతులోకి తీసుకుని వెళుతుందని మౌనం ఓ ప్రశాంతత అని అంటారు. మాటలకు ఆటుపోట్లు ఉంటాయి, కాని మౌనం నిర్మలంగా నిదానంగా నిలకడగా ప్రవహించే జ్ఞానస్రవంతి అని అంటారు ఆధ్యాత్మిక గురు జగ్గి వాసుదేవ్. 40 సంవత్సరాలు మౌన దీక్షలో గడిపిన మెహర్బాబా అంటారు, గొంతు మౌనంగా ఉన్నప్పుడు మనసు మాట్లాడుతుందని, మనసు మౌనంగా ఉన్నప్పుడు హృదయం మాట్లాడుతుందని, హృదయం మౌనమైనప్పుడు అంతరాత్మ అనుభూతిని ఇస్తుందని తెలియజేస్తారు. ధ్యానానికి మౌనమే పునాది. నిరంతర యోగ సాధకులైన మహర్షులు మౌనంగా ధ్యానం చేసేవారని స్వామి దయానంద లాంటి వారు మౌనం యొక్క గొప్పతనాన్ని గురించి వ్యాఖ్యానించారు. వేదాలు పురాణాలలో సుభాషితాలలో కూడా మౌనం గురించి ప్రస్తావనలు చాలా గొప్పగా తెలియబడ్డాయి. భగవద్గీత భగవంతుడి సాన్నిధ్యాన్ని చేర్చే అసలైన సాధనం మౌనమే అని పేర్కొంది. రామాయణంలో లంకలో ఒంటరి వేళ రాముడి చింతనలో ఉన్న సీతాదేవి మౌనాన్ని ఆశ్రయించింది. అదే ఆ సాధ్వీమణికి గొప్ప ఊరటనిచ్చి రక్షణ కవచమయ్యింది. ఇట్లా ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులు, సాధువులు, సన్యాసులు, యుగకర్తలు మౌనం గురించి వివిధ రకాలైన అభిప్రాయాలని వెలిబుచ్చారు. మాటలు మనసును సంతృప్తిపరచగలవు, కాని మౌనం ఆత్మను సంతృప్తిపరుస్తుంది. సృజనాత్మక మనసు మౌనాన్ని కోరుకుంటుంది. మనిషి మౌనంగా ఉన్నప్పుడు జ్ఞానం దిగివస్తుంది. మాటలకు విలువ ఇవ్వడం తెలియని వారికి మౌనమే సరైన సమాధానం. మానసిక నిపుణుల పరిశోధనల ప్రకారం మనకి రోజుకి సగటున 60,000 నుంచి 80,000 ఆలోచనలు వస్తాయని, వాటిలో చాలా శాతం నెగిటివ్ ఆలోచనలు ఉంటాయని వెల్లడించారు. అది కాకుండా దాదాపు 95% ఆలోచనలు పునరావృతం అవుతాయని, ఒక చట్రంలా తిరిగినట్టు తిరుగుతాయని, ఆ చట్రాన్ని ఆపే శక్తి కేవలం మౌనానికి మాత్రమే ఉంటుందని, అందుకే మహానుభావులు నాలుక కాదు హృదయం పలకాలని అంటారు. వారంలో కనీసం ఒకరోజైనా మౌనవ్రతాన్ని పాటిస్తే మనసు శరీరము స్వచ్ఛంగా మారుతాయని మన పూర్వీకులు చాలామంది మౌనవ్రతాన్ని పాటించేవారు. మౌనం మాత్రమే శబ్ద ప్రపంచం కంటే అందమైనది, అర్థవంతమైనది. అదే ఆత్మసాక్షాత్కారము అంటారు. బౌద్ధంలో మౌనానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మౌనం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది, అంతర్దృష్టికి దారితీస్తుంది. విజేతలు తమ పనిలో పూర్తిగా మౌనంగా నిమగ్నం అవటం, బయట ప్రపంచంతో సంబంధం లేకుండా శాస్త్రవేత్త, పరిశోధకుడు, ల్యాబుకి పరిమితం కావటం కూడా ఒక రకంగా మౌన ప్రపంచంలో జీవించడమే. మనసుతో జాగ్రత్తగా పరిశీలిస్తే మన చుట్టూ ఉన్న ప్రకృతి ఎన్నో మౌన పాఠాలు మనకు నేర్పుతుంది. భానుడి ఉదయము చైతన్యాన్ని కలిగిస్తుంది. గూటి నుంచి తీరం దాటే పక్షులు శ్రమని నేర్పుతున్నాయి. ఆకులు రాలి చిగురుస్తున్న చెట్టు ఆశావాదాన్ని నేర్పుతుంది. ఆకాశంలో మేఘాల ఉరుములు మెరుపులు భయాన్ని కలిగిస్తే పున్నమి వెన్నెల మనల్ని తన్మయుల్ని చేస్తుంది. అయితే ఒక్క విషయం, ఇంట్లో పనులు చేసుకుంటూ, టీవీ చూస్తూ, ఇంటర్నెట్లో విహరిస్తూ మాట్లాడకుండా ఉండటం మౌనం కాదు. మౌనం ఏ ఆలోచనలు ఉండకూడదు, ప్రశాంతంగా మనసుతో మమేకమై ఉండటం. అటువంటి మౌనం మనల్ని మనకి దగ్గర చేస్తుంది. చాణుక్య నీతి కూడా ఎప్పుడూ మౌనంగా ఉండాలి అని, ఎవరైనా సమస్యను చెప్తే శ్రద్ధగా విని వారి బాధను అర్థం చేసుకోవాలని తెలియచేసింది. జాతిపిత మహాత్మాగాంధీ వారంలో ఒకరోజు మౌనవ్రతాన్ని పాటించేవారు. ఆయన ఆత్మ పరిశీలనకు, సత్యశోధనకు, సాధనకు మౌనం ఒక ప్రయోగశాల అయ్యింది. ఎంతోమంది ఆధ్యాత్మిక నిపుణులు మాట కంటే మౌనం, ఆవేశం కంటే ఆలోచన బలమైనవి అన్నారు. మన పెద్దలు మౌనాన్ని 3 రకాలుగా తెలిపారు. వాటిలో మొదటిది వాగ్మౌనము, అంటే వాక్కుని నిరోధించడం. దీనివల్ల కటువుగా మాట్లాడటం, అసత్యమాడటం.

చెప్పటం, పరనింద చేయటం, చాడీలు చెప్పటం, అసంబద్ధ వ్యర్థ ప్రలాపాలు చేయటం, ఇలాంటి వాగ్దోషాలు హరించబడుతాయి. రెండవది అక్షర మౌనం, అంటే చేతులు, కళ్ళు, ఇతర ఇంద్రియాలతో సైగలు చూపక ఏకాగ్రనిష్టలో ఉండటం. దీని ద్వారా వ్యక్తి ధ్యాన వైరాగ్యాలు అలవడతాయి. ఇక మూడవది అయిన కాష్ట మౌనం, అంటే మానసిక మౌనం. మౌన ధారణలో అనేక మార్గాలలో పయనించే మనస్సును దైవచింతన, ఆత్మచింతనకు అనుసంధించి ఆత్మసాక్షాత్కారం పొందటం. ఇలా మన పెద్దలు మౌనాన్ని వర్గీకరించారు. మౌనం ప్రసాదించే ప్రయోజనాలు కొన్ని ఇప్పటిదాకా చెప్పుకున్నాం. అవి మాత్రమే కాదు, ఇంకా ఎన్నో ఎన్నెన్నో అవేంటో ఇప్పుడు విందాం. భావోద్వేగానికి గురి అయినప్పుడు మౌనంగా ఉండటం వలన రక్తపోటు తగ్గుతుంది, గుండె సమస్యలు వచ్చే అవకాశం చాలా తగ్గుతుంది, సెల్ఫ్ కంట్రోల్ అధికంగా ఉంటుంది, అరిషడ్ గుణాలు అదుపులో ఉంటాయి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎక్కువగా ఆలోచించటం కంటే ఆలోచనల్లో కాసేపు మౌనం పాటిస్తే మానవ సంబంధాలలో స్పర్ధలు శాంతమవుతాయి. కొన్ని కొన్ని సందర్భాలలో మౌనంగా ఉండటం వల్ల జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. దంపతుల మధ్య వచ్చినప్పుడు భాగస్వామి మౌనంగా ఉంటే వారి బంధం దెబ్బతినకుండా ఉంటుంది. మనుషుల మధ్యే కాదు, దేశాల మధ్య శాంతి వెల్లివిరుస్తుంది. అయితే మౌనంగా ఉండటం ఉత్తమం అని చాలామందికి పరిస్థితి అదుపు తప్పిన తర్వాత, విపరీత పరిణామాలు అనివార్యమైన తర్వాత అనిపిస్తూ ఉంటుంది. చేతులు కాలాక ఆకుల ప్రయోజనం ఉండదని తెలిసిందే కదా. రోజూ అరగంట మౌనంగా ఉంటే చక్కటి శారీరక, మానసిక ఆరోగ్యం మన సొంతం అవుతుంది. మౌనంగా ఉండవలసిన ముఖ్య సందర్భాల మీద ఒక్కసారి దృష్టి సారిద్దాం. ఆఫీసులో, పని ప్రదేశంలో ఇతరుల గురించి గాసిప్స్ చెప్పేవాళ్లు చాలామంది ఉంటారు. వారికి దూరంగా ఉండటం, ఒకవేళ ఆ గాసిపు మనమీదేనే అని అర్థమైనా మౌనంగా ఉండటం ఉత్తమం. ఇది మన వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా నిలబెడుతుంది. కొన్ని సందర్భాలలో ఇతరులు మన నుంచి కొంత సమయము లేదా ప్రైవసీ కోరుకుంటారు. ఆ సందర్భాల్లో మౌనంగా ఉండటము ఉత్తమము అంటారు. సమావేశాలలో మౌనంగా ఉండటం మంచిది. ప్రజలు సమాచారం ఇస్తున్నప్పుడు, ఫిర్యాదులు చేస్తున్నప్పుడు మౌనంగా వినటం ఉన్నతాధికారికి ఉండవలసిన అవసరమైన లక్షణం. మనల్ని ఇష్టపడేవారు, మనల్ని నమ్మకంగా భావించేవారు వారి భావాలు, ఆలోచనలు పంచుకునేటప్పుడు మౌనంగా వారి మాటలు వినటం ఎదుటి వారికి గొప్ప ఓదార్పునిస్తుంది, బంధం బలపడుతుంది. వ్యక్తిత్వ వికాసానికి మౌనం ఒక మార్గం. అదే ఆత్మవిశ్లేషణకు, ఆత్మావలోకనానికి సమయం. గ్రేట్ ఐడియాస్ ఆర్ బోర్న్ ఇన్ సైలెన్స్. గొప్ప ఆలోచనలు నిశ్శబ్దంలోనే పుడతాయి. రచయితలు, కళాకారులు, సృజనకారులు మౌనాన్ని ప్రేరణగా, టానిక్లా స్వీకరిస్తారు. ఇక మౌనం గురించి, ప్రస్తుత పరిస్థితి గురించి విహంగ వీక్షణం చేద్దాం. నేటి పోటీ ప్రపంచపు జోరు, డిజిటల్ శబ్దాల హోరులో మౌనం మరింత అవసరమైనదిగా, కీలకంగా మారింది. వందల సంఖ్యలో మెసేజులు, వేలాది నోటిఫికేషన్లతో ప్రశాంతతని కోల్పోతున్నాం. మౌనాన్ని ఆస్వాదించలేకపోతున్నాం. ఒక అధ్యయనం ప్రకారం ఈ 6వ జనరేషన్లో సగటు వ్యక్తి సగటున రోజుకి 200 నుంచి 300 సార్లు తన మొబైల్ ఫోన్ను చూసుకుంటున్నాడు. షార్ట్ మెసేజులు, నోటిఫికేషన్లు చెక్ చేస్తున్నాడు. ఇది మన మనస్సు, మెదడుపై ఒక రకంగా దండయాత్రే. దీన్ని రీసెట్ చేసే బటన్ మౌనం. ఆధునిక జీవన శైలిలో మౌనం కావాలి అంటే మైండ్ఫుల్నెస్, డిజిటల్ డిటాక్స్ కావాల్సిందే. ఇక్కడ కొంతమంది విజేతల ఉదాహరణలు ఇక్కడ తీసుకోవచ్చు. ఇటీవల సివిల్ సర్వీసెస్లో 11వ ర్యాంక్ సాధించిన మన వరంగల్ వాసి తాను మొబైల్కి, ముఖ్యంగా సోషల్ మీడియాకి దూరంగా ఉండటం తన విజయానికి ఒక కారణం అని తెలియచేశారు. ప్రపంచంలోనే ఒక ప్రముఖ సాంకేతిక సంస్థ

సీఈఓ ప్రతి ఉదయం మౌనం కోసం టెక్ ఫ్రీ టైమును కేటాయిస్తారట. ఎలాంటి టెక్నాలజీ లేకుండా ఆలోచనలకి అవకాశం ఇస్తారట. మౌనం నుంచే పెద్ద పెద్ద ఆలోచనలు అంకురిస్తాయి అని వారి ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ ఇప్పుడు మనకు మనము స్వచ్ఛందంగా ఒక ప్రశ్న వేసుకోవచ్చు. మనం చివరిసారిగా ఎప్పుడు మౌనంగా ఉన్నాం? ఎందుకంటే మాటల కన్నా మౌనం గొప్పది అని తెలుసుకునే సమయం వచ్చింది. మనం తీసుకునే నిర్ణయాల క్లారిటీ మౌనంపై ఆధారపడి ఉంటుంది. మౌనం మనలో మాటలు రాకుండానే ప్రాసెస్ చెయ్యటానికి సహాయం చేస్తుంది. పెద్ద పెద్ద సర్జనులు ఆపరేషన్ థియేటర్లో అడుగు పెట్టటానికి ముందు, క్రీడాకారులు మ్యాచ్కు ముందు కొన్ని క్షణాలు మౌనంగా ఉంటారట. ఇతరులు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో అంతరాయం కలగకుండా మౌనంగా ఉంటే అవతల వారికి మనపై గౌరవభావం పెరుగుతుంది. ఈ విషయము నల్లజాతి సూర్యుడు నెల్సన్ మండేలా తన తండ్రిని ఉదహరిస్తూ చెబుతాడు. ఈ మధ్య సాఫ్ట్వేర్ ఇతర ఉద్యోగ రంగాలలో సైలెన్స్ రిట్రీట్ అని ఒక కొత్త ఒరవడి మొదలయింది. ఒక వారం రోజులు మాట్లాడకుండా, టెక్నాలజీపై ఆధారపడకుండా, ఫోన్ వాడకుండా సైలెంట్ మనిషిగా గడపటం. ఆ అనుభవంతో టెక్నాలజీపై ఎంత మేరకు ఆధారపడాలో అధ్యయనం చేస్తున్నారు. ప్రముఖులు, నాయకులు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, అధికారులు, సెలబ్రిటీలు వారి విజయంలో మౌనం అంతర్భాగంగా ఉంది అని వెల్లడిస్తున్నారు. ప్రముఖ స్టాక్ మార్కెట్ వ్యాపారి వారెన్ బఫెట్ రోజులో ఎక్కువ సమయం మౌనంగా చదవడానికి, ఆలోచించడానికి కేటాయిస్తారట. స్టాక్ మార్కెట్ లాంటి వేగవంతమైన ప్రపంచంలో మౌనం ఆలోచనల గంభీరతకు మార్గం చూపుతుంది అంటారు. ఒక ప్రముఖ ఐఏఎస్ అధికారి ఊహించి మాట్లాడకుండా చాలా సందర్భాలలో శ్రద్ధగా విని పక్కాగా నిర్ణయాలు తీసుకునే వాడినని, మౌనం వల్ల ప్రజల మాటలలో అంతర్లీనంగా ఉన్న అసలు అవసరాన్ని అర్థం చేసుకునే అవకాశం ఉన్నదని వెల్లడించారు. బాలీవుడ్ సినీ ప్రముఖుడు ఒకరు తాను సామాజిక మాధ్యమ వేదికల్లో ఎక్కువగా మాట్లాడినా వ్యక్తిగతంగా నిశ్శబ్దంగా ఉండటానికి ఇష్టపడతాను అంటారు. 8 పదుల పైబడిన వయసులో కూడా తనని చురుకుగా ఆరోగ్యంగా ఉంచగలుగుతున్నది మౌనమే అని అంటారు. ఇన్ సైలెన్స్ ఐ ఫైండ్ మై ట్రూ సెల్ఫ్. ద కెమెరా కెన్నాట్ హైడ్ వాట్ ద మైండ్ ఈజ్ స్క్రీమింగ్. మౌనంలో నేను నా నిజస్వరూపాన్ని కనుగొంటాను. మనసు రోదనను కెమెరా దాచలేదు అంటారు. దక్షిణ భారత ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ హిమాలయాలు వెళ్లి కొన్ని వారాల పాటు మౌనం పాటించిన సంగతి మనకు తెలిసిందే. ఆయన అంటారు, శబ్దం కన్నా మౌనం గొప్పది అని. జ్ఞానదేవ్, తుకారాం, మీరాభాయ్ లాంటి భక్తులు తాము మౌనంగా ఉన్న క్షణాలలో మాత్రమే దైవానుభూతి పొందినట్లుగా పేర్కొన్నారు. మౌనం నేటి అవసరం, జీవితాలలో ఒక అనివార్య అవసరం. ఇవి అన్నీ వింటూ చూస్తూ ఉంటూ ఉంటే నేటి విద్యార్థి లోకానికి, యువతకు, ఈ తరం ప్రతి ఒక్కరికీ మౌన విద్య అవసరం అనిపిస్తుంది. ఎందుకంటే ఇది దిశ చూపే ఓ దీపం. పిల్లలకు కమ్యూనికేషన్ నేర్పిస్తున్నాము, కానీ నిశ్శబ్దంగా ఉండటం నేర్పించటం లేదు. ఎప్పుడు స్పందించాలి అనే భ్రాంతిలో మానసిక ఒత్తిడిని అధికం చేస్తున్నాం. విద్యార్థులకు ఎక్కువ వినే విధంగా, తక్కువ మాట్లాడే విధంగా ప్రేరణ కల్పించాలి. నేను ఎవరు, నేను చేస్తున్న ఈ పని సరైనదేనా, నేను సరిగా జీవిస్తున్నానా, ఇలా ఎన్నో ప్రశ్నలు యువతను కలవరపెడుతున్నాయి. నేటి యువత ప్రతి విషయాన్ని వెంటనే తెలుసుకోవాలి, స్పందించాలి. ఈ ధోరణితో ఒత్తిడికి లోనవుతున్నారు. వాటి సమాధానం తమలోనే దాగి ఉందని గ్రహించలేకపోతున్నారు. సోషల్ మీడియాలో 30 నిమిషాలు విహరించే కంటే మౌనంగా గడిపే 5 నిమిషాలు ఎంతో నాణ్యమైనవి అని తెలుసుకోవాలి. యాంగర్ మేనేజ్మెంటు నేర్చుకోవాలి. పరీక్షల్లో ఫెయిల్ అయినప్పుడు, ఓటమి పాలైనప్పుడు ఎమోషన్లో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మౌనంగా ఆలోచించి జీవితాన్ని మార్చుకోవాలి. అనుకున్న తడవుగా ప్రతిదీ ఇప్పుడే అయిపోవాలి అనే భావన యువతలో ఎక్కువ అవుతున్నది. కానీ నిజ జీవితంలో

0: ప్రతిదీ వెంటనే రాదు అని గ్రహించాలి. మౌనం మనకు ఆ దిశలో నిగ్రహశక్తిని నేర్పుతుంది. అందరూ అనుకుంటారు మౌనం ఒక బలహీనత అని, కానీ నిజంగా చూస్తే మౌనం ఒక పరిపక్వత, ఒక ఆత్మ నియంత్రణకి సూచన. మాటలు అవసరం లేనప్పుడు మాట్లాడకపోవటం గొప్ప బలానికి సంకేతం. చివరిగా ఒక్క మాట, మౌనాన్ని అలవాటుగా మార్చుకోవటం ఒక్కసారిగా సాధ్యము కాదు, అసాధ్యము కూడా. ముందుగా ప్రతిరోజు ఒక్క నిమిషం, క్రమంగా వారానికి 10 నిమిషాలు, ఇంకొంచెం సాధన తర్వాత నెలకి రోజులో ఓ అరగంట. ప్రథమంగా మాటలో మౌనం, క్రమంగా భావోద్వేగాలపై నియంత్రణ, ఇంకొన్నాళ్లకి ఆలోచనపై అదుపు. ఇట్లా ఒక్కొక్క మెట్టు అధిరోహిద్దాం. నిరంతరాయంగా ఇట్లా సాధన చేసి చేసి సాధ్యమైనంత వరకు అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకుందాం.
1: మీరింతవరకు మౌనం ఈ అంశంపై డాక్టర్ వల్లాల పృథ్వీరాజ్ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
2: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్స్ దర్పాపారాయుడు, లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్స్ దర్పాపారాయుడు, లుంగీలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
1: ఈరోజు తెలుగు సాహిత్య దిగ్గజం మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు వర్ధంతి సందర్భంగా అల్లూరి సీతారామరాజు చిత్రం కోసం ఆయన రచించిన ఈ పాట విందాం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికినా
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చిత్రం నుంచి ఒక పాట విందాం.

0: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడిఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికి ఐపీఈ బెస్ట్ చాయిస్.
2: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: కార్యక్రమంలో జల్సా చిత్రం నుంచి రంజిత్ పాడిన ఈ పాట వినండి.

ఇంతటితో ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాల్లో ప్రసారం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలకు శాస్త్రీయ సంగీత కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో చిట్టిబాబు అందించిన వీణావాద్యం వినండి.

0: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
1: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
2: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పేట్. విజిట్ www.ipeindia.org.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: మీరు ఇంతవరకు చిట్టిబాబు అందించిన వీణావాద్యం విన్నారు. ఇంతటితో ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8:15, కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారం.
1: గుడ్ మార్నింగ్, ఐఎమ్ షగున్ చోప్రా. ద హెడ్లైన్స్: US and Iran reach agreement to end military operations, open Strait of Hormuz and lift US naval blockade of Iranian ports. Prime Minister Narendra Modi to hold talks with his Slovak counterpart Robert Fico in Bratislava today. 52nd G7 summit to begin today at Avignon in France. Prime Minister Modi to participate in outreach sessions tomorrow. Noida International Airport in Jewar begins commercial flight operations. National Testing Agency releases admit cards for NEET UG 2026 re-exam to be held on 21st of this month. And in cricket, India beat Pakistan.

చిత్రసీమ కార్యక్రమంలో మొదటగా వినండి. పెద్ది చిత్రం కోసం మోహిత్ చౌహాన్ పాడిన ఈ పాట వినండి. గీత రచన బాలాజీ, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 క్రోర్ మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐయూ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: చిత్రసీమలో ఇప్పుడు వినండి. కోకిల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

0: తప్పు కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా,
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: చిత్రసీమలో ఇప్పుడు మనసారా ఈ చిత్రం కోసం గీతా మాధురి పాడిన ఈ పాట వినండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి, కూలీ నంబర్ 1 చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. గీత రచన డాక్టర్ దాసరి నారాయణరావు, సంగీతం ఇళయరాజా.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి వాల్తేరు వీరయ్య. ఈ చిత్రం కోసం రామ్ మిరియాల రోల్ రిదా పాడిన ఈ పాట వినండి. గీత రచన రోల్ రిదా, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: కాస్త ఎంజాయ్మెంట్ యూఎల్ఓ. మన బాస్ ఎట్లా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్పు, అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Ponagalu loading.
0: Hey, chatak patak latak patak mastu gundi zonu. Hey, girak girak lepi kattu mogi poddi downu. Hey, salam kattu chillam kattu manate ra place. Hey, teen maru yella kotti pench zara dosu.
2: Hey, lirik lirik pakam pe.
1: Hey, don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Aba ponagalu loading.

0: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం ఒక్కాయ్.
2: Hey, don't stop dancing. Ponakalu loading.

0: 생 보너 따로 노랭 Hey, don't stop dancing 보너 따로 노랭 Hey, don't stop dancing 보너 따로 노랭
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినబోయే పాట కరెంట్ చిత్రం కోసం నేహా భాసిన్ పాడింది. గీత రచన రామ జోగేశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినబోయే పాట కరెంట్ చిత్రం కోసం నేహా భాసిన్ పాడింది. గీత రచన రామ జోగేశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: அச்சா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్.
3: చిత్రసీమలో ఇప్పుడు ఉప్పెన చిత్రం కోసం జావేద్ అలీ పాడిన ఈ పాట వినండి.

0: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్, ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్, షామీర్‌పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: మున్న చిత్రం కోసం సాధన సర్గం, నరేష్ అయ్యర్, క్రిష్, హరిచందన పాడిన ఈ పాట వినండి. గీత రచన కందికొండ, సంగీతం హరీష్ జయరాజ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

చిత్రసీమ కార్యక్రమంలో చివరగా వినండి. శ్రీమంతుడు చిత్రం కోసం సాగర్ సుచిత్ర పాడిన పాట, గీత రచన రామ జోగేశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఇంతటితో ఈపూట చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 10 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రకటించిన అంశం ప్రసారం అవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 52వ G7 సదస్సు ఈరోజు ఫ్రాన్స్లోని ఏవియన్ నగరంలో ప్రారంభమవుతుంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు G7 సభ్య దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు హాజరవుతారు. సభ్య దేశాలతో పాటు ఫ్రాన్స్ ఈ సదస్సుకు భారత్, బ్రెజిల్, ఈజిప్ట్, కెన్యా, సౌత్ కొరియా, ఖతార్, సౌదీ అరేబియా, సిరియా, యుక్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను అవుట్రీచ్ భాగస్వామ్య దేశాలుగా ఆహ్వానించింది. మన దేశం ఒక భాగస్వామ్య దేశంగా G7 సదస్సులో పాల్గొనడం ఇది 13వ సారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు జరిగే అవుట్రీచ్ సెషన్లో పాల్గొంటారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో ప్రధానమంత్రి విస్తృతమైన చర్చలు జరిపిన అనంతరం భారత్ ఫ్రాన్స్ ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు సంబంధించిన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో 2 దశకు ఇప్పటికే సూత్రప్రాయంగా ఆమోదం తెలియజేసిందని, 50% నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చకు రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు సవాల్ విసిరారు. ఎల్ఐజీ, ఎంఐజీ ప్రజల కోసం కోర్ అర్బన్ ఏరియా ఎకానమీ పరిధిలో నిర్మించే బహుళంతస్తుల సముదాయాలకు కావాల్సిన స్థలాల సేకరణపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గృహ నిర్మాణ శాఖకు సూచించారు. ఎలాంటి వివాదాలు లేని స్థలాన్ని ఎంపిక చేసి నిర్మాణాలు చేపట్టాలన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పునః పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదల చేసింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్ష 21వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఈరోజు ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, రాబోయే 4 నుంచి 5 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు మహారాష్ట్రలోని మరిన్ని ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా మొదలైన ప్రాంతాలకు మరింతగా విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 10:43 దాటింది.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 10:04:05 దాటి అలా ముందుకు వెళ్ళిపోతుంది. మండే మార్నింగ్ మంచి ఎనర్జీ తోటి డేని స్టార్ట్ చేసి ఉంటారు. ఆ ఎనర్జీని ఇంకొంచెం అలా పీక్స్ తీసుకెళ్ళడానికి అంటే ఆఫీసులకి, కాలేజీలకి, స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళందరూ ఉంటారు. మరి ఆ టైం ఈ టైంలో కొంచెం ట్రాఫిక్లో కానివ్వండి, వాళ్ళ వాళ్ళ పనుల్లో కొంచెం బిజీగా ఉండి టెన్షన్ పడుతూ అలా అలా ప్రయాణాలు చేస్తూ ఉంటారు కదా, ఆ సమయంలో మిమ్మల్ని రిలాక్స్ చేయడానికి వండర్ఫుల్ సాంగ్స్, ఎవర్ గ్రీన్ సాంగ్స్ మీకోసం రెడీగా తీసుకొచ్చాను. ఎస్పెషల్లీ 2001 నుంచి 2005 వరకు వచ్చినటువంటి ఇయర్ మధ్యలో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఎవర్ గ్రీన్ సాంగ్స్ మీకోసం ప్లే చేస్తాను. మీకోసం ప్లే చేయడమే కాదు, మీకు నచ్చిన పాటలని మీరు నాకు మెసేజ్ కూడా చేయొచ్చు 0402324 0852 0402324 0852 నెంబర్కి మీరు పాట పేరు, సినిమా పేరు, అంటే అలాగే మీ డీటెయిల్స్ టైప్ చేసి మెసేజ్ చేయండి. 2001 నుంచి 2005 మధ్యలో వచ్చినటువంటి ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్, ఓకే రైట్. ఆ పనిలో మీరుండండి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే పనిలో నేనుంటుండే. ఎస్పెషల్లీ ఆ మధ్యకాలంలో మంచి మెలోడీస్ వచ్చాయి, మంచి ఎంటర్టైన్మెంట్గా వచ్చేవి, మంచి ఫోక్ సాంగ్స్ వచ్చాయి, వాటితో పాటు కూడా ఎక్స్పెరిమెంటల్ సాంగ్స్ కూడా వచ్చాయి. ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ సాంగ్స్ రావడం ఏంటి అని అనిపిస్తుంది కదా, ఎస్ అంటే అచ్చమైన తెలుగు సినిమాలో హిందీ పాట ఉంటే ఎలా ఉంటుంది, యాస్ హిందీ పాట ఉంటే అని అనిపిస్తుంది. కానీ హిందీ పాటను కూడా బాగా అంటే హిందీ లిరిక్స్ను కూడా ఆస్వాదించి ఆదరించి హిట్ చేశారు. అలాంటి పాట ఇప్పుడు మీకోసం ప్లే చేస్తున్నాను. ఏ సినిమా నుంచో తెలుసా, ఖుషీ సినిమా నుంచి. మరి కేకే పాడినటువంటి పాట అబ్బాస్ తిర్వాల, మరి సాహిత్య అందించగా మణి శర్మ కంపోజిషన్లో వచ్చినటువంటి ఈ పాట మీకోసం.

0: ఏం అన్న పాట పవర్ స్టార్ పవర్ఫుల్ స్టెప్స్ తోటి అద్దరు కొట్టాడు కదా. ఇలాంటి పాటలు వింటే దిల్ భలే ఖుషి అవుతుంది. అలా ఖుషి అందించే పాటలన్నీ కూడా వినిపిస్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్పల్ ఆప్కే సాథ్.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే సురభి రమేష్. ఎస్, మస్తు పాటలతో పాటు మంచి మాటలు కూడా ఉంటాయి అబ్బా. ఎందుకంటే మరి వివిధ భారతి అంటే అదిరిపోయే పాటలే కాదు, మాటలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ కదా. అయితే అదిరిపోయే మాట ఏంటి అంటే, మై డియర్ లిజనర్స్, మీలో ఎవరైనా ఇప్పుడు ఈ ప్రోగ్రాం వింటున్నది ఇయర్ బర్డ్స్ లేదా హెడ్ఫోన్స్, అయితే వెంటనే వాల్యూమ్ చెక్ చేసుకోండి. ఇప్పుడే కాదు, మరలా చాలామంది మ్యూజిక్ లేకుండా ఉండలేరు.

అంటే మ్యూజిక్ వినకుండా ఉండలేరు కదా. ఆన్లైన్ దాంతోపాటుగా ఆన్లైన్ మీటింగ్స్ కానివ్వండి, జూమ్ కాల్స్ కానివ్వండి, అన్నీ కూడా ఈ మధ్యకాలంలో ఫోన్ ద్వారా చేయడం అనేది జరుగుతూనే ఉంటుంది, లేదా ల్యాప్టాప్ ద్వారా చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మ్యూజిక్ని అయితే హెడ్ఫోన్స్ ఇయర్బడ్స్ పెట్టుకొని తెగ వినేస్తూ ఉంటాం. కానీ మనం వాడే ఈ చిన్న గాడ్జెట్స్ మన చెవులకు ఎంత పెద్ద రిస్క్ ఇస్తున్నాయో తెలుసా? ఎస్పెషల్లీ ఇయర్బడ్స్ వర్సెస్ హెడ్ఫోన్స్, అసలు ఏది మన చెవులకు సేఫ్ అని మీరు అనుకుంటున్నారు? రైట్, దాని గురించి నేను చెప్తాను. మీరు మాత్రం ఏం చేయాలి, 0402324085 నెంబర్కి వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించండి. అనగానే పంపించారు నిజామాబాద్ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, అలాగే నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, వాణి, రవి కుటుంబ సభ్యులు, అలాగే మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి, మూసాపేట నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఒంకా, లక్ష్మి, నరసింహ, వీళ్ళందరూ అడుగుతున్నటువంటి పాట 2001లో అద్రిపోయే పాట, అప్పటికీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్గా ఉన్నటువంటి పాట, సంజీవిని అండ్ ఉషా పాడినటువంటి పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యంలో ఆర్పి పట్నాయక్ గారి కంపోజిషన్లో, మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చినటువంటి అదిరిపోయే పాట. ఏంటా పాట, మీరు కూడా ఒక టైర్ తీసుకొని బయలుదేరుతారు తెలుసా?

0: యస్ మనసంతాను నుంచి మస్తు పాట విన్నారు కదా. నిజం చెప్పండి మీరు మీ ఇంట్లో ఎక్కడో అంటే డోర్ వెనకాలో వెనకాల ఇంటి వెనకాలో ఉన్నటువంటి ఒక పాత టైర్ కోసం వెతుకుంటారు కదా. నాకు అర్థమవుతుంది. ఈ పాట విన్న తర్వాత ఆ టైర్ గురించి ఎందుకు వెతకుండా ఉంటారండి? రైట్, ఏదేమైనా అదిరిపోయే పాట విన్నారు కదా. ఇలాంటి అదిరిపోయే పాటలు మీకోసం నేను వినిపిస్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరని ఆనందం మనరించి సంపూర్ణ.
1: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడిపికి దాదాపు 3 రెట్లు.
2: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజనా సే లోన్ మిలా.
3: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నంబర్లు 0402324052, వాట్సాప్ నంబర్ 7382608586.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: స్టూడియో క్లాక్ల సమయం 10:21:18 దాటి అలా వెళ్ళిపోతూ ఉంది. ఎవరు కూడా హిట్ సాంగ్స్లో మనం ఉన్నాము. సాంగ్స్తో పాటు మంచి మాటలు కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ పాటలు వినేటప్పుడు ఏంటి, కలర్ఫుల్ హుడీ, కంఫర్ట్ జీన్స్, చెవిలో హెడ్ ఫోన్స్ లేదా ఇయర్ బడ్స్ పెట్టుకొని పాటలు వింటుంటే వద్దన్నా, ఏంటి వద్దన్నా కూడా బాడీలో ప్రతి పార్ట్ షేక్ అవుతుంది. అయితే ఇయర్ బడ్స్ వర్సెస్ హెడ్ ఫోన్స్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే నిజం చెప్పాలంటే ఇయర్ బడ్స్ చూడడానికి స్టైలిష్గా ఉన్నా అవి మన చెవి పొరకు చాలా దగ్గరగా ఉండి నేరుగా శబ్ద తరంగాలు అనేవి లోపలికి పంపించేస్తాయి అన్నమాట. దీనివల్ల కాలక్రమేణా వినికిడి శక్తి తగ్గే ఛాన్స్ ఉంది. అదే ఓవర్ ఇయర్ హెడ్ ఫోన్స్ అంటాం కదా అవి చెవి బయట ఉండి సౌండ్ని గాలిలో కొంత దూరం ప్రయాణించేలా చేస్తాయి. నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ వల్ల బయట శబ్దం రాదు. అందుకే మనం వాల్యూమ్ కూడా తక్కువగానే పెట్టుకుందాం. సో హెడ్ ఫోన్స్ వాడడం కొంతవరకు సేఫ్ అన్నమాట. కానీ ఏది వాడినా 60-60 రూల్ మాత్రం మర్చిపోద్దు. అంటే వాల్యూమ్ 60% దాటకూడదు, 60 నిమిషాల కంటే ఎక్కువ వినకూడదు, మధ్యలో కాస్త గ్యాప్ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, చెవి లోపల దెబ్బతిన్న కణాలు మళ్ళీ తిరిగి రాబో. సో మీ చెవిలో ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి, ఆనందంగా మ్యూజిక్ని ఎంజాయ్ చేయండి. మరి మంచి మ్యూజిక్ అంటే ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. వినోదం అంటే వివిధ భారతి. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది మేడ్చల్ జిల్లా నుండి నరసింహమూర్తి, అభిరామ్, నిత్యాంజలి, రేవతి, అలాగే చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మి, శశాంక్, గాయత్రి, విశ్రుత, మహాద్యుతి, సాయి, మాన్విత్. అలాగే వరంగల్ జిల్లా కాసిబుగ్గ నుండి నల్లా సుదర్శన్, సరిత, వినయ్, పూజా, లోహిత అడుగుతున్నటువంటి వండర్ఫుల్ సాంగ్ ఫ్రమ్ సుభాష్ చంద్రబోస్ సినిమా నుంచి హరిహరన్ నాడు మహాలక్ష్మి పాడినటువంటి పాట. చంద్రబోస్ సాహిత్యం, మణిశర్మ సంగీతంలో వచ్చినటువంటి ఈ పాట.

సుభాష్ చంద్రబోస్ మూవీ నుంచి నేరేడు పళ్ళు అంటూ అద్భుతమైనటువంటి పాట విన్నారు కదా. నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు అంటూ ఆ పాటలో హీరోయిన్ కళ్ళను నేరేడు పళ్ళతో పోల్చి మురిసిపోయారు. ఓకే, మురిసిపోవడం వరకు ఓకే, కానీ వర్షాకాలంలో గనక ఆ నేరేడు పళ్ళను చూసి మురిసిపోయి ఠక్కున తినేశారు. హాస్పిటల్ పాలు కావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు డాక్టర్స్. ఎందుకు ఏంటి అనేది నేను చెప్తాను, మీరేం చేస్తారు వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
1: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
2: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
0: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాలు.

0: ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 10:29:56 దాటి అలా అలా అలా ముందుకు వెళ్ళిపోతుంది. మనమున్నాం ఎవర్గ్రీన్ హిట్ సాంగ్స్ 2001 నుంచి 2005 మధ్యలో వచ్చినటువంటి పాటలు మనం వింటూ ఉన్నాము. వాటిలో హిట్ సాంగ్స్ అన్నీ కూడా వింటూ ఉన్నాము. మీకు నచ్చిన పాటలను కూడా మీరు మెసేజ్ చేయండి అనగానే కుప్పలు తిప్పలుగా మెసేజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది సీఎం రోడ్ ఆటోనగర్ నిజామాబాద్ నుండి షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, ఉదయభాను, మీనా, సత్యం, శారద, సుధీర్, శోభా, శ్రీధర్, రవి, అలాగే గుడ్ మార్నింగ్ వివిధ భారతి, నమస్కారం అంటూ మెసేజ్ పంపించారు. ప్రకాష్ ఫ్రమ్ దిల్సుఖ్ నగర్ నుంచి, అలాగే శుభోదయం, గుడ్ మార్నింగ్ అంటూ నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి నుంచి అఖిల్, అరుణ, రాజేందర్, అపర్ణ, రాజేశ్వర్ వీళ్ళందరూ మెసేజ్ పంపించారు. మరి వీళ్ళు అడుగుతున్నటువంటి పాట ఏంటో తెలుసా? ఎస్, అద్భుతమైనటువంటి పాట. ఘర్షణ నుంచి 2005 రిలీజ్ అయినటువంటి ఘర్షణ 2004 రిలీజ్ అయినటువంటి ఘర్షణ మూవీ నుంచి జీన్ శ్రీనివాస్ పాడినటువంటి పాట, అలాగే కులశేఖర్ సాహిత్యం, హరి జయరాజ్ కంపోజిషన్లో వచ్చినటువంటి మంచి పాట ఇప్పుడు మీకోసం నేను రెడీ చేసి ఉంచాను. ఓకే, రైట్, లేట్ చేయకుండా విందాం, స్టే ట్యూన్డ్.

0: అదిరిపోయి పాట విన్నారు కదా, ఇంత మంచి పాట వినిపిస్తూ ఉన్నా కూడా ఇంతకు ముందు చెప్పిన మాటే మీ బ్రెయిన్లో తిరుగుతూ ఉంది కదా, ఏంటది అంటే నేరేడు పళ్ళు. పళ్ళు తినడానికి కూడా ఒక సీజన్ కావాలా అంటే ఎస్, పళ్ళు తినడానికి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎస్పెషలీ వర్షాకాలంలో ఈ నేరేడు పళ్ళు తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పిందే మీ బ్రెయిన్లో అలా తొలిచేస్తుందని నాకు అర్థమైంది. దానికి ఎందుకు అన్నారు అనేది నేను చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం అనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
4: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
5: నార్త్ ఈస్ట్ అబ్ దూర్ నహీ రహా, నార్త్ ఈస్ట్ అబ్ దిల్ కే భీ పాస్ హై, దిల్లీ కే భీ పాస్ హై.
4: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం మనరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో సమయం 10:38 అలా దాటి ముందుకు వెళుతూ ఉంది. మనము నా ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ వింటూ మండే అంటే కొంచెం ట్రెండీగా ఉంటుంది, అలాగే కొంచెం బిజీ బిజీగా ఉంటుంది. అంటే కొత్త పనులన్నీ స్టార్ట్ చేయడానికి ఉన్న పనులన్నీ కూడా అన్నీ ఒకటే రోజు చేయాలన్న మీద పడిపోయాయన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. కొంచెం రిలాక్స్ అవుతూ అంటే మానసికంగా ప్రశాంతంగా ఉంటే పనులన్నీ ఈజీగా అవుతాయి అనేది గుర్తుపెట్టుకోండి. సరే అయితే మరి ఈ విషయంతో పాటు వర్షం పడగానే వాతావరణంలో తేమ పెరిగి నేరేడు పండ్ల పల్చని తొక్కపై బ్యాక్టీరియా ఫంగస్ వేగంగా వృద్ధి చెందుతాయట. అందుకోసమే వర్షాకాలంలో వీటిని తినేటప్పుడు జాగ్రత్త.

జాగ్రత్తగా ఉండండి అన్నారు. అంటే మనం ఎంత కడిగినా ఆ సూక్ష్మరంధ్రాల్లో ఉండే మురికి పూర్తిగా వద్దు. వీటిని అలాగే తింటే కడుపు నొప్పి, అజీర్తి, ఇక చాలా చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆల్రెడీ జలుబు దగ్గు ఆస్తమా ఉన్న వాళ్ళైతే ఈ సీజన్లో వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే నేరేడు పండును శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంటుంది. వర్షపు చలికి తోడు ఈ పండు తింటే గొంతులో కఫం పెరిగి శ్వాస తీసుకోవడం కొంచెం ఇబ్బందిగా మారే అవకాశం ఉంది అని డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారు. కాబట్టి మరి సీజనల్ ఫ్రూట్ అనేది తినడం అనేది మంచిదే, కానీ ఈ తినేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మన బాడీ కండిషన్స్ని బట్టి మనం తినడం చాలా మంచిది. ఏమంటారు, రైట్, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. రైట్, ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది మరో అదిరిపోయే అంటే వైబ్రేటింగ్ సాంగ్. అంటే వైబ్రేటింగ్ సాంగ్, ఈ వైబ్రేటింగ్ సాంగ్ని ఎవరు అడిగారు అంటే ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజుగారు, రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర, అలాగే మేడ్చల్ జిల్లా అంకుశాపురం నుండి దోనాల సుదర్శన్, అవీష్, విధుబాబు, రాఘుబాస్, విభు, హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి మెసేజ్ పంపించారు. వీళ్ళందరూ అడుగుతున్నటువంటి పాట అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమా నుంచి. రవివర్మ పాడినటువంటి పాట, భాస్కర్ భట్ల రవికుమార్ సంగీతంలో సాహిత్యంలో చక్రీ గారు సంగీతాన్ని అందించినటువంటి ఈ అదిరిపోయే పాట మీరైతే కాల్ని అసలు కింద ఉంచునే ఉంచరు తెలుసా, బాడీలో ఉండే ప్రతి పార్ట్.

రోజున ఏమన్నా కంపోజిషన్ ఆ చక్రి గారిది, ఇలాంటి అదిరిపోయే పాటలు, అదిరిపోయే పాటలతో పాటు మంచి మాటలు కూడా మీరు వినాలనుకుంటే ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఇళ్లలో కామన్గా జరిగే ఫుడ్ వేస్టేజ్ కథ అనేది ఒకటి ఉంది తెలుసా? ఏంటి అని అంటే, డజన్ అరటి పండ్లు కొంటే 2 రోజులు తిని 3వ రోజు కల్లా అవి నల్లగా మగ్గిపోయాయని చెత్త బుట్టలో భారేస్తుంటారు, అవునా కదా? అయితే ఈ తలనొప్పికి దక్షిణ కొరియా వాళ్ళు ఒక అద్భుతమైన ఐడియా కనిపెట్టారు. ఏంటో అన్నీ మిగతా వాళ్ళందరూ కనిపెట్టారు, మనకు అస్సలు ఉంచట్లేదు కదా. అలా ఏమనుకోండి, మీరు కూడా కొంచెం దూరదృష్టితోటి కొంచెం నిశ్చిత పరిశీలనతో చేస్తే కనిపెట్టడానికి చాలా విషయాలు ఉంటాయి. మరి అరటిపళ్ళ విషయంలో వాళ్ళు కనిపెట్టినటువంటి ఆ క్రేజీ విషయం ఏంటో నేను చెప్తాను. చెప్పే ముందు మంచి పాట మీకోసం వినిపిస్తాను. ఏంటా పాట అని అంటే, ఎస్, క్రేజీ సాంగ్. ఎస్పెషల్లీ ఈ పాటను అడిగిన వాళ్ళు సిరికొండ మండలం నామ నంది గ్రామం నుంచి శ్రీరామ, హనుమాన్లు, వసంత, హరీష్, అరుణ్, అజయ్, హార్దిక్ కుటుంబ సభ్యులు, కరీంనగర్ అమ్మనగుర్తి నుంచి బొమ్మదేవి లక్ష్మీనారాయణ, విజయ్, అభినయ్, సాయి కిరణ్, అలాగే సతీష్, సునీత, రిషిత, సుచిత్ర సర్కిల్, రామరాజ్ నగర్, హైదరాబాద్ నుంచి మెసేజ్ పంపించారు. వీళ్ళందరూ అడుగుతున్నటువంటి పాట 2002 వచ్చినటువంటి ఆది మూవీ నుంచి మల్లికార్జున సునీత పాడినటువంటి పాట. చంద్రబోస్ గారు సాహిత్యాన్ని అందించారు, అలాగే మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చినటువంటి ఆ పాట ఇప్పుడు మీకోసం.

0: నేను కూడా ఇవ్వనే ఇవ్వను ఇవ్వను అంటున్నా కూడా అబ్బా అప్పటి నుంచి గట్టిగా లాగేసింది తెలుసా ఎవరు నా నెక్స్ట్ వచ్చేటటువంటి ఆర్జే. హాయ్ హాయ్ హాయ్ హాయ్ జరా,
1: అసలు రమేష్ వస్తేనే ఆ వైబే వేరబ్బ స్టూడియోలో.
0: అలా అంటావా? ఇంతకీ మై డియర్ లిజనర్స్, ఈ వాయిస్ ఎవరిదో మీరు గుర్తుపట్టారా? ఒకసారి మీరు.
1: నేను మీ రేడియోని ఇస్తాం పద్మిని.
0: యా పద్మిని వచ్చేసింది. ఇక చూసావా, ఇవ్వద్దు ఇవ్వద్దు అని అక్కడ హీరో హీరోయిన్ మాట్లాడుకుంటూ ఉంటే నేను కూడా ఇవ్వను అంటుంటే వద్దు నాకు కావాలి ఇక్కడ కావాల్సిందే నాకు మైక్ నా మైక్ నాకు ఇచ్చానండి. అందుకోసమే ఒకసారి మరి పద్మిని వచ్చిందంటే మంచి మంచి మాటలు పసందైన పాటలు ఉంటాయి అన్నట్టు. పద్మిని ఒక మాట చెప్పు. చాలామంది ఇళ్లలో ఏం చేస్తుంటారంటే అరటిపండు కొంటూ ఉంటారు. అరటిపండు కొన్న తర్వాత అవి 2-3 రోజుల్లోనే పండిపోయి మగ్గిపోయి అవి చెత్తబుట్టులోకి వెళ్ళిపోతూ ఉంటాయి. దీని నుంచి బయటపడాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నావు?
1: అసలు ముందు చెప్పాలంటే నేరేడు పళ్ళు గురించి చాలా బాగా చెప్పారు రమేష్, నేను వింటూ వచ్చాను. ఇక అరటి పళ్ళు గురించి చెప్పాలంటే చూడ్డానికి బాగుండకపోయినా అలాంటి పళ్ళే చాలా శ్రేష్టం. ఎందుకంటే పైకి నల్లగా ఉన్నా అవి తీసి ఇంట్లో పిల్లలుంటే చిన్న చిన్న ప్యాన్ కేక్స్ వేయచ్చు, గోధుమ పిండి కానీ రాగి పిండి కానీ కలిపి, లేదా మిల్క్ షేక్ చేసి ఇచ్చేసేయండి, ఎంత బాగుంటుందో.
0: నువ్వు చెప్తూ ఉంటేనే నా నోరు కొంచెం అలా అనిపిస్తుంది. ఏదేమైనా కూడా నీకు ఒక టిప్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఈ టిప్ నాది కాదు, దక్షిణ కొరియా వాళ్ళు ఈ అరటిపళ్ళ ఇలాగా అంటే రోజు రోజుకి ఒకటేసారి ఒక డజన్ తెచ్చిపెట్టుకుంటూ 2 రోజుల్లో మెత్తబడిపోయి ఇబ్బంది పడుతూ ఉంటాయి కదా, దానికి సంబంధించి దక్షిణ కొరియా వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ ఒక చిన్న ట్రిక్ చేస్తేవారు. అది ఏంటి అనేది నేను చెప్తాను. ఓకేనా?
1: చెప్పండి.
0: వెల్ మై డియర్ లిజనర్స్, మరి మీకు చెప్పే ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం.

0: 2324052, వాట్సాప్ నంబర్ 7382608586.
1: నాకు ఐపీ బిజినెస్ స్కూల్లో అడ్మిషన్ వచ్చింది.
2: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్ లో జాబ్ కూడా వచ్చేసినట్లే. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్, ఎక్సలెంట్ ప్లేస్మెంట్స్ తో పాటు 1 crore వర్త్ మెరిట్ స్కాలర్షిప్ పరాయణం పొందే అద్భుతమైన అవకాశం.
3: ఐపీఈ ప్రీమియర్ బిజినెస్ స్కూల్, షామీర్పేట్, హైదరాబాద్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org. ఐసెట్ స్టూడెంట్స్ ఆల్సో ఎలిజిబుల్.
4: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. సండే టు సాటర్డే 1 banana a day పేరుతో దక్షిణ కొరియాలోనే ఈ మార్ట్ అనే ఒక సూపర్ మార్కెట్లో ఒక వినూత్నమైన ప్యాక్ అమ్ముతున్నారు. ఏంటి ఇందులో స్పెషాలిటీ అంటే, ఇందులో ఒకే ప్యాక్లో 7 అరటిపండ్లు ఉంటాయి. కానీ ట్విస్ట్ ఏంటంటే, అవి 7 వేరు పక్వ దశల్లో ఉంటాయి. అంటే మొదటి పండు ఈరోజు తినడానికి పసుపు రంగులో ఉంటే, మిగిలినవి లైట్ పసుపు నుంచి ఆకుపచ్చ రంగు దాకా వేరువేరు స్టేజ్లు ఉంటాయి అన్నమాట. ఈరోజు ఒక పండు తింటే రేపటికల్లా రెండో పండు దానంతట అదే పండుతుంది. అలా వారం మొత్తం రోజుకో ఫ్రెష్ అరటిపండు మన చేతికి దొరుకుతుంది అన్నమాట. ఎంత సింపుల్ అండ్ స్మార్ట్ ఐడియా కదా. ఆహారాన్ని వృధా చేయకుండా కాపాడే ఇలాంటి క్రేజీ మరి కొత్త ఐడియాలను మనం కూడా ఖచ్చితంగా స్వాగతించాల్సిందే కదా. మన దగ్గర కూడా ఇలాంటి ప్యాకింగ్ వస్తే ఎంత బాగుంటుందో కదా. మరి మీరేమంటారు, థింక్ డిఫరెంట్, సేఫ్ ఫుడ్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మీరు ప్రతిరోజు వినాలనుకుంటే ఏం చేయాలి? ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. వినోదం అంటే వివిధ భారతి, వివిధ భారతి అంటే అద్రిపోయే పాటలు కదా. ఇక ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ వింటున్నారు. ఇక మీ సురభి రమేష్ టాటా బాయ్ బాయ్ చెప్పే సమయం వచ్చేసింది. మరో షోలో మరిన్ని మంచి మాటలు, పసందైన పాటలు వినిపిస్తాను. ఇప్పుడు మాత్రం మీకోసం ఒక వండర్ఫుల్ ట్రాక్ మీకోసం, అంటే ఈరోజు మెసేజ్ పంపించినటువంటి ప్రతి ఒక్కళ్ళ కోసం ఒక వండర్ఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. ఫ్రమ్ గజని మూవీ నుంచి టిప్పు అండ్ సుజాత పాడినటువంటి పాట, వేటూరు సాహిత్యం, హరీష్ జయరాజ్ కంపోజిషన్లో, అదిరిపోయే పాటే.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఉదయం అల్పాహార పథకం ప్రారంభమైంది. హైదరాబాద్లోని రాజ్భవన్ బడిలో బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది అక్కడి విద్యార్థులకు అల్పాహారం వడ్డించారు. ఈ పథకంతో రాష్ట్రంలో 140,000 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బ్రాటిస్లావాలో స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో చర్చలు జరుపుతారు. అనంతరం స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెలెగ్రినిని కూడా కలుస్తారు. యూపీఐ వేగవంతమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, మెరుగైన రైలు విమాన కనెక్టివిటీ, పారిశ్రామిక కారిడార్లు వంటి కార్యక్రమాలు భారతదేశ ఆర్థిక వ్యవస్థను మారుస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జన్మదినం సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సీతక్క తదితరులు కూడా ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2026 ర్యాంకుల్లో ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో 19వ ర్యాంకు సాధించింది. గత ఏడాది 24వ ర్యాంక్ సాధించిన అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఈ ఏడాది 5 స్థానాలను మెరుగుపరుచుకుంది. ఈ రోజు నుంచి పాఠశాలలు తిరిగి తెరుస్తున్న నేపథ్యంలో విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి అధికారులకు సూచించారు. పాఠశాలల సమయాలకు అనుగుణంగా ఆయా రూట్లలో ఎక్కువ బస్సులు వెళ్లేలా చూడాలని చెప్పారు. ఈ నెల 18వ తేదీ నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచించింది. ప్రధానంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పడతాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:03 అవుతోంది. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.
1: కెనడా గురించి మీకు తెలిసే ఉంటుంది. కెనడా మొత్తం జనాభాకు సమానమైన సంఖ్యలో పేదల కోసం పక్కా ఇళ్లను మన దేశంలో నిర్మించాం. కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపేలా గత 12 ఏళ్లలో 4 కోట్లకు పైగా పిఎం ఆవాస గృహాలను నిర్మించాం.
2: जब एक परिवार को अपना घर मिलता है तो उसका आत्मसम्मान बढ़ जाता है, वो अपना वर्तमान सुधारने के साथ ही बेहतर भविष्य के बारे में सोचने लगता है.
1: 12 ఏళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో. ఈరోజు జూన్ 15. మరి ఈ రోజుకి సంబంధించి ఒక గొప్ప విషయం ఉంది. మహాకవి శ్రీశ్రీ గారి వర్ధంతి రోజున వారిని స్మరించుకుంటూ ఈనాటి గుర్తుకొస్తున్నాయి. తెలుగు సాహిత్యంలో ఒక వెలుగు కిరణం శ్రీశ్రీగారు. తెలుగు జాతి గర్వించే మహాకవి, ప్రజాకవి, బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆధునిక తెలుగు సాహిత్యపు దశను దిశను మార్చిన రచయితల్లో శ్రీరంగం శ్రీనివాసరావు గారు ఒకరు. మరి వారికి సంబంధించి ఎన్నో విశేషాలు మన ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో వింటూనే ఉండండి.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. ఈరోజు మహాకవి శ్రీశ్రీ గారి వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటున్నాం మన ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో. శ్రీశ్రీ గారి గురించి అందరికీ చాలా మటుకు తెలిసిన విషయాలే. కొన్ని అన్టోల్డ్ ఫ్యాక్ట్స్ వారి గురించి మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. మీ రేడియో నేస్తం పద్మిని. 1950 తెలుగులో మొట్టమొదటిగా వచ్చిన డబ్బింగ్ సినిమా ఆహుతికి శ్రీశ్రీగారు రచించిన మాటలు పాటలతో ప్రారంభమైన ఆయన సినీ గేయ ప్రస్థానం 1982 వరకు నిరాటంకంగా కొనసాగింది.

సాగింది. దాదాపు 50 చిత్రాల వరకు సినీ సాహిత్యాన్ని అందించారు వారు. ఒక ప్రముఖ పత్రికలో సబ్ ఎడిటర్గా ఉద్యోగాన్ని మొదలుపెట్టారు. వారికి మన ఆకాశవాణితో కూడా సంబంధం ఉంది, ఆత్మీయత ఉంది. అదే ఢిల్లీ ఆకాశవాణి కేంద్రంలో కొన్ని రోజులు పనిచేసి ఆ తర్వాత కొన్ని వార్తాపత్రికల్లోనూ శ్రీశ్రీ గారు పనిచేశారు. తెలుగు రచనల్లో తొలి అభ్యుదయ కవి శ్రీశ్రీ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సామాన్యుల స్వరం వారి కలం. మహాప్రస్థానంతో ఆధునిక సాహిత్యంపై తనదైన ముద్ర వేశారు శ్రీరంగం శ్రీనివాసరావు గారు. వారిని గురించిన మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, మహాకవి శ్రీశ్రీ గారిని గుర్తు చేసుకుంటున్నాం ఈనాటి మన కార్యక్రమంలో. 1964 సంవత్సరంలో వచ్చిన బొబ్బిలి యుద్ధం చిత్రం మనందరికీ గుర్తుండే ఉంటుంది. శ్రీశ్రీ గారితో అందాల రాణివే నీవెంత జానవే అన్న గీతాన్ని రాయించారు దర్శక నిర్మాత సీతారాం గారు. కానీ వారికి అనిపించింది ఈ సినిమాలో ఒక జావళి కూడా ఉంటే ఎంతో బాగుంటుంది అని. అప్పుడు సీతారాం గారు అనుకొని ధైర్యం చాలలేదు టైంకి. మరి వారు ఏం చేశారో తెలుసా? సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి వారితో శ్రీశ్రీ గారిని అడిగించారట. అంతే, నిన్ను జయరా మనసాయరా, స్వామి తనువార నిన్ను జయరా అంటూ ఒక అద్భుతాన్ని, అద్భుతమైన జావళిని అలవోకగా రాసిచ్చేశారట శ్రీశ్రీ గారు. మరి ఆ పాట వినేద్దామా?

0: మీకు తెలుసా ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశం ఏది? భారత్. భారతీయుడైనందుకు గర్వపడండి.
1: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోల సమయం 11:18 దాటి 18 సెకండ్లు. మహాకవి శ్రీశ్రీ గారిని గుర్తు చేసుకుంటున్నాం ఈనాటి మన కార్యక్రమంలో. అయితే శ్రీశ్రీ గారంటేనే ఎక్కువ మంది విప్లవ గీతాలు లేదా అంటే ఉద్యమంలో పాడే పాటలనే అనుకుంటూ ఉంటారు. కానీ ఎన్నో అద్భుతమైన పాటలు అందించారు శ్రీశ్రీ గారు. ఒక మచ్చు తునుకకి అగాధమవు జలనిధిలోన ఆణిముత్యమున్నటులే, శోకాల మరుగున దాగిన సుఖమున్నదిలే అనే పంక్తులు శ్రీశ్రీ గారు ఒక్క విషయాన్ని ఎంత స్పష్టంగా, అర్థవంతంగా, లోతుగా, బలంగా, గంభీరంగా చెబుతారు అనడానికి నిదర్శనమే ఈ పాట. అయితే ఇప్పుడంటే చాలా ఇన్స్పిరేషనల్ పాటలు, ప్రేరణ కలిగించే పాటలు వచ్చాయి. కానీ 60లు 70ల దశకంలో చూస్తే ఎప్పటికీ ప్రేరణనిచ్చే పాటల్లో ముందు వరుసలో ఉండే గీతం వెలుగునీడల చిత్రం నుండి ఈ పాట.

ఈ పాటలోని నాగేశ్వరరావు గారిని చూస్తే ఆయన మన ఆల్ ఇండియా రేడియో స్టూడియోలో నుంచి అని పాడుతూ ఉంటారు ఈ పాట. నిజంగానే శ్రీశ్రీ గారు ఎంత అద్భుతంగా ఒక ఎలాంటి వర్గానికైనా అర్థమయ్యేటట్టు ఈ పాటను రాశారు కదా. పగలు వెనుక చీకటి, అలాగే వెలుగు తర్వాత చీకటి, పగలు తర్వాత రేయి, ఇలా ఎలాంటి కష్టాలున్నా మనం పైకి లేవాలి, సాగిపోతూ ఉండాలని ఎంతో అర్థవంతమైన పాట వెలుగునేడు చిత్రంలో. ఇదే సినిమాలో పాడబోయే భారతీయుడ అనే పాట కూడా, అసలు ఆ పాట లేకుండా జెండా వందనం కార్యక్రమం ఉండదేమో, ఏమంటారు. ఇంకా బోలెడు అనే సంగతులు ఉన్నాయి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, మహాకవి శ్రీశ్రీ గారిని గుర్తు చేసుకుంటున్నాం. పద్యాన్ని ఎలుగెత్తి పాడటానికి కావలసిన రెండు ముఖ్య లక్షణాలు రైమ్, రిథం, అంటే యమకం, తాళం, ఇవే అని తన కవితల్లో గుప్పించారు మహాకవి శ్రీశ్రీ. మన తెలుగు భాష పరిమళాన్ని, గొప్పతనాన్ని ప్రపంచమంతా చాటిచెప్పి ఎందరో యువకవులకు దిక్సూచిగా సమున్నత స్థానంలో నిలిచారు శ్రీశ్రీ.

గారు. ఇక ఒక విషయం చెప్పుకోవాలి. గుడిగంటలు సినిమా, గుడిగంటలు చిత్రంలో ఒక పాటలోని ఎందరో కవుల గొప్పతనాన్ని వారి పాటలో వర్ణించారు ఈ మహాకవి. మరి ఆ పాట మనందరికోసం.

0: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్, ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కే వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు, చాలా మంచి పాటలు వినిపిస్తున్నారు, శ్రీశ్రీ గారిని గుర్తు చేసుకుంటున్నాం మేము కూడా అంటూ శ్రోతలు చాలామంది ఎంతో అభిమానంగా సందేశాలు పంపిస్తున్నారు. మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞులమండి. డాక్టర్ చక్రవర్తి చిత్రం, అసలు ఈ చిత్రంలో పాట వినకుండా శ్రీశ్రీ గారి గురించి మనం ఏది పూర్తి చేసుకోలేమనిపిస్తుంది. డాక్టర్ చక్రవర్తి చిత్రంలో మనసును మనసే పాట ఎంత నిండుగా రాశారు శ్రీశ్రీ గారు. అసలు మొదటిగా ఆ పాట విన్నవాళ్ళు అందరూ అసలు ఇది శ్రీశ్రీ గారి పాట అని ఆశ్చర్యపోయేవారట. వారి కలం అనే కత్తికి రెండు వైపులా పదిని అంటారు. ఒకవైపున సాహిత్యపరమైన ప్రయోగాలు చేస్తూనే మరోవైపున సినిమాలకు అజరామరమైన పాటలు అందించారు శ్రీశ్రీ. భావకవిత్వం వైపు ఒకవైపు నుండి అభ్యుదయ కవిత్వం దిశగా అడుగులు వేసిన శ్రీశ్రీ పాటల విషయానికి వచ్చేసరికి

చిత్రం, ఈ రెండింటినీ అత్యద్భుతంగా ఆవిష్కరించారు సినిమా పాట దీంట్లో. అందుకనే ఉప్పెన్లా విరుచుకుపడే కవితలను అందించారు శ్రీశ్రీ. మరి ఉప్పెన్లా విరుచుకుపడే కవితలతో పాటు ఊహాలోకాల్లో తేలియాడించే పాటలు రాయడం విశేషం. మరి డాక్టర్ చక్రవర్తి చిత్రం నుండి ఆ అద్భుతమైన పాట.

0: చైనాలో హాంగ్జౌ నగరం గురించి మీకు తెలుసా? 2022లో అక్కడ నిర్వహించిన ఆసియా క్రీడల్లో 107 మెడల్స్ ను సంపాదించడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయం వెనుక 1045 ఖేలో ఇండియా కేంద్రాల ప్రభావం, డైటీషియన్లు, సామర్థ్యం కలిగిన కోచ్లు, వ్యాయామ నిపుణుల కృషి ఎంతో ఉంది. పారాలింపిక్స్ పోటీల్లో 29 మెడల్స్ సాధించడం ద్వారా మరో విజయాన్ని మనం సాధించాం. హాకీ, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, మహిళల క్రికెట్, బాక్సింగ్, చదరంగం వంటి అన్ని క్రీడల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.
1: సారే హిందుస్థాన్ మే ఊర్జా భర్ దేతా హై, సారే హిందుస్థాన్ మే చేతనా భర్ దేతా హై.
0: 12 ఏళ్ల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
3: అసలు అలనాటి మహాకవి శ్రీశ్రీ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. వారి పాటలంటేనే ఎంత మంచి పాటలు ఉన్నాయో పరవశించిపోతున్నాం అంటున్నారు శ్రోతలు, ఎన్నో సందేశాలు పంపిస్తున్నారు. అయితే 1950 మహాప్రస్థానం పేరుతో గీతాల సంపుటి మొదటిసారి ప్రచురితమైంది. ఇక 1956 మరో ప్రపంచం రేడియో నాటికల సంపుటి రచించారు శ్రీశ్రీ గారు. ఇంకొక విషయం చెప్పిన సరదైన విషయం శ్రీశ్రీ గారి గురించి. హాస్య నటులు రాజ్బాబు గారు శ్రీశ్రీ గారి తోడల్లుడు. శ్రీశ్రీ గారి మరదల్ని రాజ్బాబు గారు పెళ్లి చేసుకున్నారు. అయితే శ్రీశ్రీ గారు

స్నేహితులు, రాజ్బాబు గారి స్నేహితులందరూ ఆట పట్టించేవారట. హాస్యం విప్లవం ఒక దగ్గర చేరాయి అని చలోక్తులు వేసేవారట వారందరూ. శ్రీశ్రీ గారు ఒక తరహా పాటలు, ఒక జోనర్ గీతాలకు మాత్రమే పరిమితం కాలేదు. ఇందాక చెప్పుకున్నట్టు రచనలో ఎంతో వైవిధ్యం చూపించి అన్ని రకాల పాటలు రాశారు. విప్లవ గీతాలు, భావాత్మక గీతాలు, దేశభక్తి ప్రణయ గీతాలు, విరహ గీతాలు, విషాద గీతాలైన ఆయన కళ నుండి అలవోకగా జారువారాయి. మరి ఆరాధన చిత్రం నుండి ఒక మంచి పాట మనందరి కోసం.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. స్టూడియోలో సమయం 11:39 దాటి 14 సెకండ్లు. అసలు ఇలాంటి అద్భుతమైన పాటలు వింటుంటే నేను కూడా మీతో పాటు పరవశించిపోతున్నాను స్టూడియోలో. ప్రాసకు శ్లేషకు శ్రీశ్రీగారు పెట్టింది పేరు. తెలుగు సాహిత్యంలో నూతన పదశబ్ద ప్రయోగంతో చూపించారు వారి కలం ధాటిని. తన రచనా వ్యాసంగాన్ని తన 7వ ఏటనే ప్రారంభించారు. అయితే అందుబాటులో వచ్చిన ఒక అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొని 8వ ఏటనే ఆ పుస్తకాన్ని కూడా ప్రచురించారు. ఆయన శ్రీశ్రీ గారు ఏదైనా రాసేటప్పుడు ఏది ఉంటే అది, ఏది అందుబాటులో ఉంటే, కాగితమో పుస్తకమో అగ్గిపెట్టి వెనుక భాగంలో కూడా రాసేసేవారట. అంతటి రచనా తృష్ణ శ్రీశ్రీ గారిది. సామాజిక స్పృహతో ఎన్నో రచనలు అందించారు. ఈ శతాబ్దంలో తెలుగులో వచ్చిన ఏకైక మహాకావ్యం మహాప్రస్థానం అనేవారు అప్పటి కవులందరూ. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, మొదటి రాజాలక్ష్మి ఫౌండేషన్ పురస్కార గ్రహీత మన శ్రీశ్రీ గారు.

గోరింటాకు చిత్రం నుండి అద్భుతమైన పాట విన్నారు. అలాంటి మహాకవులు, ఎందరో మహానుభావుల రుణాన్ని మనం ఎలా తీర్చుకోగలం? ఎలా తీర్చుకోగలం అంటే, వారు అందించిన ఆణిముత్యాల లాంటి పాటలు వింటూ, అందిన మన వివిధ భారతి వేదిక వింటూ. మరిన్ని విషయాలున్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు. మహాకవి శ్రీశ్రీ గారిని గుర్తు చేసుకుంటున్నాం ఈనాటి మన కార్యక్రమంలో. ఆశ మనిషిని బ్రతికిస్తుంది, అక్షరం మనసును కదిలిస్తుంది, తలుచుకుంటే ప్రపంచాన్ని శాసిస్తుంది అనేవారు శ్రీశ్రీ గారు. ఈ మాటలను అక్షరాలా నిజం చేసి చూపించారు. ఇంకొక విషయం చెప్పనా, 70వ దశకంలో తెలుగులో మొట్టమొదటిసారిగా పదబంధ ప్రహేళిక అంటే ఏదో అనుకుంటున్నారు కదా, ఏం కాదండి, క్రాస్వర్డ్ పజిల్. తెలుగులో మొట్టమొదటి క్రాస్వర్డ్ పజిల్ని ప్రవేశపెట్టింది కూడా మన మహాకవి శ్రీశ్రీ గారే.

0: మనుషులు మారాలి చిత్రం నుండి ఆ పాట విన్నారు. ఈ పాటలో జన్మదినం అంటూ శ్రీశ్రీ గారు రాసిన అసలు మహానుభావుల జన్మదినమైనా వర్ధంతి అయినా వారి పాటలతో మనం సదా వారిని స్మరించుకుంటూనే ఉంటాం మన ఆకాశవాణి వివిధ భారతిలో.
1: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం, నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు.
2: హమే గర్వ హై కి పిచ్లే ఏక్ దశక్ మే హమారి సేనా తేజీ సే ఆత్మ నిర్భర్తా కి ఓర్ కదమ్ బడా రహీ హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
0: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు. స్టూడియోల సమయం పరిగెట్టిస్తోంది. 11:49 దాటి 13 సెకండ్లు. శ్రీశ్రీ గారిని గుర్తు చేసుకుంటున్నాం. తెలుగు సినీ పాటకు తన రచనతో జాతీయ గౌరవాన్ని దక్కేలా చేశారు శ్రీశ్రీ గారు. వారి భావవేశానికి అక్షరరూపం తెలుగు వీరలేవరా అనే పాట. అల్లూరి సీతారామరాజు సినిమాలో ఆయన రాసిన ఈ పాట అసలు చెప్పగలమా? ఈ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు జాతి గౌరవ గీతం అంటే అతిశయోక్తి కాదేమో అని నేనంటాను, మరి మీరేమంటారు? అల్లూరి సీతారామరాజు గారి పోరాటాన్ని మొత్తం ఒక్క పాటలో వివరించారు ఆ మహాకవి. మరి ఆ పాట వినేద్దామా?

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు తెలుగు సాహితీ ఆకాశంలో నిత్యం ప్రకాశించే ధృవతార, విప్లవ కవిత్వ యుగకర్త శ్రీశ్రీగారు అంటూ వారికి మా తరఫున కూడా ఘన నివాళి అంటూ మనకి సందేశం పంపించారు బొమ్మిదేని లక్ష్మీనారాయణరావు గారు, కరీంనగర్ నుండి. గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు. తన రచనలతో ఎంతో మందిని చైతన్యపరిచిన ఈ మహాప్రస్థానకర్త 1983 జూన్ 15 స్వర్గస్థులైనారు. భౌతికంగా మనతో లేకపోయినా ఎన్నో సహస్రాబ్దాల పాటు వారి రచనలతో చిరంజీవి, అమరజీవి శ్రీశ్రీగారు. ఆయన సాగించిన అక్షర ప్రయాణం అనితర సాధ్యంగా నిలిచింది. ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా ఆయన సాహిత్యాన్ని స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తోంది వివిధ భారతి. ఆయన అందించిన సాహితీ సౌరభాలు, రచనలు ఇప్పటికీ ఎప్పటికీ సజీవమే. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అన్న మహాకవికి శతాధిక నమస్సులంటోంది మీ రేడియో నిస్తం పద్మిని.

0: आज तेज बारिश की संभावना है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. స్టూడియోలో సమయం 12:06 దాటి 50 సెకండ్లు. మరి జూన్ 15 ఈరోజు తర్వాత మళ్ళీ పెళ్లిళ్ళ సీజన్ వచ్చేసింది. పెళ్ళిళ్ళో పెళ్ళిళ్ళు, పెళ్లి బాజా మోగబోతుంది చాలా చోట్ల. పచ్చని మామిడాకు తోరణాలు, కొబ్బరి తాటాకు పందిళ్ళు, మంగళవాయిద్యాలు, ఆహా, పెళ్ళంటేనే సంబరం కదా. సంతోషమైన వేడుక ఎవరికైనా. ఒకప్పుడు 5 రోజులు 3 రోజులు పెళ్ళిళ్ళు, వాటి స్థానంలో డెస్టినేషన్ వెడ్డింగ్, థీమ్ వెడ్డింగ్ అంటూ ఎన్నో కొత్త రకాలు వచ్చేసాయి. కానీ పెళ్లి సంబరాలు చేసుకుంటున్నారు అందరూ. అందరూ సంతోషంగా ఉన్నారు, కానీ ఒక్కరు మాత్రం బాధపడుతున్నారు. ఎవరో తెలుసా? పుడమి తల్లి బాధపడుతోంది. ఎందుకు? పుడమి తల్లి, భూదేవత, ఎందుకు బాధపడుతోంది? ఏమై ఉంటుంది? ఆలోచించండి, మాట్లాడుకుందాం ఈనాటి మన చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మీరు విన్న ఆ పాట నువ్వు నాకు నచ్చావు చిత్రం నుండి బాలసుబ్రహ్మణ్యం గారు బృందంతో కలిసి ఆలపించారు. సంగీతం కోటి, రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. అసలు శాస్త్రి గారు పెళ్లి ఇలా చేసుకోవాలి, పెళ్ళంటేనే ఇలా ఉంటుంది అంటూ పట్టుచీరలు, ఆభరణాలు, మంగళ తోరణాలు, మంగళ వాయిద్యాలు, ఆహా ఎంత బాగా వర్ణించారు కదా. అందుకనే అంటాం పెళ్ళంటేనే ఒక సంబరం, పెళ్ళంటేనే ఒక వేడుక. మరి ఈరోజు పోలెడని పెళ్లి గురించి విశేషాలు నేను మీతో చెప్పబోతున్నాను చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో. పెళ్ళంటే ఆషామాషి పెళ్ళిళ్ళు కాదు, చాలా ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ పెళ్ళిళ్ళు గురించి మాట్లాడుకుందాం ఈనాటి మన చైతన్య స్ఫూర్తిలో.
1: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడిఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
2: వినోద్ గారు, నా కొడుకు, నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికి ఐపీఈ బెస్ట్ చాయిస్.
3: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు, నేను మీ పద్మిని. ఒక్కసారి మీ ఇంట్లో ఉన్న అమ్మా నాన్నల పెళ్లి ఫోటోలు ఆల్బమ్ లేదా మీ పెళ్లి ఫోటోల ఆల్బమ్ తీసి చూడండి, తేడా స్పష్టంగా తెలుస్తుంది. నేను చెప్పక ముందే తెలుస్తుంది. ఎలాంటి ఆర్భాటాలు, ఆడంబరాలు లేకుండా సింపుల్గా, ఆనందంగా పెళ్ళిళ్ళు జరిగేవేమో అనిపించటం లేదా? అనిపిస్తుంది ఒకసారి తీసి చూస్తే. ఎందుకో తెలుసా? ప్లాస్టిక్ వాడకాన్ని అస్సలు లేకుండా పచ్చగా అరిటాకుల్లో భోజనం, మన సాంప్రదాయ వంటలు, ఆహా నోరూరిపోతుంది నాకైతే. అవును, నిజమే అనిపిస్తుంది కదా. అందుకే అలాంటి పెళ్లి వేడుకల్ని మళ్ళీ జరుపుకోమంటున్నారు మన పర్యావరణవేత్తలు. అవును, ఎన్విరాన్మెంటలిస్ట్ అందరూ ప్లాస్టిక్ ఫ్రీ వెడ్డింగ్ని చేసుకోమని చెప్తున్నారు. వీటికి చాలానే పేర్లున్నాయి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని తప్పకుండా చెప్పుకోవాలి. ఈ తరం కొంతమంది జంటలు అవే ఎకో ఫ్రెండ్లీ, ఆర్గానిక్ లేదా జీరో వేస్ట్ వెడ్డింగ్స్, ప్లాస్టిక్ వెడ్డింగ్స్, వీటి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఇవన్నీ వింటుంటే వీటి పేర్లేవో కొత్తవిగా అనిపిస్తున్నాయి, కానీ పేర్లు కొత్తవే, కానీ వాటిలో వాడే పద్ధతులు, అవలంబించే పద్ధతులన్నీ పాతవే. మరి వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

దొంగోడు చిత్రం నుండి వలీషా బాలాజీ చిత్రా బృందం ఆలపించిన పాట విన్నారు. సంగీతం విద్యాసాగర్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ప్రకృతి పులకించేలా సంబరాలు చేసుకుంటూ

స్ఫూర్తి నింపుతున్నారు కొంతమంది యువజంటలు. ఉదాహరణకి, ఇటీవల నల్గొండ జిల్లాలో ఒక జంట తన పెళ్లి వేడుకల్ని పూర్వ సాంప్రదాయం ప్రకారం చేసుకుని ఆదర్శంగా నిలిచింది. ఇంతకీ పర్యావరణ హితంగా పెళ్లిళ్ళు ఎలా చేసుకోవచ్చు, అసలు మీరేమనుకుంటున్నారు? నాకు చెప్పండి 0402324582 ఈ నంబర్కి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. ఎకో ఫ్రెండ్లీ, ప్లాస్టిక్ లేని పెళ్లిళ్ళు చేసుకుంటే నేను కూడా సంతోషంగా ఉంటానంటోంది పుడమి తల్లి. కళ్యాణ వైభోగమే చిత్రం నుండి కళ్యాణ్ కోడూరి స్వీయ సంగీత దర్శకత్వంలో సునీతతో కలిసి ఆలపించిన పాట విన్నారు. రచన లక్ష్మీ భూపాల్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:25 దాటి 35 సెకండ్లు.
1: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
2: किसी एक व्यक्ति की जमीन, घर, गहने या दूसरा कोई सामान बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు ఈ ఎకో ఫ్రెండ్లీ, ప్లాస్టిక్ ఫ్రీ వెడ్డింగ్స్ గురించి అని నేను మీరు మీ ఉద్దేశాలు నాకు సందేశం పంపించుకున్నాను. మనకి ఒక సందేశం పంపించారు నాగ్నాథ్ గుప్తా గారు, గోదావరి గుప్తా గారు, నిజామాబాద్ నుండి. ఫంక్షన్ హాల్స్లో ప్లాస్టిక్ గ్లాసులు మరియు ప్లాస్టిక్ విస్తర్లు పూర్తిగా నిషేధించాలి. ఫ్లెక్సీలు వాడకూడదు. ఇలా ఉంటే పర్యావరణానికి మేలు చేసిన వారం అవుతాం అంటున్నారు. అద్భుతమైన సలహా సార్, మీరంటున్నది ఖచ్చితంగా నిజమే. అందుకనే చాలా మటుకు ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి అనే ఈ ఎకో ఫ్రెండ్లీ ఆర్గానిక్ పెళ్ళిళ్ళని కొత్త తరం జంటలు ఎందరో మొత్తం దేశమంతా చేసుకుంటున్నారు. వాటి గురించే మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఇంకా పోలెడన్ని పెళ్లి కబుర్లు ఉన్నాయి. అసలు ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు ఈ ఎకో ఫ్రెండ్లీ పెళ్ళిళ్ళలో, ప్లాస్టిక్ ఫ్రీ వెడ్డింగ్స్లో ఏం వాడతారు, మరి వచ్చిన వాళ్ళకి అతిథులకి ఏమి ఇస్తారు, వాళ్ళు ఏం కట్టుకుంటారు, వాళ్ళు ఏం తింటారు, ఇలాంటి పోలెడని విశేషాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఈ ఎకో ఫ్రెండ్లీ పెళ్లి విశేషాలు వార్తల అనంతరం మనం మాట్లాడుకుందాం. స్టూడియో క్లాక్ల సమయం 12:30 కావస్తోంది. తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. 52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈరోజు ఫ్రాన్స్లో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవుట్ రీచ్ సదస్సులో పాల్గొంటారు. మన దేశంలో సరిపడా ఆహారం

52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈరోజు ఫ్రాన్స్లో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవుట్ రీచ్ సదస్సులో పాల్గొంటారు. మన దేశంలో సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయని, కొరత ఏర్పడే ప్రసక్తి లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశంలో అనేక చోట్ల నైరుతి ఋతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ గ్రూప్ ఈ ప్రారంభ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ 64 పరుగుల తేడాతో ఓడించింది. ఫ్రాన్స్లో ఏవియన్ నగరంలో ఈవేళ నుంచి ప్రారంభం కానున్న 52వ G7 సదస్సుకు సర్వం సిద్ధమైంది. ఈ సమావేశం గొప్ప సానుకూల పరిణామంతో ప్రారంభమవుతోంది. అమెరికా ఇరాన్ దేశాలు తమ మధ్య 108 రోజుల పాటు జరిగిన యుద్ధానికి ముగింపు పలుకుతూ ఒక ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నాయి. అలాగే ప్రపంచ చరుమురు సరఫరాలో 5వ వంతు రవాణాకు ఉపయోగపడే కీలకమైన జలమార్గం స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ను తిరిగి తెరిచాయి. ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఇటలీతో సహా G7 దేశాల నేతలు ఈ పరిణామం పట్ల హర్షం ప్రకటించారు. ఎటువంటి షరతులు పరిమితులు లేని నౌకాయాన స్వేచ్ఛతో స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ను అత్యవసరంగా తిరిగి తెరవడం ఎంతో అవసరమని ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఇటలీ దేశాల నేతలు ఒక ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం వరకు కొనసాగే G7 సదస్సు కోసం ఏవియన్ నగరంతో పాటు జెనీవా లేక్, జెనీవా ప్రాంతాన్ని ఒక అభేద్యమైన భద్రతా కోటగా మార్చారు. సదస్సు జరిగే వేదిక చుట్టూ ఉన్న మొత్తం ప్రాంతాన్ని రెడ్ బ్లూ జోన్లుగా విభజించారు. అలాగే క్యూఆర్ కోడ్ ఆధారిత పాసుల ద్వారా మాత్రమే ప్రవేశాన్ని నియంత్రిస్తున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఇంకొంతసేపట్లో G7 సభ్య దేశాలైన అమెరికా, బ్రిటన్, కెనడా, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాల నేతలతో పాటు యూరోపియన్ కౌన్సిల్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షులకు అధికారికంగా స్వాగతం పలుకుతారు. భారత్, బ్రెజిల్, దక్షిణ కొరియా, కెన్యా, ఈజిప్ట్ దేశాలను భాగస్వామ్య దేశాలుగా ఆహ్వానించారు. వీటితో పాటు యుక్రెయిన్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలకు కూడా ఆహ్వానం అందింది. ఫ్రాన్స్ అధ్యక్షతన జరుగుతున్న G7 సదస్సు ప్రస్తుత సంవత్సరానికి కొన్ని కీలక ప్రాధాన్యతనిచ్చుకుంది. మితిమీరిన స్థూల ఆర్థిక అసమతూకాన్ని తగ్గించడం, సమతుల్య వృద్ధిని పెంపొందించడం, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించడం ఈ ప్రాధాన్యతలు ఉన్నాయి. వీటితో పాటు క్రిటికల్ మినరల్స్ వాల్యూ చైన్స్ పటిష్టతను బలోపేతం చేయడం, ఆన్లైన్లో మైనర్లు, పిల్లల రక్షణ, ప్రధాన భౌగోళిక రాజకీయ సంక్షోభాల పరిష్కారంపై కూడా చర్చలు జరుగుతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఈ సదస్సులో పాల్గొనేందుకు ఏవియన్ చేరుకుంటారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి ఏవియన్లో పర్యటిస్తారు. భారత్కే కాకుండా మొత్తం అభివృద్ధి చెందుతున్న దేశాలకు కీలకమైన అంశాలపై ప్రపంచ నేతలతో చర్చించేందుకు ఇది ఒక ముఖ్యమైన వేదికగా నిలవనుంది. G7 సదస్సులో భారత్ పాల్గొనడం ఇది 13వ సారి కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా 7వ సారి G7 సదస్సుకి హాజరవుతున్నారు. G7 సదస్సుల్లో భారత్ క్రమం తప్పకుండా పాల్గొనడం అనేది శాంతి, భద్రత, అభివృద్ధి, పర్యావరణ స్థిరత్వానికి సంబంధించిన అంతర్జాతీయ సవాళ్లను పరిష్కరించడంలో మన దేశం పోషిస్తున్న పాత్రకు, అందిస్తున్న సహకారానికి లభిస్తున్న అంతర్జాతీయ గుర్తింపును ప్రతిఫలిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఆ దేశ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో చర్చలు జరుపుతారు. స్లోవక్ అధ్యక్షుడు పీటర్ పెలెగ్రినితో కూడా సమావేశం కానున్నారు. ఫ్రాన్స్లోని నీస్ నగర పర్యటన తొలి విడతను ముగించుకున్న అనంతరం ప్రధానమంత్రి 2 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం నిన్న రాత్రి బ్రాటిస్లావా చేరుకున్నారు. భారత స్లోవేకియా సంబంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు, ఇరు దేశాల మధ్య సహకారానికి కొత్త మార్గాలను అన్వేషించేందుకు తన పర్యటన మంచి అవకాశం కల్పిస్తోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 1993లో స్లోవేకియాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రధానమంత్రి ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి. గత ఏడాది ఏప్రిల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్లోవేకియాలో జరిపిన అధికారిక పర్యటన, అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో AI ఇంపాక్ట్ సమ్మిట్ కోసం స్లోవక్ అధ్యక్షుడు పీటర్ పెలెగ్రిని మన దేశాన్ని సందర్శించిన నేపథ్యంలో నరేంద్ర మోదీ ఈ పర్యటన చేపట్టారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆటోమొబైల్, రైల్వే తయారీ రంగాలతో సహా వివిధ రంగాల్లో స్లోవేకియాతో ద్వైపాక్షిక సంబంధాన్ని బలోపేతం చేయడంలో మన దేశానికున్న నిబద్ధతను ఈ పర్యటన పునరుద్ఘాటిస్తుంది. బ్రాటిస్లావా చేరుకున్న వెంటనే ప్రధానమంత్రికి ఘన స్వాగతం లభించింది. సంప్రదాయ స్లోవక్ ఆతిథ్యం లభించిందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. స్లోవక్ విదేశాంగ మంత్రి స్వాగతం పలకడంతో పాటు ప్రవాస భారతీయులు కూడా సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో కండి.

0: న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో తగినంత మొత్తంలో ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయని, ఎల్ నినో పరిస్థితుల ప్రభావం ఉన్నప్పటికీ దేశంలో ఆహారం కొరత ఏర్పడే అవకాశం లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన మైండ్ మైండ్ సమ్మిట్లో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, ఈ ఏడాది నైరుతి ఋతుపవనాల వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
1: This year, because of the El Nino, I think we are preparing for not so good a monsoon. Of course, we have enough buffer stocks. Since last year, we have maintained, so there shouldn't be a food shortage. But for farmers, it will have an impact because this year, his income will be stressed out.
0: ఖరీఫ్ పంట కాలానికి సరిపడా మొత్తంలో ఎరువులు కూడా అందుబాటులో ఉన్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. అలాగే రాబోయే రబీ సీజన్కు అవసరమైన ఎరువుల సరఫరా ఈ ఏడాది నవంబర్ నుంచే ప్రారంభమవుతుందని కూడా ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయానికి వచ్చిన విరాళాలు, కానుకల దుర్వినియోగంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, కోర్టు పర్యవేక్షణ విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక వినతి పత్రం దాఖలైంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ను ఉద్దేశించి అడ్వకేట్ ఆన్ రికార్డ్ అనూప్ ప్రకాష్ అవస్థి ఈ వినతి పత్రం దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సిబిఐ వంటి ప్రముఖ దర్యాప్తు సంస్థతో స్వతంత్ర విచారణకు ఆదేశించాలని ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈ సమస్య కోట్లాది మంది భక్తుల నమ్మకం, విశ్వాసాలకు సంబంధించిందని పేర్కొంటూ, రామాలయానికి చెందిన విరాళాల నిధుల్లో అక్రమాలు, దుర్వినియోగం లేదా నిధులు మాయమైనట్లు వస్తున్న ఇటీవలి నివేదికలు దేశ విదేశాల్లోని భక్తుల్లో ఆందోళన కలిగించాయని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశంపై ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా రిప్రజెంటేషన్లో గుర్తు చేశారు. అయినప్పటికీ అధికారికంగా క్రిమినల్ విచారణ, ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడం వల్ల ఈ విషయమై వ్యవస్థ స్పందించిన తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని పిటిషనర్ వాదించారు. ఉత్తరప్రదేశ్లోని జవహర్లో గల నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈరోజు నుంచి వాణిజ్య విమాన సేవలు ప్రారంభమయ్యాయి. దేశీయ పౌర విమానయాన రంగంలో ఒక సువర్ణాధ్యాయంగా నిలిచింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కనెక్టివిటీని బలోపేతం చేయడానికి, ప్రపంచ స్థాయి విమానయాన మౌలిక సదుపాయాల అభివృద్ధి చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టికి ఈ విమానాశ్రయమే నిదర్శనమని పేర్కొన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ రీఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రీఎగ్జామినేషన్ ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు జరుగుతుంది. రాబోయే 6 నుంచి 7 రోజుల్లో హిమాలయాల్లో సానుగుల దిగువ ప్రాంతంలో, పశ్చిమ బెంగాల్లో, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. రాబోయే 4 నుండి 5 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్ మొదలైన చోట్ల విస్తరించేందుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. నిన్న రాత్రి బర్మింగ్హామ్లో నెట్ బ్యాస్టన్లో జరిగిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ గ్రూప్ ఏ తొలి మ్యాచ్లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ 64 పరుగుల తేడాతో ఓడించింది. పాకిస్తాన్కు భారత్ 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, పాకిస్తాన్ జట్టు 17 ఓవర్లలో 106 పరుగులకి ఆలౌట్ అయింది. ఫీఫా ప్రపంచకప్ 2006 ఫుట్బాల్ స్టేడియంలో ఫుట్బాల్ టోర్నమెంట్లో భాగంగా ఈరోజు జరిగిన గ్రూప్ ఆఫ్ మ్యాచ్లో స్వీడన్ టునీషియాపై 5-1 తేడాతో ఘన విజయం సాధించింది. ఈరోజు జరగనున్న మరో మ్యాచ్లో గ్రూప్ హెచ్ పోటీలో స్పెయిన్ కార్పో వార్డీతో తలపడనుంది. శిషాలు మరొకసారి 52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈరోజు ఫ్రాన్స్లో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అవుట్రీచ్ సదస్సులో పాల్గొంటారు. మన దేశంలో సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దేశంలో అనేక చోట్ల నైరుతి ఋతుపవనాలు మరింతగా విస్తరిస్తున్నాయి. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ పోటీలో భారత్ పాకిస్తాన్ను ప్రారంభ మ్యాచ్లో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

వెడ్డింగ్స్, ప్లాస్టిక్ ఫ్రీ వెడ్డింగ్స్ వీటి గురించి మనం మాట్లాడుకుంటాం. అయితే కొబ్బరాకులతో కళ్యాణ మండపం, పచ్చని చెట్ల మధ్య తోటల్లో ప్రకృతి ఇచ్చిన వనరులతో ప్లాస్టిక్ అస్సలు వాడకం లేకుండా చేసుకునేవే ఈ ఎకో ఫ్రెండ్లీ వెడ్డింగ్స్. దీని అంతటికీ ఒకటే మంత్రం, ఏంటో తెలుసా? మన గౌరవ ప్రధాని పిలుపునిచ్చినట్టు వోకల్ టు లోకల్. మరి ఆ విశేషాలేంటో మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

0: పెళ్లి పుస్తకం చిత్రం నుండి ఆ పాట విన్నారు. రచన ఆరుద్ర, సంగీతం కేవీ మహాదేవన్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీలమ్మతో కలిసి ఆలపించిన ఆ అద్భుతమైన పాట. అందరి పెళ్లి పుస్తకాలు ఎంతో అందంగా ఉంటాయనే ఈ పాట చెప్తోంది. అయితే మరి ఇందాక నేను ఒక విషయం చెప్పాను, వోకల్ టు లోకల్. పెళ్లిలో పర్యావరణ హితమైన పెళ్లిళ్ళు, అందులో ఎకో ఫ్రెండ్లీ వెడ్డింగ్స్, ఆర్గానిక్ వెడ్డింగ్స్లో వోకల్ టు లోకల్ అంటే ఏంటి, ఎలా చేస్తే బాగుంటుంది, మీరు ఎలాగా ఈ ప్లాస్టిక్ ఫ్రీ వెడ్డింగ్స్ని సపోర్ట్ చేస్తారు, నాకు మీ సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక

0: భారత్లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: किसी एक व्यक्ति की जमीन, घर, गहने या दूसरा कोई सामान बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఎకో ఫ్రెండ్లీ వెడ్డింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే వోకల్ టు లోకల్ అంటే ఏంటి, ఎలాగా దాన్ని ఈ పర్యావరణహిత పెళ్లిళ్ళలో ఇంక్లూడ్ చేయొచ్చు అంటే, గోవా ఆధారిత ఉత్పత్తులు, స్థానిక రైతులు పండించిన కూరలు, బియ్యం, చిరుధాన్యాలు, మన సాంప్రదాయ వంటలతో పెళ్లి విందు. అందున అరిటాకులో పెళ్లి విందు, అస్సలు ప్లాస్టిక్ వాడకుండా. ఇక ఇంతే కదండి, స్థానికంగా దొరికే పూలు, పళ్ళు, మన నేతన్నలు నేసిన చేనేతలు, అదిగో అక్కడే ఉంది కదా. మరి వోకల్ టు లోకల్ అంటే అన్ని స్థానికంగా దొరికేవే మీరు గమనిస్తే, మన పళ్ళు, పువ్వులు, కూరగాయలు, బట్టలు, ఇంకేంటి మనం ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకొని ఎక్కడికో వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదంటున్నారు ఈ ఎకో ఫ్రెండ్లీ వెడ్డింగ్స్ చేసుకుంటున్న జంటలు. పెళ్లిలో వధూవరులు వేసుకునే బట్టలతో పాటు పెళ్లికొచ్చిన అతిథులకి కానుకొచ్చే వస్త్రాలు కూడా అన్నీ స్థానికంగా చేనేతవే. అంటే స్థానికంగా ఉన్న నేతన్నలు నేసిన చేనేతల నుండే వాళ్ళు కొనుక్కొని ఆ బట్టల్ని అతిథులకి కానుక ఇస్తున్నారట. ఈ రకం పెళ్లికి వచ్చిన అతిథులు కూడా చేనేత వస్త్రాలే ధరించి వచ్చేలా ప్రోత్సహిస్తున్నారు ఇలాంటి పెళ్లిళ్ళు చేసుకుంటున్న జంటలు. ఇక అతిథులకి సంతోషంగా ఇచ్చే రిటర్న్ గిఫ్ట్స్, కుండీల మొక్కలు, జూడ్ జనపనారతో చేసిన చేతి సంచులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతమైన ఇన్నోవేషన్స్, ఆవిష్కరణలు చేస్తున్నారు ఈ ఎకో ఫ్రెండ్లీ ప్లాస్టిక్ ఫ్రీ వెడ్డింగ్స్లో. మరి మీరేమనుకుంటున్నారు నాకు చెప్పండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: పెళ్లి పందిరి, పెళ్లి సందడి వినిపించేస్తున్నారు. పెళ్లి పాటలతో ఎంతో సందడిగా ఉందంటున్నారు శ్రోతలు. చాలా మంది మనకి సందేశాలు పంపిస్తున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఆ సినిమా నుండి ఆ పాట విన్నారు. పాడినవారు కార్తిక్ మరియు హేమచంద్ర, రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు, సంగీతం మిక్కీ జే మేయర్. మరి చైతన్య స్ఫూర్తిలో ఎకో ఫ్రెండ్లీ వెడ్డింగ్స్, ప్లాస్టిక్ ఫ్రీ వెడ్డింగ్స్ ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే మనకు ఒక సందేశం పంపించారు, వివాహ వేడుకల్లో ఇతరత్ర కార్యక్రమాల్లో వీలైనంత వరకు భోజనం పెళ్లి పందిరి అన్ని సాంప్రదాయ కొబ్బరాకులతో సాంప్రదాయ పద్ధతిలో ఉంటే బాగుంటుంది. కొబ్బరాకుల్లో అలంకరించి అరిటాకుల్లో భోజనం చేయాలి, అప్పుడే నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటున్నారు జనగామ చంద్రశేఖర్ శర్మ గారు నిజామాబాద్ నుండి. అలాగే ఇంకొక సందేశం వచ్చింది మనకి, ఎవరు పంపించారంటే నాగనాథ్ గుప్తా గారు పంపించారు. వధూవరులు పెళ్లిళ్ళలో ప్లాస్టిక్తో చేసిన ప్లాస్టిక్ బాల్స్ ఎక్కువగా తలపై పోసుకుంటున్నారు, అది అంత మంచి పద్ధతి కాదు. మన ఆచారం ప్రకారం తలంబ్రాలు ఒకటే వాడాలి. మళ్ళీ పూర్వ సాంప్రదాయాలతో పెళ్లిళ్ళు చేసుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుందంటున్నారు. అద్భుతమైన సందేశాలు పంపించినందుకు మీ ఇద్దరికి ధన్యవాదాలు సార్.
1: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
2: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
3: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పే. విజిట్ www.ipeindia.org.
0: మరి చైతన్య స్ఫూర్తిలో ఎకో ఫ్రెండ్లీ వెడ్డింగ్స్, ప్లాస్టిక్ ఫ్రీ వెడ్డింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకప్పుడు ఇంచుమించు అన్ని పెళ్ళిళ్ళు అలాగే జరిగేవి. ఏదో డెవలప్మెంట్ అంటూ మార్పులు వచ్చేసాయి, కానీ మళ్ళీ ఈనాటి యంగ్స్టర్స్ ఆ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ వెనక్కి వెళ్తున్నారంటూ మనకు సందేశం పంపించారు జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి. అయితే ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మన సంస్కృతి సంప్రదాయాల్ని గౌరవించడమే అతి ముఖ్యమని చెప్తున్నాయి ఇలాంటి పెళ్ళిళ్ళు. ఎలాంటి సంబరం వేడుకైనా ప్రకృతి పరిరక్షణ కోసం పర్యావరణ హితంగా ఉండేలా చేసుకుంటే మరింత వేడుక, మరింత ఆనందం, అందరికీ ఆరోగ్యం. మరి మీరేమంటారు?

వరుడు చిత్రం నుండి ఆ అందమైన పెళ్లిపాట విన్నాం కదా. సంగీతం మణిశర్మ, రచన వేటూరి సుందరరామూర్తి గారు, పాడింది హేమచంద్ర మరియు బృందంతో కలిసి ఆలపించారు. ఇది ఇవాల్టి చైతన్యస్ఫూర్తి. మనకి ఇంకొక సందేశం వచ్చింది, మనకు ఎంత టెక్నాలజీ పెరిగినా, ఎంత అభివృద్ధి పెరిగినా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు కదా, అందుకనే ఆ విధానంలోనే పెళ్లి చేసుకోవడం ప్రకృతికి కూడా ముద్దే అంటున్నారు గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, సుగుణ మరియు వారి కుటుంబ సభ్యులు. మీ అందరి మెసేజెస్కి మెనీ మెనీ థ్యాంక్స్, ధన్యవాదాలండి. స్టూడియో క్లాక్ సమయం 12:57 దాటి 57 సెకండ్లు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు ఒక ఫిల్మ్ గీతం విద్దాం. ఓజీ చిత్రం నుండి శృతి రంజని ఆలపించిన ఆ పాట, సంగీతం ఎస్ఎస్ తమన్, రచన కళ్యాణ్ చక్రవర్తి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధురగా నాడ మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెట్స్.

0: ఏనని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో కూడా ఈ ప్రక్రియ జరిగిందని, అప్పుడు ఏ పార్టీ వ్యతిరేకించలేదని గుర్తు చేశారు. త్వరలోనే వేములవాడ రాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధిని పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆలయ విస్తరణ, అభివృద్ది పనులను ఆలయ ఈవో రమాదేవితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: మహామండపంలో అనిమిత్తి మండపంతో పాటు కోటి లింగాలకు సంబంధించినటువంటి, బ్రాహ్మణ సత్రానికి సంబంధించినటువంటి, నలువైపులా గోపురాలను నిర్మాణం చేసేటువంటి అన్ని పనులు ఏకకాలంలో ధర్మగుండం సంబంధించినటువంటి పని కూడా జరుగుతూ ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ నెల 18వ తేదీ నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచించింది. ప్రధానంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పడతాయని హెచ్చరించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా యోగాకు గుర్తింపు రావడం భారతీయులకు గర్వకారణమని యోగా శిక్షకురాలు మరీచిగా తెలిపారు. యోగా వల్ల శారీరకంగా ఆరోగ్యం కలగటమే కాకుండా మనసుకు ప్రశాంతత, సక్రమ జీవన విధానానికి దోహదపడుతుందని ఆమె ఆకాశవాణితో చెప్పారు.
2: కేవలం శారీరక ఆరోగ్యానికే కాదు, సంపూర్ణ మానసిక ఆనందానికి కూడా యోగా ఎంతో అవసరం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది, దానికి ప్రతిరోజు మనం కేటాయించే కొద్దిపాటి సమయమే శ్రీకారం. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం స్ఫూర్తితో ఈ రోజు నుండి మీ యోగా ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. మన దైనందిన జీవితంలో యోగాను ఒక ముఖ్యమైన భాగంగా చేసుకుందాం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన సమాజాన్ని నిర్మించడంలో మనమంతా భాగస్వాములం అవుదాం.
0: రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేకున్నా టెండర్లు పిలవకుండానే హ్యామ్ రోడ్లకు ప్రారంభోత్సవాలు చేసేందుకు ముఖ్యమంత్రి పర్యటనలు చేస్తున్నారని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ప్రజలు నమ్మడం లేదన్నారు. వేసవి సెలవుల అనంతరం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా డీఈఓ సచ్చిదానంద స్వామి మాట్లాడుతూ, జిల్లాలో మొత్తం 14 రకాల యాజమాన్యాలలో 1,558 మంది విద్యార్థులు విద్యాభ్యసిస్తున్నారని తెలిపారు. సిర్పూర్ టి మండల కేంద్రంలోని పాఠశాలలో మామిడి తోరణాలు కట్టి విద్యార్థులకు స్వాగతం పలికారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి బడిబాట షెడ్యూల్ కూడా జిల్లా విద్యాశాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,641 ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ఈ రోజు నుంచి పునఃప్రారంభమయ్యాయి. అయితే ఈరోజు అమావాస్య కావడంతో చాలా స్కూళ్లలో హాజరు శాతం తగ్గింది. ఈ రోజు నుంచి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. మొదటి రోజు పాఠశాలలను సుందరంగా అలంకరించి ఉపాధ్యాయులు విద్యార్థులకు స్వాగతం పలికారు. ఈరోజు ప్రపంచ వృద్ధుల వేధింపుల అవగాహన దినోత్సవం జరుపుకుంటున్నారు. వృద్ధులు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక, ఆర్థిక వేధింపులు, నిర్లక్ష్యం గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. 2011లో ఐక్యరాజ్య సమితి దీనిని అధికారికంగా గుర్తించింది. వృద్ధుల పట్ల జరుగుతున్న వివక్ష, హింస, మోసాలు, వారిని కుటుంబం లేదా సమాజం నుంచి వేరు చేయడం వంటివి ఇందులో ప్రధాన సమస్యలుగా గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేపటి నుంచి ఈ నెల 22వ తేదీ వరకు నిర్వహించనున్న టీజీటెట్ 2026 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో భారీ ఈదురుగాలులకు చెట్లు నేలకొరిగాయి. 5 మండలాల్లో వర్షం కురియగా తిర్యాని మండలంలో 27.8 మీటర్ల వర్షపాతం నమోదైంది. భారతదేశంలో అత్యంత సమర్థవంతంగా అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన నరేంద్ర మోదీ పేదల ప్రజల సంక్షేమాన్నే లక్ష్యంగా పెట్టుకున్నారని, అందుకే ప్రజలు నరేంద్ర మోదీని ఇంతగా అభినందిస్తున్నారని మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు అన్నారు. కాంగ్రెస్ హయాంలో రోజుకు 11 కిలోమీటర్లు మాత్రమే జాతీయ రహదారులు నిర్మించగా, ఎన్డీఏ హయాంలో రోజుకు 34 కిలోమీటర్ల చొప్పున రహదారులు వేశారని పేర్కొన్నారు. ఓటర్ మ్యాపింగ్పై ఈరోజు జనగామ జిల్లా పాలకుర్తిలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అవగాహన కల్పించారు. వర్షాలు, బలమైన గాలుల ప్రభావంతో భారీ వృక్షాలు, చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలపై పడే అవకాశం ఉందని ప్రజలు రైతులు జాగ్రత్తలు పాటించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా

విద్యుత్ శాఖ ఎస్సీ వేణుమాధవ్ ఒక ప్రకటనలో కోరారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్ ఆకస్మికంగా పర్యటించారు. మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, పట్టణ పారిశుద్ధ్య నిర్వహణ, ఇతర అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల పురోగతిని పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. వేసవి సెలవుల అనంతరం రాష్ట వ్యాప్తంగా ఈరోజు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. స్టూడియో క్లాక్ల సమయం 1:20 దాటి 35 సెకండ్లు. మరి కొద్ది క్షణాల్లో మనందరి ఫేవరెట్ కార్యక్రమం షో టైం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: షో టైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటుంది మీ రేడియోనేస్తం పద్మిని. మరి షో టైంలో పాల్గొనాలంటే ఏం చేయాలి? నేను అడిగిన ప్రశ్నలకి మీకు తెలిసిన సమాధానాలు, మీ పేరు 0402320852, 0402320852 ఈ నంబర్కు నాకు వాట్సాప్ సందేశం పంపించడం అనమాట. మరి శ్రోతలందరూ మేము సిద్ధంగా ఉన్నాం, మీరు ప్రశ్నలు అడగడమే లేట్ అంటూ నాకు బోలెడని సందేశాలు పంపించారు. షో టైంలో వచ్చేస్తుంది మొదటి ప్రశ్న. సినిమాకు సంబంధించి జాగ్రత్తగా వినండి. 1991 విడుదలైన ఒక సూపర్ హిట్ చిత్రానికి 3 ప్రసిద్ధ కెమెరామ్యాన్లు పనిచేశారు, అది ఏ సినిమా? ప్రశ్న మరొకసారి. 1991 విడుదలైన ఒక సూపర్ హిట్ సినిమా, ఈ సినిమాకి 3 ప్రసిద్ధ కెమెరామ్యాన్లు పనిచేశారు, అది ఏ సినిమా? మీకు తెలిస్తే 0402320852 ఈ నంబర్కు సందేశం పంపండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రవచన గగన జగన సొగసులలనవే.
1: షో టైం కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 1:26 దాటి 50 సెకండ్లు. ఛాలెంజ్ చిత్రం నుండి ఒక హుషారైన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, రచన వేటూరి సుందరరామూర్తి గారు, పాడినది జానకమ్మ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. మరి షో టైంలో నేను అడిగిన మొదటి ప్రశ్నకి శ్రోతలందరూ చాలామంది సరైన సమాధానాలు పంపించారు. ప్రశ్న ఏంటంటే, 1991 విడుదలైన ఒక సూపర్ హిట్ చిత్రానికి 3 ప్రసిద్ధ కెమెరామెన్స్ పనిచేశారు, అది ఏ సినిమా అని అడిగాను. క్లూ ఇవ్వకుండానే మన శ్రోతలు అద్భుతంగా సందేశాలు పంపించారు. సినిమా పేరేంటంటే ఆదిత్య 369. సంగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో వచ్చిన టైమ్ ట్రావెల్ క్లాసిక్ సినిమా అది. మరి 3 ఎవరు తెలుసా? ఆ 3 పిసి శ్రీరామ్ గారు, విఎస్ఆర్ స్వామి గారు, కబీర్ లాల్ గారు. ఈ 3 ప్రసిద్ధ కెమెరామెన్స్ ఈ సినిమాకి పనిచేశారు. మరి సరైన సమాధానాలు నాకు తొందరగా వచ్చిన వాళ్ళ పేర్లు: ప్రసాద్ పద్మావతి, శిల్పా చంచల్గూడ నుండి, పాలెం పోలయ్య ఆలగడ్ నుండి, సుశీల్ స్రవంతి చింతల నుండి, జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి, మార్కండే అనిత భూదాన్ పోచంపల్లి నుండి, బ్రహ్మయ్య కర్నూలు నుండి, నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, దస్తగిరి సంధ్యా కడప నుండి, పున వెంకటేశం హేమలత నిమ్మాని గ్రామం నుండి, విష్ణువర్ధన్ రెడ్డి గారు జగిత్యాల జిల్లా మాడ్యంపల్లి నుండి, అలాగే మెర్సి శిరీష వారి కుటుంబ సభ్యులు మూసాపేట నుండి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, భువనగిరి నుండి జోగారెడ్డి గారు, అలాగే పెడ నుండి అప్పలరాజ్ గారు, గంగు మహేందర్ నాగలక్ష్మి ఇల్లంతకుంట నుండి, మనకి కల్వకుర్తిని నాగర్ కర్నూలు జిల్లా నుండి నేదునూరు కళ్యాణాచారి గారు, అలాగే భూమిదేని లక్ష్మీనారాయణ గారు, మురహరి యశోద జానకీరాజ్ గారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి సందేశం పంపించారు. చివరిగా వచ్చింది కీర్తి రాజ్ కుమార్ ఆదర్శనగర్ నిజామాబాద్ నుండి, సరిగ్గా గెస్ట్ చేసి పంపించారు. ఆదిత్య 369 అద్భుతమైన టైం క్లాసిక్ కదా. మరి సంగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వం అంటే మాటల. మరి ఆయన ఇటీవలే 94 వయసులో సంగీతం అనే సినిమాని కూడా దర్శకత్వం వహించి విడుదల చేశారు. ఇది షో టైంలో మొదటి ప్రశ్న. మరి రెండవ ప్రశ్నకి సిద్ధమైపోయారా శ్రోతలు? ప్రశ్న వచ్చేస్తోంది. ప్రశ్న ఏంటంటే, పండు వెన్నెల అనే సంగీత ఆల్బమ్ని స్వరపరిచిన సంగీత దర్శకుడు ఎవరు? పండు వెన్నెల అనే సంగీత ఆల్బమ్ని స్వరపరిచిన సంగీత దర్శకుడు ఎవరు? మీకు తెలిస్తే 0402324852 ఈ నెంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

షో టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:34 దాటి 44 సెకండ్లు. మరి షో టైంలో నేను అడిగిన రెండో ప్రశ్నకి శ్రోతలు కాస్త తడబడ్డారు. అదేంటో, ముందు సరైన సమాధానాలు పంపించి మళ్ళీ అవి మార్చి తప్పు సమాధానం పంపించారు చాలామంది. ప్రశ్న ఏంటంటే, పండు వెన్నెల అనే సంగీత ఆల్బమ్ని స్వరపరిచిన సంగీత దర్శకుడు ఎవరు అని అడిగాను. ముందు సరైన సమాధానాలు పంపించిన వాళ్ళ పేర్లు చెప్తాను, ఆ తర్వాత ఆన్సర్ చెప్తాను. ఎందుకంటే ఆన్సర్ విన్నాక మీరు నాకు మెసేజెస్ చేసి మేడం నా పేరు చదవటం లేదేంటి అని అడుగుతున్నారు. సరే, ముందుగా సమాధానాలు సరిగ్గా పంపించిన వాళ్ళ పేర్లు: అనిత మార్కండేయ భూదాన్ పోచంపల్లి నుండి, శ్రీనివాస్ పీర్సాతిగూడ నుండి, రాకేష్ పరీ నిజామాబాద్, జైనుద్దీన్ మమ్మడి నుండి, ఉమ్మడి నుండి, వెంకటేశం హేమలత నాకిట్పల్లి నుండి, అప్పలరాజ్ గారి పెడ నుండి, దమోజ్ వెంకటాచారి వరలక్ష్మి చిత్రియాల నుండి, బలరాం పోయిన్పల్లి నుండి, కృష్ణకుమారి గారు ఖమ్మం నుండి, చింతా శ్రీనివాస్ షాపల్ నుండి, అనుమోల్ సుభద్ర మోహన్ ముండ్రాయి గ్రామం నుండి, మురహరి యశోద నిజామాబాద్, బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు, భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల సతీష్ సుమలత, అలాగే ఇంకా మనకు సందేశం పంపించారు సరిగ్గా రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి, ఇంకా చిలుక నారాయణ గారు, అనసూయ గారు సరైన సమాధానం పంపించారు. ఇంతకీ ఆన్సర్ ఏంటంటే చక్రి గారు. చక్రి గారి జయంతి సందర్భంగా ఈరోజు మనం షో టైంలో వారిని గుర్తు చేసుకుంటూ ఈ ప్రశ్న అడగడం జరిగింది. చక్రి గారు తొలి ఆల్బం అనమాట, అది సంగీత ఆల్బం పండు వెన్నెల అనే ఆల్బంని స్వరపరిచారు, అదనమాట సంగతి. మరి షో టైంలో తర్వాత ప్రశ్నకి శ్రోతలందరూ సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. ఇది జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ప్రశ్న.

షో టైంలో వచ్చేస్తోంది. తర్వాత ప్రశ్న ఏంటంటే, ఇటీవల నార్వే చెస్ టోర్నేలో నార్వే చెస్ టోర్నమెంట్ లో కైవసం చేసుకున్న ఆ భారతీయుడు ఎవరు? అంటే నార్వే చెస్ టోర్నమెంట్లో మన భారతీయుడు ఒక గ్రాండ్ మాస్టర్, యువ గ్రాండ్ మాస్టర్ గెలిచారు. వారు ఎవరు, వారి పేరు తెలిస్తే 0402324 0852 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఒకే ఒక్కడు చిత్రం నుండి ఆ హుషారైన పాట విన్నారు. షో టైం వింటున్నారు. షో టైంలో నేను అడిగిన మూడవ ప్రశ్న, ఇటీవల నార్వే చెస్ టోర్నమెంట్ కైవసం చేసుకున్న భారతీయుడు యువ గ్రాండ్ మాస్టర్ ఎవరు అని అడిగాను. మరి ఇంత సులువైన ప్రశ్న అడిగితే మన శ్రోతలు ఊరుకుంటారా? ఇదిగో మా సందేశాలంటూ చాలామంది 90% సరైన సమాధానాలు పంపించారు. అయితే సరైన సమాధానాలు పంపించిన వాళ్ళు ఎవరో చూద్దాం. పుష్పశ్రీ శ్రీనివాసరెడ్డి సైదాబాద్ నుండి, రాకేశ్వరి నిజామాబాద్ నుండి, పానుకొండి రవిగౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులు బీహెచ్ఎల్ నుండి, మహాలక్ష్మి ఎప్రాల్ నుండి, బాలకృష్ణ గారు నర్సంపేట నుండి, సంతోష్ సుప్రియ బౌరంపేట నుండి, పంతాడు శ్రీనివాసరావు గారు మోరిపొలం నుండి, నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, బ్రహ్మయ్య కర్నూలు, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి, లతీఫ్ వరంగల్ నుండి, జ్ఞానేశ్వర్ రూప ఆనందరావు జోగులాంబ గద్వాల నుండి, ఎల్బీ నగర్ వరంగల్ నుండి, ఊర్మిళ సతీష్, పైడిపాటి నాగభూషణ గారు నాగ్పూర్ మహారాష్ట నుండి, చంద్రమొగులి పద్మరాణి మంచిర్యాల నుండి, చిలక నారాయణ అన్సూయ నిజామాబాద్ నుండి, మధుకర్ నందిపేట్ చిరంజీవి నాగభూషణ హంపాపురం నుండి, అలాగే గట్ల వెంకటేష్ రెడ్డి శేఖర్ పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ నుండి పంపించారు. ఇంకా చాలామంది సరైన సమాధానాలు పంపించారు. మనకు తొందరగా అందిన వాళ్ళ పేర్లువి. అయితే సమాధానం ఏంటంటే ప్రజ్ఞానంద, యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద ఈ టోర్నమెంట్ని కైవసం చేసుకున్నారు. ప్రతిష్టాత్మక నార్వే చెస్ టోర్నమెంట్లో చివరి రౌండ్లో జర్మనీ క్రీడాకారుడు విన్సెంట్ కీమర్పై గెలుపొందారు మన ఇండియన్ యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద. అయితే ఈ టోర్నమెంట్ గెలిచిన తొలి భారతీయుడు ప్రజ్ఞానంద కావడం మన భారతదేశానికి ఎంతో గర్వకారణం. మరి షో టైంలో తర్వాత ప్రశ్నకి శ్రోతలందరూ సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. శ్రోతలు గమనించాలి, ముందుగా ఫాస్ట్గా ఎవరు పంపిస్తే వాళ్ళ పేర్లు చదివే ప్రయత్నం చేస్తాము. ఒక్కసారి పంపించి మళ్ళీ మళ్ళీ పంపిస్తే మీ పేర్లు కిందకెళ్ళిపోతాయి, అందుకనే మిస్ అవుతూ ఉంటాయి. ఇది మీరు గమనించగలరు. మరి షో టైంలో తర్వాత సరదాగా జనరల్గా అడిగే ఒక ప్రశ్న ఏంటంటే, ఎండలు కాస్త తగ్గుతున్నాయి, వర్షాలు మొదలవుతున్నాయి, తొలకరి వానలు మొదలవుతున్నాయి. అయితే తొలకరి వాన మనల్ని పలకరిస్తుంది చాలా చోట్ల. ఈ తొలకరి వాన ఆ వర్షాల్లో తడిసిన వెంటనే ముందుగా మీకు గుర్తొచ్చే మీ చిన్ననాటి జ్ఞాపకం ఏంటి? చాలా క్లుప్తంగా పంపించండి. ఒక సింగిల్ లైన్లో పంపిస్తే నేను చదివే ప్రయత్నం చేస్తాను. తొలకరి వానలో తడిసిన వెంటనే, ఫస్ట్ ఆ తొలకరి వాన చూసిన వెంటనే మీకేం గుర్తొస్తుంది మీ చిన్ననాటి జ్ఞాపకం? నాతో పంచుకోండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

నా మీద కోప్పడుతున్న శ్రోతలందరికోసం ఈ పాట. ఎందుకు కోప్పడుతున్నారు అంటూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించారు. చైతన్య చిత్రం నుండి సంగీతం ఇళయరాజా, రచన వేటూరి సుందరరామూర్తి గారు. మా సందేశం చదవటం లేదు అంటూ శ్రోతలు చాలామంది కోప్పడుతున్నారు. మీ సందేశాలన్నీ చదివే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు. మరి తొలకరి వాన, ఆ వాన చినుకుల్లో తడిసిన మీ చిన్ననాటి జ్ఞాపకాలు నాతో పంచుకోండి అన్నాను. ఎంతమంది శ్రోతలు అద్భుతంగా సందేశం పంపించారు. వేడివేడి బజ్జీలు అంటున్నారు. అనన్య శిరీష ఆదిలాబాద్ నుండి కాగిత పడవలు చేసుకున్న నీళ్ళలో వదిలి ఆడుకునే వాళ్ళం అంటున్నారు. సతీష్, శాంతి, రిషిత, సుచిత్ర సర్కిల్ నుండి చక్కటి మట్టి పరిమళం అంటే నాకు ఎంతో ఇష్టం, అదే నా చిన్ననాటి జ్ఞాపకం అంటున్నారు. జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి పడవలు చేసి వదిలేవాళ్ళం మేడం అంటున్నారు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి స్నేహితులతో కలిసి వర్షంలో తడిసి వాన వాన వల్లప్ప అంటూ చేతులు కట్టుకొని ఆడుకునే వాళ్ళం అంటున్నారు. కీర్తి రాజ్కుమార్ గారు ఆదర్శనగర్ నిజామాబాద్ నుండి, అలాగే గంగు మహేందర్ ఇల్లంతకుంట నుండి మేము కూడా అలాగే వాన వాన వల్లప్ప అంటూ చేతులు కట్టుకొని ఆడుకునే వాళ్ళం అంటున్నారు. పేపర్ పడవలు చేసుకొని నీటిలో వదిలేవాళ్ళం అంటున్నారు భోగ మార్కండేయ అనిత. అలాగే చిన్నప్పుడు తొలకరి వాన చినుకులు పడుతుంటే అప్పుడే పరిగెత్తేవాళ్ళం, తడిసి ఇంటికి వచ్చేవాళ్ళం, మధుర మరుపురాని అనుభూతి అంటున్నారు. మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి నమస్కారం పద్మిని మేడం అంటున్నారు. మీకు కూడా నమస్కారం అండి. ఇక కల్వకుర్తి నాగర్ కర్నూలు నుండి మనకి నేదునూరి కళ్యాణాచారి గారు పంపి

వచ్చారు. వర్షం పడుతుంటే వేడి వేడి మిరపకాయ బజ్జీలు తింటుంటే ఆహా ఎంత బాగుంటుంది అంటున్నారు. అమ్మ కొట్టిన దెబ్బలు గుర్తొస్తాయి, ఎందుకంటే వర్షంలో తడిసేవా అను అమ్మ కొట్టిన దెబ్బలు గుర్తొస్తాయి అంటున్నారు. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడు నుండి ఇక కాగితపు పడవలు అంటూ చింత శ్రీనివాస్ చేపలి నుండి పంపించారు. కాగితపు పడవలు మేము చేసుకొని ఆడుకునేవాళ్ళు అంటున్నారు. పాలెంపూలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి, మట్టి వాసన అంటే నాకు చాలా ఇష్టం అంటున్నారు. అపర్ణ గారు బెంగళూరు నుండి, నా చిన్ననాటి జ్ఞాపకం తొలకరి వర్షం పడుతుంటే ఆ వర్షంలో తడవడం ఎప్పటికీ మర్చిపోలేనంటున్నారు. పంతాడు శ్రీనివాసరావు గారు మోరిపల్ల నుండి, మట్టి వాసన ఎంత బాగుండేది అంటున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా నుండి ఆనందరావు గారు మరియు వారి కుటుంబ సభ్యులు. ఇక కాగితపు పడవలు స్నేహితులతో కేరింతలు కొట్టేవాళ్ళం, వర్షంలో తడిసేవాళ్ళం అంటున్నారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద. అలాగే మనకి ఇంకొక సందేశం పంపించారు ఇందిరామూర్తి గారు. ఏం పంపించారంటే మంచి టాపిక్ తీసుకున్నారు, వర్షంలో తడవడం ఆ మట్టి వాసన అంటే చాలా బాగుంటుంది అంటున్నారు. ఇందిరామూర్తి గారు చాలా ధన్యవాదాలండి. ఎండలో బాగా అలసిపోయి తొలకరి జల్లు పడుతుంటే ప్రాణం ఎంత హాయిగా ఉంటుంది, మనసు ఆనందంతో ఉరకలేసేది మా చిన్నప్పుడు అంటున్నారు దమ్మోజు వెంకటాచారి గారు. వరలక్ష్మి దమ్మోజు అంటున్నారు కృష్ణమ్మ గారు. మనకి చిత్రియాల గ్రామం నల్గొండ జిల్లా నుండి పంపించారు. ఇక తిప్పర్తి నుండి చిలకమారి ఉపేంద్రాచారి గారు ఏమంటున్నారో తెలుసా, నాకు వర్షంలో తడవడం అంటే మిరపకాయ బజ్జీలు తినడం అదే గుర్తొస్తుంది అంటున్నారు. అబ్బో చాలామంది మిరపకాయ బజ్జీలతో చాలా పర్సనల్గా కనెక్ట్ అయినట్టు ఉంది. ఇక వాన పడుతూ ఉంటే కరెంటు పోయేది, చీకట్లో నిద్ర వచ్చేది కాదు, బాగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకునేవాళ్ళం అంటున్నారు. మూసపేట నుండి నరేష్, మెర్సి, విజయ, రోజా. ఇక చాలామంది చాలా సందేశాలు పంపించారు. వాళ్ళవి కూడా ఫస్ట్ వానకు దుమ్ము దులుపుకొని వచ్చి ఆకులు ప్రకృతి అందంగా కనిపించేది, ఆ వర్షంలో తడుస్తుంటే ఆనందమే వేరంటున్నారు. నిజమే సార్, ప్రకృతి పరవశించిపోతుంది కదా వర్షం పడుతుంటే, చూడ్డానికే కళ్ళకి ఆ గ్రీనరీ ఆ పచ్చదనం ఎంత బాగుంటుందో. ఈ సందేశం మనకు పంపించారు ఆర్మూరు నుండి వేడిగా రాధాగారు మనకు పంపించారు. అలాగే వేడి తగ్గించి చల్లదనం కురిపిస్తుంది, ఆ చల్లదనలు తడుస్తుంటే ఆ సంతోషమే వేరంటున్నారు. కీసర్ మండలం గోధుమగుట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు. ఇక తొలకరి పులకరించినప్పుడు మొదటిగా మట్టి వాసన వస్తుంది, చిన్నప్పుడు వర్షం నీటిలో కాగితపు పడవలు వేసుకొని ఆడుకునేవాళ్ళం అంటున్నారు. పున్న వెంకటేశం హేమలత నార్కెట్పల్లి నెమ్మాని నుండి, హరివిల్లు కాగితం పడవ ఈ రెండు నాకు ఎప్పటికీ గుర్తొస్తాయి అంటున్నారు. పైడిపాటి నాగభూషణరావు గారు నాగ్పూర్ మహారాష్ట్ర నుండి. మరిన్ని సమాధానాలు వచ్చాయి, చదువుదాము ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

వివిధ భారతి అంటే మాకు కూడా అంతే ఇష్టం అంటూ చాలామంది శ్రోతలు సందేశాలు పంపిస్తున్నారు. తొలకరి వానలో మీకు గుర్తొచ్చే చిన్ననాటి జ్ఞాపకం ఏంటి అని అడిగాను. తొలకరి వాన అనగానే బాల్యనాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. వానలో తడవటం, పడవలు వదడం, అదో రకమైన మట్టి వాసన, అదొక రకమైన ఎంజాయ్మెంట్ అంటూ మనకు సందేశం పంపించారు బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు. కరీంనగర్ నుండి, మట్టి వాసన, కాగిత పడవలు, అమ్మ చేసే వేడివేడి పకోడీలు అంటూ ఆడపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి నుండి మనకు సందేశం పంపించారు. అలాగే మట్టి వాసన వానలో తడుస్తూ ఉంటే ఆ ఆనందమే వేరంటున్నారు చిలుకు నారాయణ అనసూయ యమునా జానకంపేట నిజామాబాద్ నుండి. ఇప్పుడు మేము సిటీలో ఉన్నాం కానీ గతంలో పల్లెటూరులో ఉన్నప్పుడు తొలకరి వాన మాపై పడుతూ ఉంటే మట్టి వాసన ఆ బాల్యాన్ని, మా పల్లెటూరిని మరొక్కసారి గుర్తు చేశారంటున్నారు నిజామాబాద్ నుండి నాగ్నాథ్ గుప్తా గారు మరియు వారి కుటుంబ సభ్యులు. ఆ తొలకరి చినుకులు పడుతూ ఉంటే మా ఇంటి దగ్గర 1 కిలోమీటర్ దూరంలో మా స్కూల్ నుండి అలా తడుస్తూ వచ్చేవాళ్ళం మేడం. ఆ రోజులు మళ్ళీ గుర్తు చేశారంటున్నారు అప్పలరాజు గారు పెడన నుండి. మిరపకాయ బజ్జీలు గుర్తొస్తున్నాయంటున్నారు డాక్టర్ వి శ్రీపతి బాబు గారు బెంగళూరు నుండి మనకు సందేశం పంపించారు. మొక్కజొన్న పొత్తులు కాల్చుకొని తినేవాళ్ళం, అదే తొలకరి వాన వర్షం పడుతుంటే అంటున్నారు. ఎన్ పావని వేణు ధర్మసాగర్ హనుమకొండ జిల్లా నుండి మనకు సందేశం పంపించారు. అలాగే చోడవరపు నాగేశ్వరరావు గారు, సాయి మన్విత, గీతానగర్ హైదరాబాద్ నుండి వేడివేడి పకోడీలు గుర్తొస్తాయి మాకు తొలకరి వాన అంటే అని మనకు సందేశం పంపించారు. తొలకరి వానలకు ఎగిరేవాళ్ళం, బురద మట్టిలో ఆడేవాళ్ళం అంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ మరియు వారి కుటుంబ సభ్యులు. నాకు వేడివేడి శనగలు, బజ్జీలు గుర్తొస్తాయి అంటున్నారు భోగ ఎలగందులు మార్కండేయ లక్ష్మి భూదాన్ పోచంపల్లి నుండి పంపించారు. ఇక కొన్ని సందేశాలు వచ్చే వానలో తడిసేవాళ్ళం, బాగా ఆడుకునేవాళ్ళం అంటున్నారు. వరంగల్ కాశీబుగ్గు నుండి దాసి రామచంద్రం గారు మనకు సందేశం పంపించారు. వాన వాన వల్లప్ప అని పాటలు పాడుకునేవాళ్ళం, వర్షంలో తడిసేవాళ్ళం, ఎంతో ఆనందంగా ఉండేది అంటున్నారు. చాలా సంతోషం అండి, ఒక్కసారి మనం మన చిన్ననాటి జ్ఞాపకాలకి మనం తిరిగి వెళ్ళాము అని చాలామంది శ్రోతలు పంపించారు. ఇది ఇవాళ షో టైం, మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ తెలుగులో వార్తలు వింటారు. తిరిగి 2 గంటల 15 నిమిషాలకు యాసిడ్ దాడి నుండి బయటపడి పద్మశ్రీ పురస్కార గ్రహీతగా ఈరోజు భారతదేశంలో గౌరవించబడుతున్న ఒక అద్భుతమైన శక్తిశీలి గురించి మాట్లాడదాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ మరొక్కసారి శుభమధ్యాహ్నం. స్టూడియో క్లాక్ల సమయం 2:15 దాటి 40 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో శక్తిశీలి.
1: నాన్నా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
2: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
4: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో అకౌంట్

0: చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో. 6 సంవత్సరాలు ఆసుపత్రి ఇల్లైంది ఆ మహిళామణికి. 37 శస్త్రచికిత్సలు, అవునండి 37 శస్త్రచికిత్సలు. కోల్పోయిన బాల్యం, కానీ కుంగిపోకుండా సంకల్పబలంతో పోరాడిన ధీశాలి ఆమె. కాశీకి లతగా భారతీయ సంగీత వారసత్వాన్ని ప్రపంచానికి చాటుతున్న ఆ పద్మశ్రీ ఎవరు? మీకు తెలిస్తే నాకు 0402324852 ఈ నంబర్కు వాట్సాప్ సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: అర్ధశతాబ్దం చిత్రం నుండి సిద్ శ్రీరామ్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం నాఫెల్ రాజా, రచన లక్ష్మీ ప్రియాంక. శక్తిశైలి కార్యక్రమం వింటున్నారు. మరి మీకు తెలుసా, యాసిడ్ అటాక్ల నుంచి పక్కకి తప్పుకొని 6 సంవత్సరాల పాటు ఆసుపత్రి ఇళ్ళై 37 శస్త్రచికిత్సలు ఇవన్నీ తట్టుకొని నిలబడిన ఆ స్త్రీశక్తి, ఆ ధీశాలి ఎవరు అని అడిగాను. చాలామంది శ్రోతలు మనకి సందేశాలు పంపించారు. బౌరంపేట నుండి సంతోష్ సుప్రియ, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి కట్ల సతీష్ సుమలత మరియు వారి కుటుంబ సభ్యులు, చిలుక నారాయణ అనసూయ గారు, ఇంకా వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుండి ఊర్మిళ సతీష్, అలాగే దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి, మంచిర్యాల నుండి మనకి పద్మారాణి చంద్రమొగులి అక్షరకృప, మహమూద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి, అలాగే పాలెంపోలే గారు ఆళ్ళగడ్డ నుండి మనకి సందేశం పంపించారు. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న శక్తిశీలి ప్రొఫెసర్ మంగళా కపూర్. మీరందరూ మీ సందేశాలకి అనేకానేక ధన్యవాదాలు. మరి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఆ శక్తిశీలి ప్రొఫెసర్ మంగళా కపూర్. కేవలం 12 ఏళ్ల వయసులో, అంటే 1965 సంవత్సరంలో జరిగింది ఇది, 1965 సంవత్సరంలో 12 ఏళ్ల వయసులో ఒక వ్యాపార గొడవ కారణంగా యాసిడ్ దాడి జరిగింది మంగళా కపూర్ పైన. ఆమె బాల్యాన్ని చిన్నాభిన్నం చేసింది ఆ సంఘటన. భారతదేశంలోనే బహుశా తొలి యాసిడ్ దాడి బాధితుల్లో మంగళా ఒకరు. నరకయాతన పడ్డారు మంగళ. ఆ దాడిలో ఆమె ముఖం పూర్తిగా వికృతమైపోవడమే కాదు, కాలిపోయింది. కంటి చూపు కూడా దెబ్బతింది. శరీరంపై మచ్చలు, మానసికంగా కుంగిపోయారు మంగళ. మరి ఆ తర్వాత ఏం జరిగింది? మరి అలాంటి స్థితి నుండి దేశం గర్వించదగ్గ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న ఆవిడ ఆసక్తికర ప్రయాణం ఈనాటి మన శక్తిశీలిలో వింటూనే ఉండండి. మరి శక్తిశీలిలో ఆవిడ గురించిన పోలెడన్ని సంగతులు ఉన్నాయి. ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మాట్లాడుకుందాం. స్టూడియో క్లాక్ల సమయం 2:25 దాటి 4 సెకండ్లు.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: హాయ్ నాన్న చిత్రం నుండి హేషం అబ్దుల్ వహాబ్ స్వీయ సంగీత దర్శకత్వంలో ఆలపించిన ఆ పాట విన్నారు. రచన అనంత్ శ్రీరామ్. అచ్చంగా పిల్లలంటేనే హాయిగా ఆడుకోవాలి, సంతోషంగా ఉండాలి, తుళ్ళుతూ ఉండే బాల్యాన్ని ఆ యాసిడ్ అటాక్ చిరిమేసింది. శరీరంపై మచ్చలు, మానసికంగా కుంగిపోయారు మంగళ. సంవత్సరాల తరబడి భయం ఆమెకు తోడుగా మారింది. ఆమె కోలుకోవడానికి ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 37 శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి వచ్చింది. ఊహించండి, ఏదో ఒక చిన్న సర్జరీ జరిగితేనే మనం అల్లాడిపోతాం. అలాంటిది బాల్యంలో ఆ అమ్మాయి 37 శస్త్రచికిత్సలకు ఓర్చి నిలుచుంది అంటే అది మామూలు విషయం కాదు. మరి 6 ఏళ్ల పాటు స్కూల్ లేదు, ఇల్లు లేదు, ఆసుపత్రి గదిలే తనకు నేస్తాలయ్యాయి, నర్సులే స్నేహితులయ్యారు. ఆమెను కాపాడాల్సిన సమాజమే అందుకు బదులుగా ఆమె బాధను అపహాస్యం చేసింది. మంగళ కథ అయిపోయింది అనుకున్నారు అందరూ, కానీ అలా జరగలేదు. తానేంటో నిరూపించి చూపించింది ఈ ప్రపంచానికి. మరి ఏ విధంగా నిరూపించారో మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
2: సార్, ఎక్సలెంట్ కరిక్యులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ

0: ఫ్యాక్టరీ రెడీగా చేస్తున్న ఐపీఈకే వెళ్తున్నాం.
1: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈలో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏతో సమానం. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.

0: RRR చిత్రానికి ఎంఎం కీరవాణి స్వీయ సంగీత దర్శకత్వం స్వీయ రచనలో ఆలపించిన పాటు విన్నారు. స్టూడియో క్లాక్ల సమయం 2:35 అవుతోంది.
1: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి కాలేజ్ కి వెళ్తున్నారు?
2: సార్, ఎక్సలెంట్ కరిక్యులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
1: అవునా? సూపర్.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్, షామీర్‌పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
0: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నిస్తం పద్మిని. మరి ఈరోజు శక్తిశీలిలో ప్రొఫెసర్ మంగళా కపూర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ సంవత్సరమే ఆవిడకి పద్మశ్రీ పురస్కారంతో సత్కరించుకున్నాం భారత ప్రభుత్వం తరఫున. మరి అలా జరిగింది. మంగళా కపూర్ గారు యాసిడ్ అటాక్ నుండి ఆసుపత్రి పాలైపోయారు. ముఖం నిండా మచ్చలు, మానసికంగా కుంగిపోయారు. ఇక మంగళా కథ అయిపోయింది అని అనుకున్న వారందరికీ అలా జరగలేదు అని చెప్పాను కదా. ప్రపంచానికి తానేంటో చేసి చూసి చేసి అన్ని విధాలుగా నిరూపించారు మంగళ. తల్లిదండ్రి ఇచ్చిన ప్రోత్సాహం ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పెంపొందించుకున్నారు. తండ్రి వారి ఇంటి నుండి దగ్గరలోనే ఉన్న సంగీత పాఠశాలలో ఆమెను చేర్పించారు. కేవలం సంగీతం నేర్చుకోవడంతో మొదలైన ఆ ప్రయాణం త్వరలోనే ఆమె ప్రాణాన్ని కాపాడేదిగా మారింది. ఎందుకంటే పాపం చాలా మానసికంగా కుంగిపోయారు మంగళ. ఆత్మత్యాగం కూడా చేద్దామన్న రోజులో ఆ అమ్మాయిని తీసుకెళ్ళి సంగీతంలో జాయిన్ చేశారట వాళ్ళ నాన్నగారు. సంగీతం మంగళని కుంగుబాటు నుండి కాపాడింది. మాటలు విఫలమైనప్పుడు అది ఆమెకు స్వరాన్నిచ్చింది. తన గాత్రాన్నే ఆయుధంగా మార్చుకొని శాస్త్రీయ సంగీతంలో పట్టు సాధించారు మంగళా కపూర్.

0: ఓ బేబీ చిత్రానికి నూతన మోహన్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం మికీ జేమియర్, రచన లక్ష్మీభూపాల్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:40 దాటి 43 సెకండ్లు.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మరి ఈనాటి శక్తిశీలిలో పద్మశ్రీ మంగళా కపూర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అలా సంగీత పాఠశాలకు వెళ్లారు, సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టారు. సంగీత విద్యార్థి స్థాయి నుండి బెనారస్ హిందూ యూనివర్సిటీ స్కాలర్ వరకు తన జీవితాన్నే మార్చేసింది అంటారు ఆవిడ. ఆమె 1959 సంగీతం నేర్పించడం మొదలెట్టారు. నేర్చుకున్నాక నేర్పించడం మొదలెట్టి 3 దశాబ్దాల పాటు బనారస్ హిందూ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా

0: విద్యార్థుల మేధస్సును హృదయాలను తీర్చిదిద్ది 2019 సంవత్సరంలో పదవీ విరమణ చేశారు మంగళా కపూర్ గారు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఎక్కడైతే ఆవిడ స్కాలర్గా జాయిన్ అయ్యారో, పాఠాలు చెప్పడం, సంగీత పాఠాలు చెప్పడం మొదలుపెట్టారో, అదే యూనివర్సిటీ, అదే విశ్వవిద్యాలయం నుండి సంగీతంలో పీహెచ్డీ పొట్ట అందుకున్నారు మంగళా కపూర్. తన వైకల్యాన్ని జయించి హిందుస్థానీ క్లాసికల్ సంగీతంలో గ్వాలియర్ ఘరానా అనే ఒక అద్భుతమైన క్లాసికల్ కదమ్మ అన్నమాట అది. దానికి, గ్వాలియర్ ఘరానాకి చేసిన అపారమైన కృషికి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు మంగళా కపూర్. మరిన్ని విషయాలు ఉన్నాయి ఈ ధీశాలి గురించి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: రంగ్ దే చిత్రం నుండి సిద్ శ్రీరామ్ ఆలపించిన పాట విన్నారు. రచన శ్రీమణి, సంగీతం దేవి శ్రీప్రసాద్.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:48. పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ మంగళా కపూర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే పరిచయ వాక్యాల్లో నేను చెప్పాను కదా, కాశీకి లత అంటే కాశీ వారణాసి నగరానికి వారిని లతా మంగేష్కర్ అంటారట. అందుకనే కాశీకి లతగా భారతీయ శాస్త్రీయ సంగీతంలో ఒక వారసత్వంగా నిలుస్తూ అనేక అరుదైన రాగాలను ఆవిష్కరించారు మంగళ. సంగీతాన్ని కేవలం ప్రదర్శనగా కాకుండా సామాజిక మార్పుకు ఒక సాధనంగా ఉపయోగిస్తున్నారు మంగళ. గమనిస్తే ఒకప్పుడు ఎగతాళి చేసి నా జీవితాన్ని దుర్భరం చేసిన సమాజానికి నేను ఇప్పుడు నా వంతు సహకారం అందిస్తున్నానంటూ ఆమె తన ఆత్మకథ సీరత్లో రాసుకున్నారు. ఎంత దృఢ సంకల్పం, ఎంత సంకల్ప బలంతో పడిపోయిన మనిషి ఉవ్వెత్తున ఉప్పెనల పైకొచ్చారు కదా మంగళా కపూర్. వారి జర్నీ ఎంతో ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఇక మంగళా కపూర్ చేసిన అసాధారణ కృషికి, స్ఫూర్తిదాయకమైన జీవిత ప్రస్థానానికి, ఆమె దృఢ సంకల్పానికి, సామాజిక ప్రభావాన్ని గుర్తించి ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ పురస్కారంతో సత్కరించారు భారత ప్రభుత్వం. పద్మశ్రీ ఒకటే కాదండి, వారికి చాలా పురస్కారాలు అందుకున్నారు వారు ప్రపంచవ్యాప్తంగా. దానిలో ముఖ్యమైనది, అతి ముఖ్యంగా చెప్పుకునేది ఆచార్య భరత్ముని పురస్కారం వారి సొంతమైంది. ఇంకా మాట్లాడుకుందాం ప్రొఫెసర్ మంగళా కపూర్ గారి గురించి.

0: అంతకుముందు ఆ తర్వాత చిత్రం నుండి ఈ పాట విన్నారు. స్వీయ సంగీత దర్శకత్వంలో కళ్యాణ్ కోడూరి సునీతతో కలిసి ఆలపించిన పాట, రచన అనంత్ శ్రీరామ్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 2:53 దాటి 40 సెకండ్లు.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
2: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చెప్తాయా?
3: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: శక్తిశీలి కార్యక్రమంలో ప్రొఫెసర్ మంగళా కపూర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మంగళా కపూర్ ప్రయాణం ప్రతి మహిళకు స్ఫూర్తిదాయకం. ఒక్కసారి ఆవిడ ప్రయాణంలో చూస్తే ఎక్కడ బాల్యం, యాసిడ్ అటాక్ జరిగి 37 శస్త్రచికిత్సలు చేసుకొని బయటపడి ఆత్మార్పణ చేసుకోవాలన్న క్షణం నుండి బయటపడి పీహెచ్డీ వరకు వారి ప్రస్థానం, ఆ జీవితంలో ఎదురయ్యే సవాళ్లు మన ప్రతిభను నాశనం చేయలేవని, శారీరక మత్యలు అవకరం ఒక వ్యక్తి విలువను నిర్ణయించవని మంగళా కపూర్ జీవితం మనకు బోధిస్తుంది. విద్య, కళలు, సమాజానికి సేవ చేయగలగడానికి ఆమె జీవితాన్ని సజీవ నిదర్శనంగా ఆవిడ చేసి చూపించారు, నిరూపించారు ఈ ప్రపంచానికి. మంగళా కపూర్ శక్తివంతమైన మహిళామణిగా, ఆదర్శమూర్తిగా, ఒక ధీశాలిగా నేడు భారతదేశం గర్వించదగ్గ ఒక పద్మశ్రీగా నిలిచారు. ఇది ఇవాళ్టి శక్తిశీలి. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని.

0: వకీల్ సాబ్ చిత్రం నుండి సిద్ శ్రీరామ్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఎస్ తమన్, రచన రామజోగయ్య శాస్త్రి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 3 గంటలు దాటి 32 సెకండ్లు. వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు వెంటనే.

Petara. पिटारा में आज सेहतनामा।

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో వార్తా ముఖ్యాంశాలు.
1: ఇంతవరకు మీరు వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 5:13. సాయంత్రం మా ప్రసారాలకు శ్రోతలందరికీ స్వాగతం. సాయంత్రం ప్రసారాల్లో ముందుగా విందాం చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట శ్రీమంతుడు. ఈ చిత్రం కోసం సూరజ్ సంతోష్, రనీనారెడ్డి, ఎంఎల్ఆర్ కార్తికేయన్ పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం. సంగీతం అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్.

సీతారామం ఈ చిత్రం కోసం ఎస్పి చరణ్ పాడిన పాట. పాట రచన కృష్ణకాంత్, సంగీతం అందించిన వారు విశాల్ చంద్రశేఖర్.

చిత్రసీమలో ఇప్పుడు విందాం. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, ఈ చిత్రం కోసం హరీష్ రాఘవేంద్ర దేవన్ ప్రసన్న పాడిన పాట, గీతరచన బ్లేడ్, సంగీతం అందించిన వారు హరీష్ జయరాజ్.

0: సార్ ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్ ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ అనం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
4: మీరు వింటున్నారు FM 103.5 MHz పై చిత్రసీమలు సినీ గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు విందాం అతిథి దేవోభవ. ఈ చిత్రం కోసం సిద్ శ్రీరామ్, నూతన మోహన్ పాడిన భాస్కర భట్ల గీతం, సంగీతం శేఖర్ చంద్ర.

చిత్రసీమను ఇప్పుడు వినబోయే పాట అరుంధతి. ఈ చిత్రం కోసం సందీప్ శ్రీకృష్ణన్, కుషి మురళి నాగా పాడిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం కోటి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీ స్నేహితులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
2: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: సందర్భం ఏదైనా,
2: శుభకార్యం మరేదైనా,
1: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
2: అతి తక్కువ ఖర్చుతో

0: ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
1: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
0: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.

చిత్రసీమలో ఇప్పుడు శశి ఈ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట. గీతరచన చంద్రబోస్, సంగీతం అందించిన వారు అనిల్ చిలివేరు.

ఓజి ఈ చిత్రం కోసం శృతి రంజని పాడిన పాట. గీతరచన కళ్యాణ్ చక్రవర్తి, సంగీతం అందించిన వారు తమన్ ఎస్.

నిన్ను కోరి ఈ చిత్రం కోసం కార్తీక్ చిన్మయ్ పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం సంగీతం అందించిన వారు గోపీ సుందర్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఈ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట. గీతరచన శ్రీమణి, సంగీతం అందించిన వారు గోపి సుందర్.

రాజు విట్స్ రాంబాయి ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, జయశ్రీ పాడిన మిట్టపల్లి సురేందర్ గీతం, సంగీతం సురేష్ బొబ్బిలి.

ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.

చిత్రసీమలో ఇప్పుడు విందాం నీ కోసం. ఈ చిత్రం కోసం రాజేష్ కౌశల్య పాడిన సాయి శ్రీహర్ష గీతం, సంగీతం ఆర్పి పట్నాయక్.

మనసంతా నువ్వే ఈ చిత్రం కోసం చరణ్ సుజాత పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం ఆర్పి పట్నాయక్.

ఇంతవరకు మీరు చిత్రసీమలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు దాటి 5 సెకండ్లు. ఇప్పుడు విందాం ఒక దేశభక్తి గీతం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మి ప్రసూన. రవాణా విస్తరణ, కాలుష్య నియంత్రణ కోసం మెట్రో ఫేజ్ 2ను పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై కాంగ్రెస్ బీఆర్ఎస్ చేస్తున్నది తప్పుడు ప్రచారమేనని బీజేపీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. వర్షాకాలం నేపథ్యంలో రాష్ట ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆశ చూపి నేడు మోసం చేసిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రవాణా విస్తరణ, కాలుష్య నియంత్రణ కోసం మెట్రో ఫేజ్ 2ను పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ రోజు సచివాలయంలో పలువురు మంత్రులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి, గతంలో ఫేజ్ 1ను నిర్మించిన ఎల్ఎన్టీ సంస్థ ఫేజ్ 2 ఏర్పాటుపై వారి నిస్సహాయతను వ్యక్తం చేయడంతో కేంద్రాన్ని ఒప్పించి ఫేజ్ 2 ఏర్పాటుకు రాష్ట్రం చొరవ తీసుకుందని వివరించారు. సుమారు 30,000 కోట్ల రూపాయలకు మెట్రో ఫేజ్ 1ను 15,000 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడానికి రాష్ట ప్రభుత్వం అంగీకారం కుదుర్చుకుందని, ఈ మేరకు ప్రధానమంత్రితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశామని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదాల వల్ల మెట్రో సంస్థ నష్టాల తాకిడికి గురైందని, ఐఆర్ఎఫ్సీ సంస్థ ద్వారా 13,600 కోట్ల రూపాయల రుణం తీసుకోవడానికి కృషి చేశామని పేర్కొన్నారు. దీనిపై సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఐఆర్ఎఫ్సీ నుంచి రాష్ట్రానికి బదిలీ కావలసిన నిధులను విడుదల చేసేందుకు చొరవ చూపాలని అన్నారు.
2: మొదటి విడత రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ టేక్ ఓవర్ చేస్తేనే రెండవ విడత అనేది నిర్మాణానికి అవకాశం ఉంది. మొదటి విడత టేక్ ఓవర్ చేయాలి అని అంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 13,600 కోట్ల రూపాయల ఒప్పందం ప్రకారము నిధులు రిలీజ్ చేయాలా? అన్ని రాష్ట్రాలకు మెట్రోలో 50% చేరి నువ్వు ఇచ్చినావు, నాకు మాత్రం ఇయ్యనంటున్నావు. నీకేదో నాకు చెప్పని సమస్య ఉన్నది కాబట్టి నాకు చేస్తే ఇన్వాయిస్ ఇచ్చేసి.
1: అహ్మదాబాద్, ఉత్తర్ప్రదేశ్, విశాఖపట్నం మెట్రోల కోసం సహకరించినట్లే హైదరాబాద్ మెట్రోకు కూడా కేంద్రం సహకరించాలని కోరారు. మెట్రో మొదటి దశను స్వాధీనం చేసుకుని మెట్రో ఫేజ్ 2ను పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో రాష్ట మంత్రులు శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ధనసరి సీతక్క, వాకిటి శ్రీహరి, మహమ్మద్ అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ అంశంపై బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్

0: స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎన్డీఏ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై అసత్య ప్రచారాలు చేస్తున్నట్లు వెల్లడించారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పరాజయం తప్పదనే భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి ఇటువంటి అబద్దపు ప్రచారాలు మొదలుపెట్టారని ఎన్వీ సుభాష్ విమర్శించారు. ఇప్పటికే హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు నరేంద్ర మోదీ ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని, 50% ఖర్చు భరించడానికి సిద్దంగా ఉందన్నారు. కాగా రాష్ట ప్రభుత్వం భూసేకరణ చేయకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై కాంగ్రెస్ బీఆర్ఎస్ చేస్తున్నది తప్పుడు ప్రచారమేనని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. బీజేపీ రాష్ట కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన, దేశంలో ఇప్పటి వరకు 12 సార్లు జరిగిన ఈ సాధారణ ఓటర్ల జాబితా ప్రక్షాళనను మోదీ ప్రభుత్వం కొత్తగా తెచ్చిందనడం సరికాదన్నారు. రాజ్యాంగబద్దంగా ఎన్నికల సంఘం నిర్వహించే నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. గతంలో దీన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని గుర్తు చేశారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీతో పాటు దేశ సరిహద్దుల్లో రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు, వేలాది మంది పాకిస్తానీయులు అక్రమంగా ఓటర్లు నమోదవుతున్నారని ఆరోపించారు. అర్హులైన భారత పౌరుల ఓటు హక్కును కాపాడటమే ఎస్ఐఆర్ లక్ష్యమన్నారు.
1: హైదరాబాద్ లో ఓల్డ్ సిటీలో చాలా వరకు బంగ్లాదేశీలు, రోహింగ్యాలు, దొంగ ఓట్లు, ఒక్కొక్క ఇంట్లో 200 ఓట్లు నమోదైనాయి. హైదరాబాద్ ఓటర్ లిస్ట్ లో, తెలంగాణ ఓటర్ లిస్ట్ లో బంగ్లాదేశీల వాళ్ళు 5,000 నుంచి 10,000 మంది ఓవర్ స్టేయింగ్ పాకిస్తాన్ ఉన్నారు. హైదరాబాద్ లో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీ, వాళ్ళందరికీ మీరు ఓట్లు ఓటర్ లిస్ట్ పేర్లు పెట్టమంటారా?
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉన్న 8 రకాల మేలు రకం వరి వంగడాల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయ నిపుణులు ప్రభుత్వానికి సూచించారు. బీపీటీ 5204, తెలంగాణ సోనా, జయశ్రీరామ్, హెచ్ఎంటీ వంటి ఈ ప్రత్యేక రకాలకు అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాలలో అధిక డిమాండ్ ఉందని, వీటి ద్వారా రైతులకు మద్దతు ధర కంటే ఎక్కువ ఆదాయం లభిస్తుందని తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో రాష్ట ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రెవెన్యూ విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన తర్వాత స్పందించడం కంటే ముందే నివారణ చర్యలు తీసుకోవడం కీలకమని పేర్కొన్నారు. ఈ నెల 19 నుండి వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు నిరంతరం సమన్వయంతో పనిచేయాలన్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనను ఒక సామాజిక ఉద్యమంగా మార్చాలని, ప్రతి పిల్లాడు పనిలో కాకుండా పాఠశాలలోనే ఉండాలని కార్మిక శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, పేదరికం, కుటుంబ పరిస్థితుల వల్ల పిల్లలు బాలకార్మికులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ, అలాంటి వారిని గుర్తించి మళ్లీ బడిలో చేర్పించాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. గ్రామీణ తెలంగాణను స్వచ్ఛత, పచ్చదనానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క సూచించారు. సచివాలయం నుంచి జిల్లా పంచాయతీ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి సీతక్క పారిశుద్ధ్య నిర్వహణ, నిధుల వినియోగం, వన మహోత్సవం, తాగునీటి భద్రత తదితర అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆశ చూపి ఈనాడు మోసం చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ఆరోపించారు. కృతజ్ఞతకు, ఆశకు జరిగిన పోటీలో ఆశ గెలిచిందన్నారు. ఈరోజు సిద్దిపేట జిల్లా శంకరాయకుంట గ్రామంలో బాల వికాస వాటర్ ప్లాంట్ను హరీష్ రావు ప్రారంభించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం నీళ్లు తేవడమే కాకుండా రైతు బంధు, రైతు బీమా పథకాలు అందించారని, ఇంకా ఎన్నో చేసి కృతజ్ఞతగా ఉన్నామన్నారు. తెలంగాణను సోనియమ్మ ఇస్తే ఈ అంశంపై పవన్ కళ్యాణ్ అనుచితంగా మాట్లాడారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. తెలంగాణ ప్రజల వల్లే పెద్ద హీరో అయిన పవన్ ఏపీ డిప్యూటీ సీఎంగా అక్కడి అభివృద్దిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ప్రపంచ వృద్ధుల దుర్వినియోగ నిరోధక అవగాహన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హెల్పేజ్ ఇండియా ఒక కార్యక్రమం చేపట్టింది. వాతావరణ మార్పుల వల్ల వృద్ధులు ఎదుర్కొంటున్న సవాళ్లు, వారి సంరక్షణ, సామాజిక భద్రతపై రూపొందించిన జాతీయ నివేదికను వృద్ధుల సంక్షేమ శాఖ కమిషనర్ బి శైలజ, ఎన్సీసీపీఏ వైస్ ప్రెసిడెంట్

డాక్టర్ శ్రీధర్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శైలజ మాట్లాడుతూ, మారుతున్న కాలమాన పరిస్థితుల వల్ల విదేశాల్లో, పట్టణాల్లో ఉండే పిల్లలు వృద్ధులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవనశైలి వ్యాధులను దూరం పెట్టాలంటే ప్రతి ఒక్కరూ యోగా చేయాలని ఆయుష్ జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ శశిప్రభ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో యోగా వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శశిప్రభ మాట్లాడుతూ, జీవనశైలి వ్యాధులను దూరం పెట్టాలంటే ప్రతి ఒక్కరూ రోజూ కనీసం 30 నిమిషాలు యోగా చేయాలని తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. యూరియా బుకింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త యాప్ ప్రభుత్వానికి కూడా అర్థం కావడం లేదని, వెంటనే దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజావాణి కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రజల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా మోడ్గులగూడెం గ్రామంలో 10 ఎకరాల్లో ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జినుగు మరియన్న మాట్లాడుతూ, సంప్రదాయ నూనె గింజల పంటలతో పోలిస్తే ఆయిల్ పామ్ ద్వారా ఎకరానికి అధిక దిగుబడి లభిస్తుందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:20 దాటి 20 సెకండ్లు. ప్రసార విశేషాలు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz ఆకాశవాణి మా శ్రోతలందరి కోసం ప్రసారం చేస్తున్న ఈ పూట మరియు రేపటి కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విందాం. ముందుగా ఈ పూట ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు విందాం. ఈ సాయంత్రం 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమంలో దేవులపల్లి శ్రీకాంత్ బృందం వారి జానపద గీతాలు వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమంలో దూడలలో బాలారిష్టాలు మరియు ఆరోగ్య పరిరక్షణ. మామునూరు పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అంబిక గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ పులుమాటి పంకజ్ మోహన్. అనంతరం మొక్కజొన్న విత్తన సాగులో అనుభవాలు హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం జోగయ్యపల్లె గ్రామ రైతు కేతిపల్లి రాజిరెడ్డి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ పులుమాటి పంకజ్ మోహన్. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం వింటారు. 9:00 న్యూస్ 8 ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్ర సమర్పణ. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో చెంబై వైద్యనాథ్ భాగవతారు గారి గాత్రం వింటారు. 10:00-11:10 మధుర గీతాలు వింటారు. 11:45 అంటే ప్రసార సమాప్తి వరకు 12 సంవత్సరాల ప్రభుత్వ పాలనపై ప్రత్యేక ద్విభాషా కార్యక్రమం వింటారు. ఇవి ఈ పూట ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ఇక ఇప్పుడు రేపటి అంటే మంగళవారం ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు విందాం. రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం. 6:40 దేశభక్తి గేయం. 6:45 ప్రాంతీయ వార్తలు. 6:55 ప్రసార విశేషాలు. 7:00 జిల్లా సమాచార లేఖ. 7:05 తెలుగులో వార్తలు. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఆరోగ్యామృతం శీర్షికన

0: జీవనశైలి వ్యాధులు హోమియో చికిత్స. హోమియో వైద్యులు డాక్టర్ తాండ్ర గీతారెడ్డి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ డి చంద్రశేఖరరావు. రేపు ఉదయం 8 గంటలకు శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 9:00 చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం వింటారు. రేపు ఉదయం 10:00 12:40 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 3:00 to 5:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. ఇక రేపు సాయంత్రం మా ప్రసారాల్లో ముందుగా 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి, 7:45 వికసిత్ భారత్, 8:00 మనోరంజని, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 10:00 మధుర గీతాలు వింటారు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:25:20. ఇప్పుడు విందాం సమాచార దర్శిని.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: నడుగుల తామర
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
2: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
3: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
4: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 క్రోర్ మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
6: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
1: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
6: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
1: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
6: ప్రపంచం నలుమూలల నుండి

0: సమర్థమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
1: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
0: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: ఇంతవరకు మీరు సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 6:30. ఇప్పుడు విందాం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో విందాం దేవులపల్లి శ్రీకాంత్ బృందం వారి జానపద గీతాలు.

0: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
2: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: మీరు వింటున్నారు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ దేవులపల్లి శ్రీకాంత్ బృందం వారి జానపద గీతాలు.

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: జానపద సంగీత కార్యక్రమంలో వింటున్నాం శ్రీ దేవులపల్లి శ్రీకాంత్ బృందం వారి జానపద గీతాలు.

0: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
1: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
2: ఐపీఈ, a premier B school, Shamirpet. Visit www.ipeindia.org.
3: జానపద సంగీత కార్యక్రమంలో మనం వింటున్నాం శ్రీ దేవులపల్లి శ్రీకాంత్ బృందం వారి జానపద గీతాలు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: యాదమ్మా.

0: ఇంతవరకు మీరు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ దేవులపల్లి శ్రీకాంత్ బృందం వారి జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు విందాం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఓపెన్ మార్కెట్ నుంచి డైరెక్టర్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన జూనియర్ టెలికాం ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 100 జూనియర్ టెలికాం ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ సర్కిల్లో 2, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 1 ఈ విధంగా ఖాళీలున్నాయి. అభ్యర్థులు పోస్ట్ అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్ లేదా ఎంఎస్సీ లేదా ఎంటెక్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. July 3, 2026 నాటికి అభ్యర్థుల వయసు 20 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ bsnl.co.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ July 3, 2026. మరొక ఉద్యోగ సమాచారం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రోడ్లు భవనాల శాఖలో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సివిల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి లేదా అసోసియేట్ మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ AMIE అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు July 1, 2026 నాటికి 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆబ్జెక్టివ్ పరీక్ష, మెరిటు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ tgpsc.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ July 13, 2026. మరొక ఉద్యోగ సమాచారం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు మరియు సంస్థల్లో గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టుల భర్తీకి 12,256 ఖాళీలతో కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ CGL 2026 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అభ్యర్థులు పోస్ట్ అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జూనియర్ స్టాటిస్టిక్ ఆఫీసర్ ఉద్యోగానికి అభ్యర్థులు బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు 12వ తరగతి స్థాయిలో గణితంలో 60% మార్కులు కలిగి ఉండాలి లేదా డిగ్రీ స్థాయిలో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా ఉండాలి. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ ఉద్యోగానికి అభ్యర్థులు స్టాటిస్టిక్స్, గణితం, ఎకనామిక్స్ మొదలైన సబ్జెక్టులో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు August 1, 2026 నాటికి ఉద్యోగాన్ని బట్టి 18 నుండి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ssc.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ June 22, 2026. మరొక ఉద్యోగ సమాచారం. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే రీజియన్లలో 6,565 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా సిగ్నల్ విభాగంలో 323 Grade 1 టెక్నీషియన్ ఖాళీలను, అలాగే 6,242 Grade 3 టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు 10th ITI, BSc లేదా డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. Grade 1 టెక్నీషియన్ కి అభ్యర్థుల వయసు 18 నుండి 33 ఏళ్ల మధ్య, Grade 3 టెక్నీషియన్ ఉద్యోగానికి అభ్యర్థుల వయసు 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ rrbapply.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. ఎంప్లాయ్మెంట్ న్యూస్ ప్రకారం జూన్ 30వ తేదీన పూర్తి నోటిఫికేషన్ విడుదల కానుంది.

0: అభ్యర్థులు గమనించగలరు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం కావస్తుంది 7:05. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మి ప్రసూన. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోర్తో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహ బంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల ముగింపునకు సంబంధించి అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహనను భారత్ స్వాగతించింది. దేశంలోని మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు పనిచేసే భాగ్యం ఎన్డీఏ ప్రభుత్వానికి లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గోవాలో ఈరోజు జరిగిన గ్లోబల్ విండ్ డే 2026 జాతీయ సదస్సులో విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్ను కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహబంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ ఐరోపా సమాఖ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద చర్చలను ముందుకు తీసుకువెళ్లడంలో స్లోవేకియా అందిస్తున్న మద్దతుకు గాను ఆ దేశ ప్రధాని రాబర్ట్ ఫికోకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇరు దేశాలు తమ సంబంధాలను సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు.
1: हमने अपने संबंधों को कॉम्प्रिहेंसिव पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है. यह हमारे साझा विश्वास, साझा प्राथमिकताओं और साझा भविष्य का प्रतीक है. आज प्रधानमंत्री जी और मैंने हमारे सहयोग को नई दिशा और नई ऊर्जा देने पर विस्तृत रूप से चर्चा की.
0: ఇరు దేశాల భాగస్వామ్యంలో డిజిటల్ సాంకేతికతపై కుదిరిన అవగాహన ఒప్పందం వల్ల డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆవిష్కరణల ఆధారిత సహకారంలో సరికొత్త అవకాశాలను సృష్టిస్తుందని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ రంగ సహకారం ఇరు దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర విశ్వాసానికి వ్యూహాత్మక ఆలోచనలకు ప్రతిబింబమని ఈ సందర్భంగా నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
1: रक्षा सहयोग हमारे गहरे आपसी विश्वास और स्ट्रेटेजिक कन्वर्जेंस का प्रमाण है. मुझे खुशी है कि इस महत्वपूर्ण क्षेत्र में आज हमने लेटर ऑफ इंटेंट साइन किया. इससे ज्वाइंट डेवलपमेंट, ज्वाइंट प्रोडक्शन और डिफेंस इंडस्ट्रीज के बीच सहयोग को नई गति मिलेगी.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేసిన సందర్బంగా స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశాన్ని శాశ్వత సభ్యదేశంగా చేర్చుకోవాలని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల ముగింపుకు సంబంధించి అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహనను భారత్ స్వాగతించింది. ఈ ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక వ్యవస్థల అస్థిరతకు కారణమవడమే కాకుండా అనేక దేశాలలో ప్రాణ నష్టానికి దారితీశాయి. ఇరు దేశాల మధ్య కుదిరిన ఈ అవగాహన ఒప్పందం అమలు కావడం ద్వారా ఆ ప్రాంతాల్లో శాంతి స్థిరత్వాలు పునరుద్దరించబడతాయని భారత్ ఆకాంక్షిస్తోందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ఇది అంతర్జాతీయ సముద్ర రవాణా స్వేచ్ఛను, వాణిజ్య భద్రతను అందిస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇతర సమస్యలపైన కూడా చర్చలు జరిపి ఇరు దేశాలు దీర్ఘకాలికంగా కొనసాగే ఒక శాశ్వత తుది ఒప్పందానికి రావడానికి కూడా భారత్ ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశంలో మధ్యతరగతి ప్రజలు దేశ నిర్మాణానికి ఎంత సహకరించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు పనిచేసే భాగ్యం ఎన్డీఏ ప్రభుత్వానికి లభించిందని పేర్కొన్నారు. ఒక సామాజిక మాధ్యమ పోస్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ గత దశాబ్ద కాలంలో తమ పరిపాలన అంతా సామాన్య పౌరుల జీవన ప్రయాణాలను మెరుగుపరచడంపైనే ఎక్కువగా దృష్టి సారించిందని స్పష్టం చేశారు. ప్రజలకు సులభంగా అవకాశాలు కల్పించడం, మెరుగైన మౌలిక సదుపాయాల అభివృద్ది, పటిష్టమైన ప్రజాసేవలు, అందుబాటులో ధరల్లో వైద్య సదుపాయాలు, నాణ్యమైన విద్య అందించడంపై ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఈ సందర్భంగా ప్రధానమంత్రి వివరించారు. దేశంలోని అన్ని చమురు శుద్ది కర్మాగారాలు తగినంత ముడి చమురు నిర్మలతో పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయని

0: పెట్రోల్ డీజిల్ నిల్వలు కూడా పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం సహజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడారు. గత 4 రోజుల్లో 1,84,00,000 గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు. నౌకాశ్రయాలు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఓపేష్ కుమార్ శర్మ మాట్లాడుతూ 62,370 మెట్రిక్ టన్నుల సరుకుతో వస్తున్న దిశ అనే ఎల్ఎన్జీ కార్గో నౌక హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటిందని వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. గోవాలో ఈరోజు జరిగిన గ్లోబల్ విండ్ డే 2026 జాతీయ సదస్సులో విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్ను కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, ఇండియన్ విండ్ టర్బైన్ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ డబ్ల్యూటి మారుత్ పోర్టల్ను అభివృద్ది చేశాయి. పవన విద్యుత్ సరఫరా వ్యవస్థను క్రమబద్దీకరించే లక్ష్యంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ను రూపొందించారు. ఈ సదస్సును ఉద్దేశించి మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ పవన ఇంధన రంగంలో భారతదేశం సాధిస్తున్న శరవేగ వృద్ధిని ప్రముఖంగా ప్రస్తావించారు. రవాణా విస్తరణ, కాలుష్య నియంత్రణ కోసం మెట్రో ఫేజ్2ను పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈరోజు సచివాలయంలో పలువురు మంత్రులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. గతంలో ఫేజ్1ను నిర్మించిన ఎల్ఎన్టీ సంస్థ ఫేజ్2 ఏర్పాటుపై నిస్సహాయతను వ్యక్తం చేయడంతో కేంద్రాన్ని ఒప్పించి ఫేజ్2 ఏర్పాటుకు రాష్ట్రం చొరవ తీసుకుందని వివరించారు.
1: మొదటి విడత రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ టేక్ ఓవర్ చేస్తేనే రెండవ విడత అనేది నిర్మాణానికి అవకాశం ఉంది. మొదటి విడత టేక్ ఓవర్ చేయాలి అని అంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 13,600 కోట్ల రూపాయల ఒప్పందం ప్రకారము నిధులు రిలీజ్ చేయాలా, అన్ని రాష్ట్రాలకు మెట్రోలో 50% చేరి నువ్వు ఇచ్చినావు, నాకు మాత్రం ఇయ్యనంటున్నావు.
0: అహ్మదాబాద్, ఉత్తరప్రదేశ్, విశాఖపట్నం మెట్రోల కోసం సహకరించినట్లే హైదరాబాద్ మెట్రో కూడా కేంద్రం సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. మెట్రో మొదటి దశను స్వాధీనం చేసుకుని మెట్రో ఫేజ్2ను పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఉత్తరప్రదేశ్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందం సంయుక్తంగా వారణాసిలో జరుగుతున్న గంజాయి అక్రమ రవాణా నెట్వర్క్ను ఛేదించాయి. అందిన నిఘా సమాచారం ఆధారంగా అధికారులు దాడి చేసి వారణాసిలోని జగత్పూర్లో గల ఒక కొరియర్ సంస్థ గోడౌన్ నుంచి 124 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో రేపు వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 నిర్వహిస్తారు. జాతీయ స్థాయిలో జరగనున్న ఈ వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభిస్తారు. ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, హిమాలయ పరిసర ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లలో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో రాజస్థాన్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్లలో నేడు బలమైన ఈదురుగాలులతో కూడిన ఉరుములు పడే అవకాశం ఉందంటూ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఈరోజు మెరుపులు, బలమైన గాలులతో, ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చని పేర్కొంది. రాగల 4 నుండి 5 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, జార్ఖండ్, బీహార్, దక్షిణ ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. గత 12 ఏళ్లలో భారతదేశ అభివృద్ది ప్రస్థానంలో శాస్త్ర సాంకేతిక రంగం కీలక శక్తిగా వ్యవహరించిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఒకప్పుడు కొన్ని రంగాలకే పరిమితమైన ఈ విభాగం ఇప్పుడు పరిపాలన, ఆవిష్కరణలు, ప్రజా సంక్షేమానికి ఒక బలమైన మూలస్తంభంగా మారిందని పేర్కొన్నారు. భారతదేశ సేవలో 12 ఏళ్ల సైన్స్ అనే అంశంపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సైన్స్ ఆధారిత అభివృద్దిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం వల్లే సాంకేతికత ప్రధాన జాతీయ మిషన్లు, ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో ఒక అంతర్భాగంగా మారిందని చెప్పారు. సులభంగా డబ్బులు సంపాదించవచ్చంటూ ఒక పెట్టుబడి ప్లాట్ఫామ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్థిస్తున్నట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్న ఒక వీడియోను ప్రభుత్వం ఖండించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి చెందిన ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ వీడియో పూర్తిగా నకిలీదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో సృష్టించిందని వెల్లడించింది.

0: ఉత్తర రైల్వే పరిధిలోని అంబాలా డివిజన్ కోసం 201 కోట్ల రూపాయల కవచ్ ప్రాజెక్టుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహబంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల ముగింపుకు సంబంధించి అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహనను భారత్ స్వాగతించింది. దేశంలోని మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు పనిచేసే భాగ్యం ఎన్డీఏ ప్రభుత్వానికి లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:15.

0: ఈనాటి పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ఈనాటి పంట పొలాలు కార్యక్రమంలో విందాం. దూడలలో బాలారిష్టాలు మరియు ఆరోగ్య పరిరక్షణ. మామునూరు పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అంబిక గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ పులుమాటి పంకజ్ మోహన్.
1: దూడలలో బాలారిష్టాలు మరియు దూడల ఆరోగ్య పరిరక్షణ గురించి తెలియచేయడానికి మామునూర్ పశు వైద్య కళాశాల వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్ విభాగ అధిపతి మరియు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అంబిక గారు ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి విచ్చేశారు. వారిని అడిగి దూడలలో బాలారిష్టాలు మరియు దూడల ఆరోగ్య పరిరక్షణ గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ బి అంబిక గారు.
2: నమస్తే సార్.
1: ప్రధానంగా మరి పుట్టిన దూడల సంరక్షణ ప్రాముఖ్యత గురించి తెలియజేస్తారు.
2: ముఖ్యంగా దూడలు, అప్పుడే పుట్టిన దూడలు అంటే నేటి దూడలే రేపటి పాలిచ్చే పశువులు, ఆవులు. సో వీటి ఆరోగ్యం పరిరక్షించినట్లయితే భవిష్యత్తులో మంచి ఉత్పాదకత కలిగినటువంటి బర్రెలు మరియు ఆవులను పొందవచ్చు. ఇది రైతుకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఇప్పుడు అప్పుడే పుట్టిన పిల్లలలో మరణ శాతం, ముఖ్యంగా దూడలలో మరణ శాతం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎందుకు అంటే పుట్టిన చిన్నపిల్లలలో, మామూలుగా మన మనుషుల్లో కూడా చిన్నపిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకు అంటే వాళ్లకు శరీర ఉష్ణోగ్రత సమతుల్యత కేంద్రం అనేది సరిగా దాని మీద డెవలప్ అయి ఉండదు. అందుకని అప్పుడే పుట్టిన వాటిని చాలా వెచ్చగా ఉంచాలి, వెచ్చని ప్రదేశంలో ఉంచాలి, తల్లి దగ్గరే ఉంచాలి. అలాగే దాని చుట్టుపక్కలంతా కూడా పరిశుభ్రంగా ఉండేలాగా చూసుకోవాల్సి వస్తుంది. ఇవి తొందరగా రోగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీటిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందువలన దూడల యొక్క ఆరోగ్య పరిరక్షణ అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నది.
1: దూడలు పుట్టిన వెంటనే చేయవలసిన సంరక్షణ గురించి తెలియజేస్తారా?
2: దూడలు పుట్టిన వెంటనే ముఖ్యంగా శ్వాసనాళాలను మనం పరిశుభ్రం చేయాల్సి వస్తుంది. శ్వాస సరిగా అందుతుందా లేదా చూసుకోవాలి. ఒకవేళ శ్వాస అందట్లేదు, అది తీసుకోవట్లేదు అంటే దూడను తలకిందులుగా వేలాడదీసినట్లు తీసి దాన్ని ఒకసారి అలా కొట్టాలి. సో దట్ అది యాక్టివ్ మోడ్లోకి వస్తుంది. అలాగే ఒకవేళ ముక్కు రంధ్రాలు మూసుకున్నట్లుగా ఉన్నట్లయితే వాటిని క్లీన్ చేయవలసి, పరిశుభ్రం చేయవలసి ఉంటుంది. ఒకవేళ అప్పుడు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే ఒక చిన్న పొడిగుడ్డతో ముక్కును మొత్తం క్లీన్ చేయాల్సి ఉంటుంది. అలాగే శరీరం అంతా కూడా మంచి శుభ్రమైన గుడ్డతో తుడిచి పొడిగా ఉండేలాగా చూసుకోవాలి. మనం ఇందాక చెప్పుకున్నట్లు చలి నుంచి రక్షించాల్సి ఉంటుంది. ఒకవేళ దూడలు చలికాలంలో పుట్టినట్లయితే చలి నుంచి సంరక్షణ చాలా అవసరం. అవి ఎప్పుడు వెచ్చగా ఉండేలాగానే చూసుకోవాలి. అలాగే నాభి శుభ్రపరచడం, ఇది చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నది. పుట్టిన వెంటనే మనం బొడ్డును కత్తిరిస్తాము. సో ఆ కత్తిరించే కత్తెర కానీ, అది కత్తిరించే ప్లేస్ కానీ చాలా పరిశుభ్రంగా ఉండాలి.

0: కత్తిరించిన వెంటనే కూడా 7% టింక్చర్ అయోడిన్తో దాన్ని గనక మనం క్లీన్ చేసినట్లయితే బయట ఉండే ఇన్ఫెక్షన్స్, అంటే అవి కింద నేల మీద ఉంటాయి కాబట్టి నేల మీద ఉండేటువంటి కారకాలు ఏవైతే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ లోపలికి వెళ్లకుండా నివారించవచ్చు. ఒకవేళ మనం ఇట్లా బొడ్డు కత్తిరించేటప్పుడు పరిశుభ్రత పాటించకపోతే ఏవైతే వ్యాధి కారకాలు ఎన్విరాన్మెంట్లో నేలపైన ఉంటాయో అవి ఆ బొడ్డు ద్వారా లోపలికి చేరి బొడ్డు వాపు వచ్చే ప్రమాదం ఉంటుంది. బొడ్డు వాపు ఏంటంటే చీమ్ పట్టడము, గడ్డలా కావడము, దాంతో నొప్పితోని దూడ తినక చనిపోవడం కూడా చూస్తూ ఉంటాము. అదొక్కటే కాదు, అలా బొడ్డు ద్వారా వెళ్ళినటువంటి ఈ వ్యాధి కారకాలు ఏవైతే ఉంటాయో అవి అక్కడి నుంచి రక్త ప్రసరణలోకి చేరి సెప్టిసీమియా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి, అంటే బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇంకా తర్వాత ఒకవేళ దానికి రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటే గనక ఈ కారకాలు కొన్ని ప్లేస్లో నిక్షిప్తం అవుతాయి, ముఖ్యంగా కీళ్ళల్లో నిక్షిప్తం అయిపోయి అన్ని కీళ్ళు కూడా వాపు రావడము, నొప్పితో దూడ నడవలేకపోవడము అటువంటివి చూస్తూ ఉంటాము. కొన్నిసార్లు మరణించే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఒక చిన్న చర్య, పుట్టిన వెంటనే బొడ్డు కట్ చేసేటప్పుడు పరిశుభ్రంగా ఉండడం వల్ల వచ్చే లాభాలు ఎన్నుంటాయో అది చేయకపోవడం వల్ల చివరకు మనం దూడను పొగట్టుకునే ప్రమాదం కూడా ఉంటుంది.
1: అంటే కాబట్టి రైతులందరూ కూడా దూడ పుట్టిన వెంటనే పరిశుభ్రంగా ఉంచుకోవాలి, అయోడిన్తో శుభ్రం చేయాలంటారు.
0: అంతే,
1: దానివల్ల దూడ ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి,
0: వ్యాధి బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు.
1: దూడ పుట్టినాక మరి ముర్రుపాల విషయంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడు ముర్రుపాలను దూడకు అందించాలి?
0: తల్లి పశువు ఈనిన వెంటనే వచ్చే పాలను మనం ఫస్ట్ 3 రోజులు వచ్చే పాలను ముర్రుపాలు అంటాం, జున్ను పాలు అంటాము. సో ఈ పాలు మనం ముఖ్యంగా రైతులలో ఒక అపోహ ఏంటంటే ఆ పాలు తాగితే అజీర్తి వచ్చేసి వేరే రోగాలు వస్తాయన్న అపోహ ఉంటుంది. సో రైతులు ఆ అపోహను తీసేయాలి. ముర్రు పాలలో రోగ నిరోధక శక్తి కలిగించేటటువంటి ప్రోటీన్లు ఉంటాయి, ఇమ్యునోగ్లోబులిన్స్ ఉంటాయి. అందుకని ముర్రు పాలను తప్పనిసరిగా పుట్టిన దూడలకు మొదటి 1.5 గంట నుంచి గంట లోపల తాగించాల్సి ఉంటుంది. అలాగే 12 గంటల లోపల 10% అంటే 10% ఆఫ్ ద బాడీ వెయిట్ ఆఫ్ ద దూడ ప్రకారము తాగించాల్సి ఉంటుంది. సపోజ్ 20 కిలోలు ఉందనుకోండి పుట్టిన దూడ, 2 లీటర్లు తాగించవలసి ఉంటుంది ఫస్ట్ 12 గంటల లోపల. సో అలాగే 24 గంటల తర్వాత ఇంకొకసారి తాగించవలసి ఉంటుంది. అలా 3 రోజులు, మొదటి 3 రోజులు కూడా తాగించవలసి ఉంటుంది. ఫస్ట్ 24 అంటే ఫస్ట్ రోజు 2 సార్లు తాగించవలసి ఉంటుంది, తర్వాత 2nd రోజు 3rd రోజు రోజులో 2-3 సార్లు. ఇప్పుడు ఏదైతే మనం అనుకున్నామో 10% ఆఫ్ ద బాడీ వెయిట్, 20 కేజీలకి 2 లీటర్లు అలా చేసుకుని ఆ 2 లీటర్లు రోజులో 3 సార్లు తాగించవలసి ఉంటుంది, అంటే పొద్దున మధ్యాహ్నము రాత్రి అలా తాగించవలసి ఉంటుంది. ఒకవేళ తల్లి చనిపోయి ఉంటే అంటే అనాథ దూడ అయి ఉంటే గనక మిల్క్ రిప్లేసర్స్ అంటే వేరే తల్లి పాలని తాగించడము ముర్రు పాలు, లేదు అంటే కాఫ్ మిల్క్ ఉంటుంది, సో రిప్లేసర్స్ అంటారు వాటిని, దాన్ని కూడా తాగించవచ్చు.
1: ముర్రుపాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు,
0: కంపల్సరీగా తీసుకోవాలి. ముర్రుపాలు చాలా శుభ్రంగా తీసేసి తాగించవలసి ఉంటుంది. ఒకవేళ వేరే వాటికి తాగించాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టి కూడా మనం 1-2 రోజుల వరకు తాగించవచ్చు, కానీ తాగించే ముందు కొంచెం గోరువెచ్చగా చేసి తాగించవలసి ఉంటుంది. ఈ ముర్రుపాలని 6 నెలల వరకు కూడా డీప్ ఫ్రీజర్లో మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు, డీప్లో పెట్టేసి అవసరం ఉన్నప్పుడు దాన్ని శరీర ఉష్ణోగ్రత వరకు దాన్ని వేడి చేసి కొంచెం గోరువెచ్చగా వచ్చేలాగా చేసేసి మనం తాగించవచ్చు.
1: అంటే 6 మంత్స్ కూడా ఉంచుకోవచ్చు వాటిని.
0: ఉంచుకోవచ్చు.
1: మరి రైతులు ఎలాంటి ఆహారాన్ని అందించాలి దూడలకు, మరి వాటి నిర్వహణ ఎట్లా చేయాలి?
0: మొదటి 3 నెలలు, 3 నెలల వయసులో ఏంటంటే పాలు సరిపడా ఇవ్వాలి, అప్పుడే దాని ఎదుగుదల కరెక్ట్గా ఉంటుంది. అలాగని అధిక పాలు చిక్కటి పాలు ఇస్తే కూడా అజీర్తి సమస్యలు వచ్చి పారుడు డయేరియా వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. సో సరైన మోతాదులో పరిశుభ్రమైన పాలు ఇవ్వవలసి ఉంటుంది. అలాగే నీరు కూడా మంచి పరిశుభ్రమైన నీరు తగినంత ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు వేసవి కాలంలో వడదెబ్బ తగిలే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎండలో ఎక్కువసేపు ఉండకుండా నీడలోనే కట్టేయాల్సి ఉంటుంది. అలాగే స్ప్రింక్లర్స్, శరీర ఉష్ణోగ్రత పెరగకుండా మనం ఇందాక చెప్పుకున్నట్లు చిన్నవాటిలో శరీర ఉష్ణోగ్రత సమతుల్యత సరిగా ఉండదు కాబట్టి వ్యవస్థ. సో అందుకే చల్లగా కొంచెం ఈ వేసవి కాలంలో టెంపరేచర్ ఇంకా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కొంచెం చల్లగా ఉంచాలి. అలాగే ఇంకా వాటిని సరైన మోతాదులో నీరు తాగించడం పాలు తాగించడంతో పాటు యాజమాన్య పద్ధతులు కూడా పాటించవలసి ఉంటుంది. 3 నెలల తర్వాత మెల్లగా మనం గడ్డి, పచ్చిగడ్డి అలాగే పొడిగడ్డిని తినిపించవలసి ఉంటుంది. ఎందుకంటే

0: దాని రూమెన్ అంటే దాని పొట్ట సంచుల మాదిరిగా ఉంటుంది, మనలాగా కాదు. సో అది డెవలప్ అవుతుంది కాబట్టి మెల్లగా మనం గడ్డి, పచ్చిగడ్డి, పొడిగడ్డిని మనం తినిపించవలసి ఉంటుంది. అలాగే ఖనిజ మిశ్రమం కూడా, మినరల్ మిక్చర్ కూడా దానికి ఫీడ్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే అది ఎదిగేది కాబట్టి దాని యొక్క బోన్స్, ఇంకా కండరాలు ఎదుగుదలకు ముఖ్యంగా కాల్షియం, ఫాస్ఫరస్, ఇంకా ఇతర ఖనిజ లవణాలు అవసరం ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మినరల్ మిక్చర్స్ కూడా మనం ఇవ్వవలసి ఉంటుంది.
1: అదేవిధంగా మరి దూడలను ఎలాంటి ప్రదేశాలలో ఉంచాలి, ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు?
0: అంటే దాని సరౌండింగ్స్ చాలా పరిశుభ్రంగా, అది ఉండే షెడ్ ఉన్న ప్లేస్ కూడా చాలా పరిశుభ్రంగా సరైన విధానంలో కట్టబడి ఉండాలి. అంటే సరైన గాలి ఫ్లో అవుతూ ఉండాలి, అలాగే సరైన వెంటిలేషన్ వెలుతురు వస్తూ ఉండాలి, అండ్ ఫ్లోరు, రూఫు అన్నీ కూడా క్లీన్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. వీలైతే అప్పుడే పుట్టిన దూడల్ని సపరేట్ ఒక అదేంటి కేజెస్లో వాటిలో ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవి తొందరగా జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి వాటిని మామూలు అన్ని వాటితో కాకుండా పుట్టిన పిల్లల్ని సపరేట్గా ఉంచడం అనేది, దానివల్ల మనం చాలా వరకు రోగాలను నివారించుకోవచ్చు.
1: దూడలలో నట్టలు ఉండడం వలన ఎలాంటి నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి, మరి వాటి నివారణ ఎట్లా చేసుకోవాలి?
0: ఈ చిన్న వాటిలలో ముఖ్యంగా దూడలలో నట్టల బెడద అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకు అంటే ఇవి, ఈ నట్టలు తల్లి పాల నుంచి కూడా, ఒకవేళ తల్లి కడుపులో కనుక నట్టలు ఉంటే, సో ఆ గుడ్లు అనేవి పాల ద్వారా పిల్లలకు కూడా, దూడలకు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి అవి బయటికి వెళ్ళి ఏం తినకున్నా తాగకున్నా తల్లి ద్వారానే ఈ గుడ్లు పొదిగి నట్టలు కడుపులో వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ నట్టలు ఏంటంటే పోషకాలను హరించి వేస్తాయి, సో వాటి ఎదుగుదలను తగ్గిస్తుంది. అందువలన ఈ నట్టల నివారణ అనేది దూడలలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నది. సో ఎప్పటికప్పుడు మనం పేడ పరీక్ష చేయించేసి తగిన నట్టల నివారణ మందు వేయించగలిగితే గనక వాటి ఎదుగుదల సక్రమంగా ఉంటుంది, అలాగే అవి రోగాల బారిన పడకుండా ఉంటాయి. ఎందుకంటే ప్రోటీన్లు హరించి వేస్తాయి కాబట్టి వాటిలో ప్రోటీన్ల యొక్క డెఫిషియన్సీ వచ్చేసి అవి అంటే ఎనీమియా, కొన్ని రకాల ఈ పారాసైట్స్, ఈ నట్టలు ఏవైతే ఉంటాయో రక్తాన్ని కూడా పీల్చివేస్తాయి. సో దానివల్ల రక్తహీనత వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఇట్లా రక్తహీనతతో బాధపడుతున్నటువంటి దూడలు ఏవైతే ఉంటాయో తొందరగా జబ్బుల బారిన పడతాయి, ఎందుకంటే వాటిలో రోగ నిరోధక శక్తి అనేది తగ్గుతుంది. సో ఈ నట్టల నివారణ అనేది కంపల్సరీగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఈ షెడ్యూల్ని చూసుకున్నట్లయితే, ప్రణాళిక చూసుకున్నట్లయితే పుట్టిన రెండో వారం నుంచి కూడా మనం నట్టల మందు వేయించాల్సి ఉంటుంది. ఎంత వేయాలి, ఏ మందు వేయాలి అనేది తప్పకుండా పశువైద్యుని పర్యవేక్షణలోనే పేడ పరీక్ష చేయించుకొని తగిన మోతాదులో వేయించవలసి ఉంటుంది. ఫస్ట్ డోస్ వచ్చేసి 2 వారాల వయసు, 14-15 రోజుల వయసులో వేయించాల్సి ఉంటుంది. అలాగే ఏ రకమైనటువంటి నట్టలు అక్కడ ఉన్నాయి, ఇంకా ఎంత మోతాదులో ఉన్నాయి, దాన్ని బట్టి 3 నెలల వయసు వచ్చేంత వరకు ప్రతి రెండు వారాలకు ఒకసారి ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత నెలకు ఒకసారి 6 నెలల వయసు వరకు. ఇంకా తర్వాత వాటి బెడదను బట్టి దాని లైఫ్ లాంగ్ 2 లేదా 3 నెలలకు ఒకసారి నట్టల నివారణ మందుని గనక మనం వేసినట్లయితే చాలా వరకు దూడల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు.
1: అంటే 2 వారాల నుండి నట్టల మందు వేయించాలి
0: కంపల్సరీగా, తప్పకుండా వేయించాలి,
1: పరీక్షలు చేయించి
0: వేయించుకుంటే మంచిది.
1: దూడలలో సాధారణంగా వచ్చే వ్యాధులు ఎలా ఉంటాయి, మరి వాటి నివారణ ఎట్లా చేసుకోవాలి రైతులు, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
0: దూడల్లో మనం ఇందాక చెప్పుకున్నట్లు బొడ్డు వాపు వ్యాధి అంటారు, సరిగా పరిశుభ్రత పాటించకపోతే బొడ్డు కట్ చేసేటప్పుడు, సో బొడ్డు వాపు వ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇంకొకటి ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటంటే కాప్స్ కోర్స్, అంటే పారుడు, దూడలలో పారుడు అంటాము. ఇప్పుడు ఈ నేల పైన సూక్ష్మజీవులు నిక్షిప్తమై ఉండి సరిగా పరిశుభ్రత చేయకపోవడం వలన ఈ పుట్టిన దూడలు ఎక్కడ పడితే అక్కడ అంటే నాకడము, దాన్ని తినడం వల్ల ఏంటంటే కడుపులో ఈ కారకాలు చేరి తీవ్రమైనటువంటి విరోచనాలు బారిన పడతాయి. సో ఈ విరోచనాలు తీవ్రంగా అవడం వల్ల ఏంటి అంటే నిర్జలీకరణ, డీహైడ్రేషన్ వస్తుంది బాడీలో, అంటే శరీరంలో ఉన్నటువంటి నీరన్నీ పోయి అది ఒక స్టేజ్లో దూడ చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో వెంటనే మనం పశువైద్యం దగ్గరికి తీసుకుని వెళ్ళి ఐవి ఫ్లూయిడ్స్ అంటే సెలైన్స్ ఎక్కించుకోవాలి, తగిన యాంటీబయాటిక్స్, సో ఆ ఇన్ఫెక్షన్కి తగ్గట్టుగా డాక్టర్ చెప్పిన విధంగా ఎన్ని రోజులు వేయించుకోవాలో అన్ని రోజులు వేయించుకోవాలి. సో అదే కాకుండా

0: ఇంట్లో చల్లగా ఉంచేసి తగిన మోతాదులో నీరు అలాగే ఎలక్ట్రోలైట్స్ మనం తాగించవలసి ఉంటుంది. తర్వాత చెప్పుకోదగ్గది కాక్సిడియోసిస్, కాఫ్ కాక్సిడియోసిస్ అంటారు. ఇది ప్రోటోజోవల్ స్టమక్ ఇన్ఫెక్షన్ అంటారు. ఇందులో కూడా జిగురుతో కూడినటువంటి విరోచనాలు ఉంటాయి, డిసెంట్రీ అంటాము. సో ఇందులో బాగా తినకడము పారుడు ఆ టైంలో. సో దీనివల్ల ఏంటంటే తీవ్రమైనటువంటి కడుపు నొప్పి ఉండడము, దూడ అరవడము, ఇంకా నిర్జలీకరణ అయిపోవడము, ఒక్కొక్కసారి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ విషయంలో కూడా తగిన టైంలో వెంటనే అటువంటి లక్షణాలు చూపించిన వెంటనే పశు వైద్యం దగ్గరికి తీసుకెళ్ళి తగిన చికిత్స చేయించుకుంటే కనుక మనం దూడని కాపాడుకోవచ్చు.
1: దూడని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి వాటికి ఆరోగ్యం ఎలా ఉంది, బాగున్నదా.
0: ఇంకా అలాగే కాకుండా ఇప్పుడు వేసవి కాలంలో వడదెబ్బ ఎలాగో, చలికాలంలో కాఫ్ డిఫ్తీరియా అంటే ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఊపిరితిత్తులు ప్రమాదం బారిన పడినట్లయితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడము, తీవ్రమైనటువంటి జ్వరము, ముక్కులో కారడము, కళ్ళ నుంచి పుసులు కారడము, ఇంకా చాలా వీక్గా అయిపోయి దూడ చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఇలా జరగకుండా ఉండాలంటే చలికాలంలో కొంచెం వెచ్చగా ఉంచడము, పొడిగా ఉండే ప్లేస్లెస్లో ఉంచడము. సో ఇన్ఫెక్షన్ బారిన పడకుండా మనం ఇట్లా చెప్పుకున్నట్లు అంటే వ్యాధి నిరోధక శక్తి పెరిగేలాగా మంచి మినరల్ మిక్చర్స్ కానీ సరైన పోషణ పద్ధతులు పాటిస్తే కనుక అటువంటి వాటి బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు.
1: చివరికి ఒక ప్రశ్న అండి, దూడలు ఆరోగ్యంగా పుట్టాలంటే రైతు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పుట్టినాక కూడా ఆరోగ్యం ఉండాలంటే మీరు ఇచ్చే సూచనలు ఏంటి?
0: అంటే పుట్టక ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే కొన్ని రకాలటువంటి పోషకాలు కానీ ఇంజెక్షన్లు కానీ ఇప్పిస్తే, ముఖ్యంగా వైటమిన్ ఏ ఇంజెక్షన్. సో అది ఇప్పిస్తే కనుక హైడ్రోసెఫాలస్ అంటారు, అంటే పుట్టిన వెంటనే పెద్ద తల అంటే బ్రెయిన్లో వాటర్ చేరడం అటువంటివి గమనిస్తాము. అలాగే పుట్టుకతోనే కళ్ళు లేకుండా పుట్టడం, గుడ్డిగా పుట్టడం, అటువంటి వాటిని నివారించుకోవచ్చు వైటమిన్ ఏ ఇంజెక్షన్ ఇప్పిస్తే కనుక. అలాగే కండరాల జబ్బుల పడకుండా ఉండడానికి వైటమిన్ ఈ ఇంజెక్షన్ కూడా ఇప్పించుకోవాల్సి ఉంటుంది. అలాగే కాకుండా మనం ఇందాక చెప్పుకున్నట్లు తల్లికి గనక నట్టలు ఉంటే పిల్లలకు వచ్చే ప్రమాదం ఉంటుందని చెప్పుకున్నాం కాబట్టి, సో గర్భంలో ఉన్నప్పుడే సరైనటువంటి ఈ నట్టల నివారణ మందు అంటే సేఫ్గా ఉండేటటువంటి నట్టల నివారణ మందు వేస్తే గనక పుట్టిన పిల్లలకి ఆ నట్టలు బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. సో తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనం కొన్ని రకాలటువంటి
1: జాగ్రత్తలు
0: తీసుకుంటే గనక పుట్టిన పిల్ల చాలా ఆరోగ్యంగా పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే వ్యాధి నిరోధక టీకాలు పుట్టిన వెంటనే ముర్రుపాలు తాగించాలి. తర్వాత కొన్ని అంటే భయానకమైనటువంటి జబ్బులు ఉంటాయి, సపోజ్ తీసుకున్నట్లయితే గాలికుంటు వ్యాధి. పెద్దవాటిలో ఏంటంటే ఇది గిట్టల మధ్య నోట్లో కురుపులైపోయి తినక సరిగా నడవక చనిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ చిన్న వాటిలో ఏంటంటే ఈ వైరస్ ఏదైతే ఉంటుందో గాలికుంటు వ్యాధి వైరస్ FMD అనేది, ఇది డైరెక్ట్గా హార్ట్లోకి వెళ్ళి హార్ట్ని ఎఫెక్ట్ చేసేసి దూడ చనిపోయే ప్రమాదం ఉంటుంది. సో అలాగే BQ అంటారు, బ్లాక్ వాటర్, జబ్బవాపు అంటారు. ఇది కూడా చిన్న వాటిలో 1 ఇయర్ అబ్బో ఉన్న వాటిలో చాలా కామన్గా వస్తుంది. ఇందులో కూడా చాలా తీవ్రమైనటువంటి జ్వరం వచ్చి సెప్టిసీమియా వచ్చి చనిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఇంకొకటి HS, హెమరేజిక్ సెప్టిసీమియా అంటారు దాన్ని. సో దీంట్లో ఏంటంటే ఇది శ్వాసకోశ వ్యవస్థని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి తీవ్రమైనటువంటి జ్వరము, శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడడము, దీన్ని గురక వ్యాధి కూడా అని అంటారు, గురక పెట్టడము. సో ఇటువంటి జబ్బులు రాకుండా చిన్న వయసులోనే మనం టీకాలు కనుక వేయించుకున్నట్లయితే, జనరల్గా FMD అయితే 4 నెలలు నుంచి 6 నెలల వయసులో వేస్తాం ఈ FMD కానీ, BQ కానీ, ఇంకా ఈ HS, ఈ వ్యాక్సిన్స్ 4 నుంచి 6 నెలల వయసులో వేసిన తర్వాత ప్రతి సంవత్సరం ఒకసారి తొలకరి ముందు. అలాగే ఈ గాలికుంటు వ్యాధి సంవత్సరంలో 2 సార్లు అంటే ఆ ఏరియాలో ప్రబలే ప్రభావాన్ని బట్టి, సో సంవత్సరానికి 2 సార్లు ఇప్పిస్తాము. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే బ్రూసెల్లోసిస్ అంటాం, ఈసుకుపోవడము అంటే అబార్షన్స్ అవ్వడము. సో అటు ఈ ఆడదూడలలో 4 నుంచి 6 నెలల వయసులో మనం కనుక టీకా వేపిస్తే ఒకటేసారి, అది దాన్ని కాఫ్ ఫుడ్ వ్యాక్సిన్ అంటారు, ఒకసారి వేయిస్తే అది భవిష్యత్తులో అలా ఈసుకుపోవడం అనే బ్యాక్టీరియా బారిన పడకుండా మనం దాన్ని కాపాడుకోవచ్చు.
1: కాబట్టి పుట్టక ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, పుట్టినాక కూడా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే దూడ ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
0: అవునండి.
1: ఇంతవరకు దూడలలో బాలారిష్టాలు మరియు దూడల ఆరోగ్య పరిరక్షణ గురించి మామ్నూర్ పశు వైద్య కళాశాల వెటరినరీ క్లినికల్ కాంప్లెక్స్ విభాగ అధిపతి మరియు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అంబిక గారు మన ఆకాశవాణి రైతులకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి.
2: ఇంతవరకు

0: కుమీరు పంట పొలాలు కార్యక్రమంలో దూడలలో బాలారిష్టాలు మరియు ఆరోగ్య పరిరక్షణ మామునూరు పశువైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అంబిక గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ పులుమాటి పంకజ్ మోహన్. పంట పొలాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం మొక్కజొన్న విత్తన సాగులో అనుభవాలు. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం జోగయ్యపల్లి గ్రామ రైతు కేతిపల్లి రాజిరెడ్డి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ పులుమాటి పంకజ్ మోహన్.
1: నమస్కారం అండి, కేతిపల్లి రాజు.

0: మోపిడిపల్లి రాజిరెడ్డి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ బులుమాటి పంకజ్ మోహన్.
1: నమస్కారం అండి కీర్తిపల్లి రాజిరెడ్డి గారు.
2: నమస్కారం అండి.
1: మీరు జోగాయపల్లి గ్రామంలో ఈ మొక్కజొన్న సీడ్ పండిస్తూ ఉన్నారు కదా?
2: ఓకే అండి.
1: అంటే ఎంతకాలం నుండి పండిస్తూ ఉన్నారు సీడ్ అనేది, ఎట్లా చేస్తూ ఉంటారు?
2: మేము మొక్క అనేది సెకండ్ క్రాప్, గత ప్రతి ఇయర్ కూడా సెకండ్ క్రాప్ వేయడం జరుగుతుంది. కాకపోతే ఈసారి సీడ్ వేయడం జరిగింది. మేల్ మేము
1: ఫస్ట్ టైం వేశారు సీడ్?
2: ఫస్ట్ టైం మేము ఫస్ట్ టైం లోకల్ వేసాడు. లోకల్ మాకు 40 నుంచి 45 వచ్చేది ఇంతకు ముందు. ఈసారి మాత్రం మేము ఓన్లీ సీడ్ వేయడం జరిగింది.
1: అంటే సీడ్ అంటే అనుకున్నారు ఈసారి
2: చూద్దాం ఒకసారి. వాళ్ళు కూడా కంపెనీ వాళ్ళు ఊకే వేయండి రెడీ వేయండి అనడం వల్ల చూద్దాం
1: ఒకసారి,
2: చూద్దాం పంట మార్పిడి కూడా రావచ్చు అనే ఉద్దేశంగా వేయడం జరిగింది. వేసిన విషయంలో పర్వాలేదు, 35 నుండి 35 వచ్చింది దిగుబడి.
1: అంటే ఇప్పుడు సీడ్ పన్ను పంటకి అంటే తేడా ఏంటి, దుక్కిని ఎట్లా చేసుకోవాలి, దానికి ఏమైనా ప్రత్యేక శ్రద్ధ వహించాలి?
2: సేమ్ సేద్యం అంతా ఒకటే, లోకల్ కానీ సీడ్ కానీ మక్క విషయంలో మనం దానికైతే ఎలా చేసినామో దీనికి అలాగే. ఇక మిగతా తల పూదీయడం అదే కంపెనీ వాళ్ళు తీసుకుంటారు,
1: వాళ్ళు వచ్చి తీసుకుంటారు
2: మనకు సంబంధం లేదు. ఇక మనం దానికైతే ఎలా క్రాప్ చేసినామో దీనికి అలాగే, వాటర్ కానీ మందులు కానీ ఏదైనా
1: సీడ్ కోసం ఏ నెలలో కానీ సాగు చేసుకుంటారు?
2: నవంబర్ నుండి స్టార్ట్ చేస్తాం, జస్ట్ నవంబర్ డిసెంబర్ దాకా, అక్టోబర్ లాస్ట్ వీక్ నుండి డిసెంబర్ లాస్ట్ వీక్ వరకు కూడా వేస్తాం క్రాప్, సెకండ్ క్రాప్.
1: ఓకే, ఆ రెండు నెలల్లో మీరు వేసుకుంటారు?
2: వేసుకుంటాం,
1: ఎప్పుడైనా వేసుకోవచ్చు.
2: అట్లా మేము నవంబర్ నుంచి డిసెంబర్ వరకు వేస్తాం. మేము నవంబర్ లో వేసాము.
1: దుక్కిని ఎట్లా చేసుకుంటారు?
2: దుక్కి మేము యథావిధిగా కల్టివేటర్ చేస్తాం, రూట్వేటర్ చేసి బోదలు ఎక్కి బోదలు చేసి గింజలు చేయితో కానీ మిషన్తో కానీ పెట్టిస్తాం. సేమ్ లోకలే వాళ్ళు, కాకపోతే 5 సార్లకు ఒకటి మేల్, అది మొగసాల అని ఇస్తారు, మేల్ ఇస్తారు, అది పెట్టిస్తాం. ఇక మిగతా దానికి కావాల్సిన వాళ్ళు వచ్చి మనకు చెప్తా ఉంటారు ఏం చేయాలి, ఏంది సలహాలు ఇస్తారు, ఎట్లా చేయాలి, తలపు తీయడం వాళ్ళే తీపిచ్చుకుంటారు, కూలళ్ళం పిలిపిస్తారు, అట్లా స్ప్రే చేపియడం చెప్తా ఉంటే చేపిస్తాం. ఇక మాకు వేరే లోకల్ పండిస్తాం కాబట్టి దానికి దీనికి తేడా ఏం లేదు. అదో మిషన్ కోసి క్రాప్ కటింగ్ చేస్తాం, ఇది కూలర్లు షేన్ మీద ఇచ్చి లోడ్ చేపిస్తాం.
1: సీడ్ అనేది చేతితో తీస్తారు?
2: చేతితో తీస్తారు, పొట్టు తీసి కంకితోనే వెయిట్ వేస్తాం. అట్లా అంతే తేడా. మేము ఇవి జొన్నలు కాంట పెడతాం, కంకి వెళ్ళిపోతుంది. దాన్ని సేమ్ మళ్ళీ మనకు 4 మంత్ అంటే 120 డేస్ సేమ్ ఉన్నది
1: సేమ్
2: క్రాప్ కూడా, లోకల్ కానీ 120 డేస్, ఇది కానీ 120 డేస్.
1: అంటే ఇప్పుడు కలుపు నివారణ ఎట్లా చేసుకుంటా ఉంటారు?
2: కలుపు నివారణ మాకు పిండి మిత్తాలు అవి మేము స్ప్రే చేస్తాం, అంతే. ఇక దాన్ని కూలర్లతో తీయడం ఏం లేదు.
1: నీరు కూడా ఎట్లా ఇవ్వాలి? నీటి
2: నీరు మాకు డ్రిప్పు పైపులు గుంజుతాం మామూలుగా. కొంచెం మన అది పీస్ వచ్చినప్పుడు ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది, వీక్లీ ఒక తడి. ఇదే చిన్నప్పుడు అంటే 15 రోజులు 10 రోజులు అప్పుడు వదులుతూ ఉంటాం డ్రిప్ కాబట్టి, తడి ఆరినప్పుడు వదిలేస్తాం. ఇదైతే ఉంటుంది.
1: ఈ డ్రిప్ కూడా మీకు సబ్సిడీలో ఇచ్చారా?
2: ఇచ్చారు.
1: బాగుందా డ్రిప్?
2: పర్వాలేదు, 100%.
1: దానివల్ల మీకు నీరు కూడా ఆదా అవుతుంది, అన్ని మొక్కలకు అందుతుంది,
2: నీరు ఆదా ఉంది, దిగుబడి పెరుగుతుంది. లోకల్ నువ్వు వేరే దానికున్న డ్రిప్ దానికి ఒక 4-5 క్వింటాల్ దిగుబడి పెరుగుతుంది.
1: దిగుబడి కూడా పెరుగుతుంది,
2: పక్కా పెరుగుతుంది. మనకు రైతుకు కూడా పని ఉండదు, భూమి లూజ్ ఉంటుంది. దానివల్ల మొక్క ఏపుకొచ్చి నువ్వు ఎక్కడ కానీ దిగుబడి అనేది ఒక్క మొక్కే కాదు, డ్రిప్ వల్ల ప్రతి పైరుకు దిగుబడి
1: పెరుగుతుంది.
2: లాభదాయకం అది. అది మీరు అన్నట్టు నీరు కూడా మనకు ఆదా. 1 ఎకరం భారించే నీరు 2-3 ఎకరాలు భారిస్తుంది.
1: వృధా కాదు,
2: వృధా కాదు, మనకు అవసరం మందమే తీసుకుంటుంది, అది వదలొచ్చు, దాని ప్రాణాన్ని కాపాడుకుంటుంది. ఇట్లయితే నీళ్లు వేస్ట్ అయిపోతాయి, అది తీసుకోదు, షేన్లో ఊరికి కింద పడుతుంది.
1: ఇలా కీటకాలు తెగులు నాశిస్తూ ఉంటాయి.
2: ఇంకా దీనికే తక్కువ, డ్రిప్కే తక్కువ. ఇంకా ఏ ఒక రకంగా చెప్పాలంటే ఏర్కులు లాంటివి రావాలంటే డ్రిప్కు రాదు, అది వచ్చినా ఆ కర్ర వరకే.

0: ఆశించిపోతాయి.
1: స్ప్రెడ్ కాదు ఎక్కడ,
0: స్ప్రెడ్ కాదు. నువ్వు నీళ్లు పంపించడం వల్ల, వేరే కట్టడం వల్ల ఇంకా వేరే దానికి స్ప్రెడ్ అయ్యి చేను అంతా కూడా ఎయిర్ కూల్ వచ్చే పరిస్థితి.
1: డ్రిప్ వల్ల ఇట్లాంటి ఉపయోగాలు కూడా ఉన్నాయి రైతులకు.
0: డ్రిప్ వల్ల ఎయిర్ కూల్ను నివారిస్తుంది. ఒకవేళ వచ్చినా ఆ ఒక్క మొక్క వరకే ఆగిపోతుంది స్ప్రెడ్ కాకుండా. కానీ అదే మనం వాటర్ వదిలితే మిగతా దానికి కూడా అంటువ్యాధి లాగా అయిపోతుంది.
1: కాబట్టి డ్రిప్ వల్ల రైతులు మంచి లాభాలు ఉన్నాయి,
0: వందకు వంద లాభం. డ్రిప్ లేని వాళ్ళు కూడా ఇంకా గవర్నమెంట్ ప్రోత్సహించి ఇస్తే రైతులు తీసుకోవాలి, మంచిది కూడా.
1: ఈ మరి గింజ రావాలన్న కంకి మంచిగా రావడం,
0: జర్మినేషన్ అన్ని రకాలుగా
1: ఎట్లా ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉంటారు, ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తారు? కీడు కోసం అన్నారు కదా, దానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
0: ప్రత్యేకంగా మనం లోకల్ మొక్కజొన్న అయితే ఎలా చేస్తాము అలాగే దానికి ప్రత్యేకంగా ఏం చేయాలి. సేమ్ దానికి ఇచ్చిన 2 times 3 times ఫెర్టిలైజర్, 2 times 3 times స్ప్రే, సేమ్ మన లోకల్ మొక్కజొన్న లాగానే
1: వేసుకోవాలి
0: చేయడం జరుగుతుంది. ఎక్స్ట్రా అంటే వాళ్ళు పీకలు తీసుకుంటారు వాళ్ళే, అది మిషన్ కటింగ్ చేస్తే మనం ఇది కూలర్లతో
1: ఇప్పుడు ఖర్చు ఎంత వస్తుంది దీనికి, దీనికి దానికి తేడా ఖర్చులు?
0: ఆవరేజ్ లా సేమ్ ఏ ఉంది. వీళ్ళు సీడ్ ఫ్రీ ఇస్తారు, మనం సీడ్ అది కొనుక్కోవాలి. దానివల్ల అవి ఎంత, ఒక ఎకరానికి మనకు 2 bags వస్తుంది అంటే 8 kgs, అదొక 4,000 5,000 ఆదా అవుతుంది రైతుకు. మనం లోకల్ వేస్తే ఏమైతే అంటే ఒక 5,000 సీడ్ ఖరీదు అవుతాయి, 4,000 అవుతాయి ఎకరానికి వచ్చేసి. ఆ 4,000 సీడ్ వీళ్ళు మనకు ఫ్రీగా ఇస్తాను.
1: అంటే ఇప్పుడు ఆ సీడ్ దిగుబడి ఎక్కువ వస్తున్నారు మీరు మామూలు పంట అయితే, మరి సీడ్ తక్కువ వస్తున్నారు, మరి మీకు ఆదాయంలో తేడా వస్తుంది?
0: ఆ రేటులో మనకి ఇది క్వింటాల్కి వచ్చేసి 3,000 ఇస్తాను
1: సీడ్కు.
0: సీడ్కు అది గవర్నమెంట్ కొంటేనే 2,400. ఒకవేళ గవర్నమెంట్ కొనలేదనుకో మనకు 2,018
1: కాబట్టి మీకు ఇట్లా కూడా
0: రేట్లో ఇంకా మనకే ఒక 10-20,000 బెనిఫిట్.
1: ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ అండి.
2: ఇంతవరకు మీరు పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమంలో మొక్కజొన్న విత్తన సాగులో అనుభవాలు హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం జోగయ్యపల్లె గ్రామ రైతు కేతిపల్లి రాజిరెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ పులుమాటి పంకజ్ మోహన్. పంట పొలాలు కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం విందాం.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం కావస్తుంది 7:45. ఇప్పుడు విందాం వికసిత్ భారత్ కార్యక్రమం. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో పిఎం రహత్ పథకం గురించి కడప మరియు అనంతపూర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ చుంటూరు మహేష్ గారు.
2: మనము చాలా సందర్భాల్లో రోడ్డు మీద యాక్సిడెంట్స్ చూస్తుంటాము. అయితే అందరూ చూస్తారు, అందరూ అయ్యయో అంటుంటారు, కానీ వారిని సేవ్ చేసి గభాలను తీసుకెళ్ళి వాళ్ళని ఎక్కడైనా హాస్పిటల్లో జాయిన్ చేసేటటువంటి పరిస్థితులు అన్ని సందర్భాల్లోనూ ఉండవు. ఎందుకంటే ఎవరైనా అలా చేయాలనుకున్నా కూడా భయపడతారు. అక్కడికి తీసుకెళ్తే నీకేంటి సంబంధము, ఎవరు చేశారు యాక్సిడెంటు, ఎందుకు, మెడికో లీగల్ కేసు, పోలీసులు రావటం, ఇట్లా జరుగుతుంటుంది. మరి ఈ నేపథ్యంలో మనకి కేంద్ర ప్రభుత్వం వారు పిఎం రాహత్ స్కీమ్ అనేది ఒకటి కొత్తగా మొదలుపెట్టారు. ఆ వివరాలు మనతో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అనంతపూర్ వైఎస్ఆర్ కడప ఎం వీర్రాజు గారు మన స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం అండి.
3: నమస్కారం సార్.
2: వారిని అడిగి తెలుసుకుందాం ఈ పిఎం రాహత్ స్కీమ్ ఏంటి, దాని వివరాలు చెప్పండి సార్.
3: సార్, పిఎం రాహత్ స్కీమ్ సార్ ప్రైమ్ మినిస్టర్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్డ్ ట్రీట్మెంట్ అనే ఒక ప్రోగ్రాము గౌరవ కేంద్ర ప్రభుత్వం 14/2/2026 నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ స్కీమ్ తలకి ప్రధాన ఉద్దేశం ఏంటంటే గోల్డెన్ అవర్లో, అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ అవర్ని గోల్డెన్ అవర్ అంటాము, ఈ టైంలో ఒక రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ని, గాయపడిన వ్యక్తిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేస్తే కనుక అతను బతికే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి, 98% అవకాశాలు పెరుగుతాయన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇందులో ఇంకొక ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఒక హాస్పిటల్కి ఒక వ్యక్తిని తీసుకువెళ్ళినప్పుడు ముందుగా అమౌంట్ ముందు పే చేయండి, వివరాలు ఏంటి, లీగల్ కేసు మీరు ఫైల్ చేశారా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా, ఈ వివరాలతో కొంతవరకు కాలహరణం జరిగే అవకాశం ఉంటుంది. అట్లాంటి సమస్య రాకుండా ఉండడం కోసం ఇమీడియట్గా ఆ విక్టిమ్ని హాస్పిటల్కి తీసుకెళ్ళిన వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం, అమౌంట్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఉండడము, ఇమీడియట్ ట్రీట్మెంట్ అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ పిఎం రాహత్ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. అలాగే మోటార్ వాహన చట్టం 1988లోని 162 సెక్షన్ ప్రకారం కూడాను ఈ పిఎం రాహత్ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం 150,000 రూపాయల వరకు, 1.5 lakh rupees వరకు ట్రీట్మెంట్ ఇవ్వడము, అలాగే 7 రోజుల వరకు ఆ వ్యక్తికి ఎటువంటి అమౌంట్ కలెక్షన్ అవసరం లేకుండానే ట్రీట్మెంట్ ఇవ్వాలని ఒకే ఉద్దేశంతో ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది.
2: ఈ స్కీమ్ తాలూకు ఉద్దేశం అది చాలా బాగుందండి, కానీ ప్రజలకి పూర్తిగా తెలియదు ఒకటి, రెండవది మళ్ళీ బాలారెస్టాలు చాలా ఉంటాయి కదా, అందులో ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలి, తీసుకెళ్తే ఏమవుతుంది, నా పేరును ఇంక్లూడ్ చేస్తారేమో, 10 సార్లు కోర్టుకు రమ్మంటారేమో అని ఇలా అనేకమైనటువంటివి ఇంకా స్టిల్ లింగర్ అవుతూనే ఉంటాయి కదా. మరి ఈ నేపథ్యంలో ఈ పిఎం రాహత్ స్కీమ్ వాటన్నిటినీ ఎట్లా అధిగమిస్తుంది?
3: యా సార్, యాక్సెప్టెడ్. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ని చూసాము, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్సిడెంట్ జరిగింది, నేనే ఉన్నాను, కామన్ మ్యాన్గా కూర్చున్నాను, తీసుకువెళ్తే ఏమవుతుంది, ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉన్న భయం అయితే ప్రజలకు ఉంటుంది. అట్లాంటి భయపడాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించి గుడ్ సమారిటన్ లా 2016 ఇంకో చట్టం ఉంది, దాని గురించి మనం ఇంకోసారి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను యాక్సిడెంట్ని చూశాను, ఆ వ్యక్తిని దగ్గరలో ఉన్నటువంటి ఎన్రోల్డ్ హాస్పిటల్, ఆంధ్రప్రదేశ్ పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసరికి ఎన్టీఆర్ వైద్య సేవలో ఏవైతే ఎన్రోల్డ్ హాస్పిటల్స్ ఉన్నాయో ఆ హాస్పిటల్స్లో ఈ పిఎం రాహత్ స్కీమ్ను కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో దగ్గరలో ఉన్నటువంటి ఎన్టీఆర్ వైద్య సేవ ఎన్రోల్డ్ హాస్పిటల్ లేదా గవర్నమెంట్ హాస్పిటల్కి యాక్సిడెంట్లో గాయపడిన వ్యక్తిని తీసుకువెళ్తే గనక మన వివరాలు ఎవరైతే తీసుకువెళ్ళారో వాళ్ళ వివరాలు అడగకుండానే, అట్లాగే ట్రీట్మెంట్కి సంబంధించి డబ్బులు ఏమీ ముందుగా అడగకుండానే, అతని వివరాలు కానీ లేదంటే ఎఫ్ఐఆర్ వివరాలు కానీ అడగకుండానే ఇనీషియల్గా ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. బికాజ్ ఆ వ్యక్తిని ముందు స్టెబిలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. స్టెబిలైజ్ చేస్తే కనుక అతను డెత్ నుంచి బయటపడే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు.
2: ఇది ఇక్కడ ముఖ్య మనకి సందేహం ఎక్కడ వస్తుందంటే ఎక్కడికి తీసుకెళ్ళాలి అనేది. అది ఈ పిఎం రాహత్ స్కీమ్లో ఎన్రోల్డ్ హాస్పిటల్స్కే అని అన్నప్పుడు ఆ హాస్పిటల్స్ ఏ హాస్పిటల్స్ ఎన్రోల్ అయ్యాయి అనేది కామన్ మ్యాన్కి అందరికీ పూర్తిగా తెలియకపోవచ్చు కదా, అప్పుడు దానిని ఎట్లా అధిగమించవచ్చు సార్?
3: ఈ స్కీమ్ కొత్తగా లాంచ్ అవ్వడం వల్ల ఇంకా

0: పూర్తి స్థాయిలో ఈ ఎక్కడెక్కడ హాస్పిటల్స్లో ఫెసిలిటీ ఉన్నది అన్నది ప్రజలకు ఇంకా పూర్తిగా కొంతవరకు తెలియని పరిస్థితి ఉన్న నేపథ్యం ఉన్నది. కాకపోతే ఎన్టీఆర్ వైద్య సేవలో, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో ఏవైతే ఎన్రోల్డ్ హాస్పిటల్స్ ఉన్నాయో అన్నిట్లో కూడా ఈ ట్రీట్మెంట్ జరుగుతుంది. లేదా దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్తే కనుక వాళ్ళు ఈ స్కీమ్లోకి ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది.
1: అక్కడితో తీసుకెళ్ళి జాయిన్ చేస్తే ఈ జాయిన్ చేసిన ఆయన తాలూకా ఆ బాధ్యత అక్కడితో అయిపోతుందా, లేదా కంటిన్యూషన్లో ఆయన ఏమైనా చేయాల్సి ఉంటుందా అండి?
0: యా, రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ని ఎవరైతే తీసుకువెళ్ళారో అతని వర్క్ అక్కడితో కంప్లీట్ అవుతుంది. ఇందాక చెప్పినట్టు అతను పిఎం రాహవీర్ గుడ్ సమాటన్ కింద వస్తాడు, అది వేరే ఉంటుంది. సో ఇతనికి సంబంధించినట్టు ఎవరైతే తీసుకువెళ్ళున్నారో అతని పైన అక్కడికి కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత హాస్పిటల్ సిబ్బంది ఏం చేస్తారంటే దీన్ని ఈధార్లో, ఈధార్ అని ఒక ఎలక్ట్రానిక్ పోర్టల్ ఉంది, ఆ పోర్టల్లో ఆ వ్యక్తులకు వివరాలు ఉంటే ఇంక్లూడ్ చేసుకుంటారు, లేదా వివరాలు తెలియదని చెప్పేసి ఇంక్లూడ్ చేసుకుని ట్రీట్మెంట్ ప్రారంభిస్తారు. సో హాస్పిటల్ ఎప్పుడైతే ఈ టీఎంఎస్లో ఇంక్లూడ్ చేస్తున్నారో వెంటనే ఆ డీటెయిల్స్ అన్ని కూడాను పోలీస్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ అవుతాయి, ఎలక్ట్రానిక్ మోడ్లోనే ఫార్వర్డ్ అవుతాయి. పోలీస్ డిపార్ట్మెంట్ వితిన్ 24 అవర్స్, 24 గంటల్లో దాన్ని అథెంటికేట్ చేయాల్సి ఉంటుంది. ఈ విక్టిమ్ రోడ్ యాక్సిడెంట్ కారణంగానే ఈ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉన్నాడు అన్నది పోలీస్ డిపార్ట్మెంట్ అథెంటికేట్ చేయాల్సి ఉంటుంది. అథెంటికేట్ చేసిన తర్వాత ప్యారలల్గా ట్రీట్మెంట్ ఓ పక్కన అవుతుంది, ఈ అథెంటికేషన్ ప్రాసెస్ రెండో వైపు జరుగుతూ ఉంటుంది. అయిన తర్వాత ఈ రోడ్ యాక్సిడెంట్ అయినటువంటి వెహికల్ ఇన్సూర్డ్ వెహికల్ అయితే గనక, అక్కడ మళ్ళీ రెండు రకాలు ఉంటాయి, ఆ వెహికల్ ఇన్సూర్డ్ వెహికల్ ఉండొచ్చు, లేదా ఇన్సూరెన్స్ లేని వెహికల్ ఉండొచ్చు. ఇన్సూర్డ్ వెహికల్ అయితే కనుక ఇన్సూరెన్స్ కంపెనీలకి ఈ మొత్తం ఈ ప్రాసెస్ అంతా ఎలక్ట్రానిక్ మోడ్లోనే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇన్సూర్ వెహికల్ కానివన్నీ కూడా కలెక్టర్ గారు లాగిన్లోకి వెళ్తాయి. సో ఇన్సూర్డ్ వెహికల్ అయితే కనుక ఈ పేమెంట్ అంతా కూడాను అగైన్ MVAF ద్వారా, అంటే ఇది మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ ద్వారా ఈ హాస్పిటల్స్కి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అమౌంట్ రీఎంబర్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అయినటువంటి వెహికల్ ఇన్సూరెన్స్ లేని వెహికల్ అయితే కనుక అది కలెక్టర్ గారు లాగిన్లోకి వెళ్ళి కలెక్టర్ గారు దాన్ని మళ్ళీ డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీలో దాన్ని డిస్కస్ చేసి ఈ నెలలో ఎన్నైతే వచ్చినాయో అవన్నీ డిస్కస్ చేసుకొని అందులో అప్రూవల్ చేసుకొని దాన్ని పేమెంట్ మళ్ళీ హాస్పిటల్స్కి అగైన్ MVAF ద్వారానే చేయడం జరుగుతూ ఉంటుంది.
1: ఇక్కడ ఈ ప్రాసెస్లన్నీ కొంచెం రౌండ్ అబౌట్ ప్రాసెస్లు కాబట్టి కొంచెం వాటి పేమెంట్లు అవి కొంచెం డిలే అవుతుంటాయి కదా సార్. ఇలాంటి నేపథ్యంలో హాస్పిటల్స్ అంతగా పట్టించుకోకుండా కొంచెము ఏదోలే అని అలా చేసేటటువంటి అవకాశం ఉందా, లేదా చాలా సిన్సియర్గానే వాళ్ళు అవన్నీ ఆ పేషెంట్కి అటెండ్ అయ్యి అన్నీ ఒక డబ్బులు నిజంగా పూర్తిగా అన్నీ వెంటనే కట్టేసేటటువంటి వాళ్ళకి ఎలా చేస్తారా, అలాగే చేస్తారా?
0: ఇప్పటికైతే ఇప్పుడు మన జిల్లాలో ఇంకా ఇప్పటిపడే స్టార్ట్ అవుతుంది, లాంచింగ్ స్టేజ్లో ఉంది. ఇందాక మీరు అన్నట్టు బాలారిస్టాలు అయితే ఉండడము కరెక్టేను. ఏవైతే ఇప్పుడు నాకు అవగాహన ఉన్నంత వరకు ఒక 12 వరకు కేసులు ఈ ప్రోగ్రాంలో లాంచ్ అయినాయి. ఈ 12 కేసులకు కూడాను ఎటువంటి డిలే లేకుండా ట్రీట్మెంట్ కంటిన్యూ చేయడం జరుగుతూ ఉన్నది.
1: మనం ఇందాకలో అనుకున్నట్టుగా ఈ హాస్పిటల్స్ ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయనేటటువంటిది దాన్ని వీలైనంత త్వరలోనే అందరికీ ప్రజలకి అది ఆ డిస్ప్లేలు పెట్టి ఇక్కడికి తీసుకెళ్తే పలానా హాస్పిటల్కి తీసుకెళ్తే వెంటనే వాళ్ళు ఈ పిఎం రాహత్ స్కీమ్లో దాన్ని టేకప్ చేస్తారు అనేటటువంటి అవగాహన జనసామాన్యానికి కూడా వచ్చేటట్లుగా ఏమైనా చేయవచ్చా?
0: యా, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సార్ అది. ఎందుకంటే ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు దగ్గరలో ఎక్కడ హాస్పిటల్ ఉన్నది అనే విషయం ఈ తీసుకువెళ్ళే వ్యక్తికి, విక్టిమ్ని తీసుకెళ్లే వ్యక్తికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్గా 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో 10 నిమిషాల్లో వీలైన తొందరగా ఆ విక్టిమ్ని తీసుకువెళ్తే కనుక ఇతను అనుకున్నటువంటి పని సాధన అవుతుంది, గవర్నమెంట్ తాలూకా ఆబ్జెక్టివ్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం చాలా పర్టికులర్గా సీరియస్గా ఉంది. ఇప్పటికే పేపర్ ద్వారా, పత్రికా దినపత్రికల ద్వారా ఎక్కడైతే ఈ ఫెసిలిటీ ఉన్నదన్న విషయం కలెక్టర్ గారి ద్వారా తెలియజేయడం జరిగింది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఇవి తెలియజేయడానికి, ఎక్కువ పబ్లిసైజ్ చేయడానికి కూడా ప్రయత్నం జరుగుతూ ఉన్నది.
1: అట్లాగే మీరు ఇప్పుడు ఇందాకలు చెప్పారు, వన్స్ తీసుకొచ్చి జాయిన్ చేసిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తారు, ఈ గోల్డెన్ అవర్లో ఆ పీరియడ్ లాస్ అవ్వకుండా పేషెంట్కి లాభం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం పోలీసు వారు వచ్చి మిగతా ఏంటి, ఎక్కడ జరిగింది, ఎవరు జాయిన్ చేశారు, ఇవన్నీ ఎంక్వైరీలు ఆ ప్రాసెస్ నడుస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఈ పోలీసు వారు ఎవరు తీసుకొచ్చారు, మీకేమవుతారు, మీరు ఎందుకు వచ్చారు, మీరు అక్కడ ఎందుకు ఉన్నారు, జనరల్గా పోలీస్ వారు ఎంక్వైరీ చేసేవన్నీ ఇలాగే ఉంటాయి. మళ్ళీ మీరు పలానా టైంకి రండి, రేపు మా స్టేషన్కి వచ్చి ఒకసారి కలవండి. నిజంగా మనము చాలా ఒక సదుద్దేశంతో మనం తీసుకెళ్ళి అక్కడ చేసిన పోలీసు వారు ముందు చేసేటటువంటివన్నీ ఇవే. ఆ టైంలో మనకేదో ఇబ్బందిగా ఉంటుంది, లేదండి మిమ్మల్ని ఎస్ఐ గారు ఒకసారి రమ్మన్నారు, లేదా పలానా ఆఫీసర్ గారు రమ్మన్నారు అనేసరికి పోలీస్ వారు అనేసరికే వీళ్ళ గుండెల్లో

0: ఏర్పడుతుంది. తీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే కలవరు, 1 గంట 2 గంటలు అట్లా పడుతుంది. ఇవన్నీ మనకెందుకులే అని చెప్పే కదా ఇన్నాళ్ళు జనసామాన్యము అవతల వాళ్ళకి న్యాయం చేయాలి, లాభం చేయాలి, సహాయం చేయాలి అని అనుకున్నా కూడా వదిలేస్తున్నారు. దానికి అధిగమించడానికి పీఎం రాహత్ స్కీమ్ అట్లా పెట్టారు కదా. మరి ఈ నేపథ్యంలో దీన్ని కొంచెం, అంటే మీరు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా మీకు రోజు ఇలాంటివన్నీ ఎదురవుతుంటాయి, దాని గురించి చెప్పండి.
1: సార్, సో రోడ్ యాక్సిడెంట్లో గాయపడిన వ్యక్తిని తీసుకువెళ్ళడానికి ఉండే అడ్డంకులు మీరు చెప్పిన ఉన్నాయి. కాకపోతే దానికి సంబంధించి మాత్రమే మనకి గుడ్ సమార్టన్ చట్టం 2016 రావడం జరిగింది. అంటే దీని నేపథ్యం ఏంటంటే, సేవ్ లైఫ్ ఫౌండేషన్ వెసెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఒక కేసులో హానరబుల్ సుప్రీంకోర్టు 2016 మార్చి 30 తేదీన ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ని తీసుకుని హాస్పిటల్కి తీసుకువెళ్ళారో అటువంటి వ్యక్తుల పైన ఎటువంటి అరేంజ్మెంట్ కానీ, అటువంటి వివరాలు గోప్యత ఉంచాలనుకున్నట్టే గోప్యత ఉంచుతూ, అలాగే కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి సేవ్ చేస్తూ ప్రొటెక్ట్ చేస్తూ గుడ్ సమారిటన్ చట్టం 2016 రావడం జరిగింది. దాన్ని ఇప్పుడు నామక్లేచర్ మార్చి రహవీర్ అని చెప్పి అంటున్నారు. అట్ ది సేమ్ టైం లీగల్గా ప్రొటెక్షన్ ఇస్తూనే వాళ్ళకి ఇంకా ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళకి కొంత ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అందులో మోటార్ వాహన చట్టం 1988 సెక్షన్ 134 ఏ ప్రకారము ఎవరైతే రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ని తీసుకువెళ్తున్నారో, హాస్పిటల్కి తీసుకువెళ్ళారో, అటువంటి వ్యక్తిని గుడ్ సమారిటన్ లేదా రహవీర్ల కింద గుర్తించి వాళ్ళకి ఒక మంచి సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఒక 25,000 రూపాయలు నగదు బహుమతి కూడాను ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎంకరేజ్మెంట్ ఆఫ్ ద పీపుల్, ఎవరైతే ఈ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ని తీసుకువెళ్ళడం కోసం ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే అట్ ది సేమ్ టైం వాళ్ళ యొక్క వివరాలని గోప్యత ఉంచడం జరుగుతుంది. అలాగే పోలీస్ స్టేషన్ల చుట్టూ లేదా కోర్టుల చుట్టూ తిప్పాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి లీగల్గా ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది.
0: ఇదంతా కూడా పోలీస్ వారే చూసుకుంటారా?
1: ఎస్, ఇదంతా కూడా పోలీస్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెల రోజుల్లో ఇలాంటి యాక్సిడెంట్లు 1 or 2 జరిగాయి అనుకుందాం, ఒకరిద్దరు విక్టిమ్స్ని తీసుకొని హాస్పిటల్ జాయిన్ చేశారు అనుకుందాము. అటువంటి వ్యక్తుల తలక పేర్లు ఎక్స్ వై ఇద్దరు పేర్లు ఉన్నాయి. ఈ 2 వివరాలు పోలీస్ డిపార్ట్మెంట్ల వాళ్ళు ప్రతి నెల కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగే రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్లో ప్రపోజ్ చేస్తారు. ఈ నెలలో ఈ ఎక్స్ అనే వ్యక్తి, వై అనే వ్యక్తి ఈ యాక్సిడెంట్లో వీళ్ళని తీసుకొచ్చారని చెప్పేసి ఆ ఎక్స్ని వైని డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీలో ప్రపోజ్ చేసినటువంటి వాటిని అక్కడ అంగీకారం చేసి ఆ వివరాలని రాష్ట్రంలోని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వారికి ఆ వివరాలు పంపించడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు వారు మళ్ళీ ప్రొసీడింగ్ ఇచ్చి ఆ యొక్క ఎవరైతే ఎక్స్ వైలు ఉన్నారో, అంటే వాళ్ళని గుడ్ సమారిటన్ కింద గుర్తించి అట్లా రహవీర్ల కింద గుర్తించి సర్టిఫికేట్ ఇచ్చే ప్రక్రియ జరుగుతుంటుంది. అలాగే వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లో 25,000 రూపీస్ నగదును కూడా, అంటే అమౌంట్ను కూడా డిపాజిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రజలు భయాన్ని వీడండి, అంటే మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెడతారేమో, ఎవరైనా అరెస్ట్ చేస్తారేమో భయాన్ని దయచేసి విడిచిపెట్టండి. ఊరికే సెల్ఫీలు తీసుకుని లేదంటే ఎవరికో ఫోన్ చేసి ఊరికే అక్కడ విడిచిపెట్టకండి. రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ని, వాళ్ళు మన మధ్యలో ఉండే వ్యక్తులు, వాళ్ళని రక్షించే బాధ్యత ప్రభుత్వంతో పాటు మనకు కూడా ఉన్నది. కాబట్టి దయచేసి ఈ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ని రోడ్డుపైన విడిచిపెట్టేయకుండా వాళ్ళని దగ్గరలో ఉన్నటువంటి ఎన్రోల్డ్ హాస్పిటల్స్కి, దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళి వాళ్ళ ప్రాణాలను నిలిపే రహవీర్ల కింద మీరు గుర్తింపబడండి. అలాగే నగదు కూడా మీరు మీ యొక్క ఎంకరేజ్మెంట్ కోసం ప్రభుత్వం 25,000 రూపాయలు నగదు కూడా ఇస్తుంది, కాబట్టి దాన్ని కూడా ఉపయోగించుకుంటాం. మనం రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ని కాపాడదాం, బాధ్యత గల పౌరులుగా మనం మారాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రవాణా శాఖ తరఫున నేను కోరుకుంటూ ఉన్నా.
0: చాలా బాగుంది సార్. దానికంటే ఈ పిఎం రాహత్ స్కీము, దానికి సపోర్ట్ చేస్తూ ఈ గుడ్ సమారిటన్ లా 2016, ఈ రెండు కలిసి నిజంగా అవసరంలో ఉండేటటువంటి అనేక మందికి ఉపయోగపడేటట్లుగా ప్రభుత్వం చట్టాలు చేసినప్పుడు ఆ చట్టాలు పూర్తిగా అమల్లోకి వచ్చే విధంగా కింద స్థాయి ఉద్యోగులు అలాగే ప్రజలు కూడా దాన్ని అవగాహన చేసుకుని చేస్తే చాలా మంచి జరుగుతుంది. ప్రజలకి, ప్రభుత్వాలు కూడా వాళ్ళు ఆశించినటువంటి ఫలితాలు. వీర్రాజు గారు చాలా ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు పిఎం రహత్ పథకం గురించి కడప మరియు అనంతపూర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ చుండూరు మహేష్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ.

ఇప్పుడు విందాం మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. మనోరంజని కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ఈనాటి మనోరంజని కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట గోరింటాకు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన శ్రీశ్రీ గీతం, సంగీతం కేవీ మహాదేవన్. ఈ పాటను మా కోసం ప్రసారం చేయమంటూ కోరుతున్న శ్రోతలు కరీంనగర్ అమ్మలగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, నంగి రామకృష్ణయ్య, చిన్మయి, నల్లాల శంకరి, పాపయ్య శాస్త్రి, ఎండి రహీం, సోని, సంపత్, మానస వీరందరి కోసం గోరింటాకు చిత్రం నుండి ఈ పాట విందాం.

పాడిన వేటూరి గీతం సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాటను మాకోసం ప్రసారం చేయమంటూ కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుండి కదిరే సమ్మయ్య, కదిరే మేరమ్మ, కదిరే రమణిక, కదిరే సాయి రమణ వీరందరి కోసం గాంధీవన్ చిత్ర నుంచి ఈ పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యమెందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.

మీరు వింటున్నారు ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెర్ట్స్పై. మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కటకటాల రుద్రయ్య. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం జేవి రాఘవులు. ఈ పాటను మాకోసం ప్రసారం చేయమంటూ కోరుతున్నవారు జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం నుండి క్యాదర్ వీరేష్, విశ్వేష్, వివేక్, అవినాష్, మౌనిక, భవ్యశ్రీ సంయుక్త. వీరందరి కోసం ఈ పాట విందాం.

మనోరంజన్లో తర్వాత పాట భద్రాచలం. ఈ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ చిత్ర పాడిన సుద్దాల అశోక్ తేజ గీతం. సంగీతం వందే మాత్రం శ్రీనివాస్. ఈ పాటను మా కోసం ప్రసారం చేయమంటూ కోరుతున్న శ్రోతలు వరంగల్ లేబర్ కాలనీ నేషనల్ సెల్ నుండి కోల్తార్ చిరంజీవి, భారత్ నరహరి, ఆర్కే కదిరి సమ్మయ్య, బుర్హానుద్దీన్ మహమ్మద్ రఫీ, ఈలపూడి బాబుచారి, సామాల రవికుమార్, వీరందరి కోసం భద్రాచలం చిత్రంలోని ఈ పాట విందాం.

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
1: మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
3: మీరు వింటున్నారు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై మనోరంజని. శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం సుస్వాగతం. ఈ చిత్రం కోసం జయచంద్రన్ మణికిరణ్ పాడిన షణ్ముఖ శర్మ గీతం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. ఈ పాటను మా కోసం ప్రసారం చేయమంటూ కోరుతున్న శ్రోతలు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుంచి గణవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్ తమన్ కుటుంబ సభ్యులు మరియు త్రినాథరావు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం సుస్వాగతం చిత్రం నుంచి ఈ పాట.

0: బలగం ఈ చిత్రం కోసం బీమ్ సిసిరిలియో సంగీతం సమకూర్చి రామ్ మిరియాలతో పాడిన కాసల్ల షామ్ గీతం. ఈ పాటను మా కోసం ప్రసారం చేయమంటూ కోరుతున్న శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుండి దాసి రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ, భూవిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్, కృష్ణ, వల్లాల, భిక్షపతి, సంధ్యారాణి, హర్షిణి, హిమశ్రీ వీరందరి కోసం ఈ పాట విందాం. మీరు కూడా మీరు కోరిన పాట వినాలంటే మాకు రాయండి. మా అడ్రస్ 2 మనోరంజని, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, వరంగల్, 506009. ఈ అడ్రస్కు లెటర్ రాసి మీరు కోరిన పాట వినవచ్చు.
1: ఇంకా వింటున్నావురా పాలు, ఇప్పుడు వద్దావురా ఊళ్ళో కొన్ని అక్క.

మనోరంజన్లో ఇప్పుడు వినబోయే పాట బాలమిత్రుల కథ. ఈ చిత్రం కోసం ఎస్ జానకి పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం సత్యం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరందరి కోసం బాలమిత్రుల కథ ఈ చిత్రంలోని పాట విందాం.

0: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: మనోరంజన్లో ఇప్పుడు వినబోయే పాట జీవన జ్యోతి. ఈ చిత్రం కోసం పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం కేవి మహాదేవన్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎర్రగట్టు నుండి బోడ కమల, బోడ జయేందర్ మరియు వారి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం ఈ పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
2: మీరు వింటున్నారు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై మనోరంజని. మనోరంజన్లో ఇప్పుడు వినబోయే పాట త్రిబులార్. ఈ చిత్రం కోసం విశాల్ మిశ్రా, పృథ్వీచంద్ర, కీరవాణి సాహితీ పాడిన రామజోగేశాస్త్రి గీతం, సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుండి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్, అన్విత వీరందరి కోసం త్రిబులార్ చిత్రం నుండి ఈ పాట విందాం.

0: సార్ ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్ ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ ఎస్ఐపి సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న ఐపీఈ కి వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ అనం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: మనోరంజన్లో ఇప్పుడు వినబోయే పాట ఖైదీ నెంబర్ 786. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన భువనచంద్ర గీతం, సంగీతం రాజ్ కోటి. ఈ పాటను ప్రసారం చేయమంటూ కోరుతున్న శ్రోతలు, హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి జేరుబోతుల బుచ్చయ్య, మంగ చైతన్య, సంతోష్ కుమార్ బక్కెలవ్వ, గడుక సాయక్క, జంపయ్య, ఇల్లెందుల సమ్మయ్య వీరందరి కోసం ఈ పాట విందాం.

మనోరంజనిలో ఇప్పుడు వినబోయే పాట స్టూడెంట్ నెంబర్ 1. ఈ చిత్రం కోసం ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చి బృందంతో ఆలపించిన చంద్రబోస్ గీతం సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు జనగాం మండలం జఫర్గఢ్ నుండి, షాపల్లి విలేజ్ నుండి చింతా శ్రీనివాస్, వీరి కోసం ఈ పాట విందాం.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: మీరింతవరకు మనోరంజని కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం కావస్తుంది 9 గంటలు. ఇప్పుడు విందాం న్యూస్ 8 ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 9:30 దాటి 8 సెకండ్లు. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో విందాం చెంబై వైద్యనాథ్.

0: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
1: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
2: ఐపీఈ, ప్రీమియర్ బి స్కూల్, షామీర్పేట్. విజిట్ www.ipeindia.org.

0: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
1: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
2: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పేట్. విజిట్ www.ipeindia.org.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: మీరు వింటున్నారు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో చెంబై వైద్యనాథ భాగవతారు గారి గాత్రం.

0: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
2: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వింటున్నాం చెంబై వైద్యనాథ భాగవతారు గారి గాత్రం.

మీరింతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో చెంబై వైద్యనాథ భాగవతారు గారి గాత్రం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 10 గంటలు దాటి 12 సెకండ్లు. మధుర గీతాలు, అలనాటి ఆణిముత్యాలు లాంటి సినిమా పాటల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో ముందుగా విందాం మల్లెపూవు. ఈ చిత్రం కోసం వాణి జయరాం పాడిన ఆరుద్ర గీతం సంగీతం చక్రవర్తి.

గుడి గంటలు. ఈ చిత్రం కోసం పిబి శ్రీనివాస్, పి సుశీల పాడిన అనిశెట్టి ఆత్రేయ గీతం, సంగీతం ఘంటసాల.

జేబు దొంగ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఆచార్య ఆత్రేయ గీతం, సంగీతం చక్రవర్తి.

0: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
1: మధుర గీతాల్లో ఇప్పుడు వినబోయే పాట కుంకుమరేఖ. ఈ చిత్రం కోసం ఘంటసాల జిక్కి పాడిన కొసరాజు గీతం, సంగీతం మాస్టర్ వేణు.

మధురగీతాల్లో ఇప్పుడు వినబోయే పాట పూజాఫలం. ఈ చిత్రం కోసం ఎస్ జానకి పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

ఆత్మీయులు. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన దాశరథి గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

మధురగీతాల్లో ఇప్పుడు విందాం భలే రాముడు. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై మధుర గీతాలు. మధుర గీతాల్లో ఇప్పుడు వినబోయే పాట బబ్రువాహన. ఈ చిత్రం కోసం ఘంటసాల ఎస్ వరలక్ష్మి పాడిన సీనియర్ సముద్రాల గీతం. సంగీతం పామర్తి.

మధుర గీతాల్లో ఇప్పుడు విందాం సువర్ణ సుందరి. ఈ చిత్రం కోసం ఘంటసాల జిక్కి పాడిన సీనియర్ సముద్రాల గీతం, సంగీతం పి ఆదినారాయణరావు.

తేనె మనసులు ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన దాశరథి గీతం, సంగీతం కెవి మహాదేవన్.

ఇంతటితో మధుర గీతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం కావస్తుంది 11:10. ఇప్పుడు విందాం. 12 సంవత్సరాల ప్రభుత్వ పాలనపై ప్రత్యేక ద్విభాషా కార్యక్రమం, ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఇంతవరకు మీరు 12 సంవత్సరాల ప్రభుత్వ పాలనపై ప్రత్యేక ద్విభాషా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 11:45 దాటి 12 సెకండ్లు. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు కోరుతున్నాం. నమస్తే. జై హింద్.